0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఎప్పుడూ కూడా జ్ఞాతి అనేటటువంటి వాడు ఐశ్వర్యవంతుడు ఉత్తములైన ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాడిని చూసి అసూయ పెంచుకుని మాట్లాడుతూ ఉంటాడు తప్ప ఆదరంతో ఆయనతో కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. శరత్కాలంలో ఉన్న మేఘం వస్తే మాత్రం అది ఎప్పుడైనా వర్షబిందువుని విడిచిపెడుతుందా, భూమికి ఉపకారం చేస్తుందా? జ్ఞాతి కూడా అంతే, కృతజ్ఞుడు, ఎప్పుడూ ఉపకారం చెయ్యడు అని యథా మధుకరస్తాత్ రసం విందన్న విద్యతే తదా తమపి తత్రైవ తదా నార్యేషు సహృదం. జ్ఞాతులు ఎలా ఉంటారో తెలుసా, తుమ్మెద తేనె ఉన్నప్పుడు పువ్వు మీద వాలి తేనె తాగేసి ఆ పువ్వులో తేనె అయిపోయిందంటే పక్క పువ్వు మీదకి వెళ్ళిపోయినట్టు, ఈయన దగ్గర సుఖాలన్నీ పొందేసి ఈయనకు ఆపదొచ్చినప్పుడు వదిలేసి ఎవరి దగ్గర సమర్థత ఉందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ధర్మం రాముడి దగ్గర ఉంది కాబట్టి ధర్మం ఉన్న రాముడి దగ్గరికి నువ్వు వెడతావు అన్న విషయాన్ని ఎత్తి పొడిచి నువ్వు సుఖాల కోసం, సంతోషాల కోసం, సంపదల కోసం రాముడి దగ్గరికి వెడుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు అంటూ ఇచ్చుక్త పరుషం వాక్యం న్యాయవాది విభీషణ ఉత్తపాత గదాపాణి చతుర్భిస్సహ రాక్షసై. ఈ మాటలు విన్నటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి అన్నాడు, జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మపదే స్థిత ఇదం తు పరుషం వాక్యం న క్షమాం నృతం తవా. తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం, పెద్దన్నగారు. కాబట్టి ఆయన మంచి మాట్లాడని చెడు మాట్లాడని తమ్ముడు మాట్లాడకూడదు. కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను. కానీ అన్నయ్య, నువ్వు ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం క్షంతవ్యం కావు. నేను ఇందులో ఒక్క ఆరోపణకు తగిన వాణ్ణి కాను. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్యా వక్తా శ్రోతాచ దుర్లభ. అవునులే, మంచి మాటలు చెప్పకుండా నీకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. మంచి మాట చెప్పేవాడు దొరకడు, చెబితే వినేవాడు అసలు దొరకడు. ఆత్మానం సర్వదా రక్ష పురీం చేమాం సరాక్షసాం. అన్నయ్య, నిన్ను లంకాపట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో, నాకు కావలసింది నువ్వు క్షేమంగా ఉండడం, నువ్వు కోరుకున్నట్టు నేను వెళ్ళిపోతున్నానన్నయ్య అన్నాడు. నివార్యమాణస్య మయాహితైషిణ నరోచతే తే వచనం నిశాచర పరీతకాలాహి గతాయుషో నరా హితం న గృహ్ణంతి సుహృద్భిరీతం. ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు, కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు. అన్నయ్య, నువ్వు క్షేమంగా ఉండు, నాకు అదే కావాలి అని చెప్పి ఆయన నలుగురు సచివులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో నలుగురు సచివులతో. అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా, వాళ్ళందరూ బయటే 6 బయలే ఉన్నారు. ఈయన ఆకాశంలో పైనే నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, రావణో నామ దుర్వృత్తో రక్షతో రాక్షసీశ్వర తస్యాహం అనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుత తేన సీతాజనస్థానాత్ హృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశా దీనా రాక్షసీభిః సురక్షిత. నేను రావణాసురుడనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వభావం ఉన్న అన్నగారి యొక్క తమ్ముణ్ణి. ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మ తల్లిని జటాయువుని సంహరించి మరీ తీసుకుని వచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షసీ స్త్రీల మధ్యలో కూర్చోపెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి అన్నగారైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉన్నవాడు కాబట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేయడం కోసం వచ్చాను. సోహం పరుషితస్తేన దాసవచ్చావమానిత త్యక్తా పుత్రాంశ దారాంశ్చ రాఘవం శరణంగత. నేను నా భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చెయ్యడం కోసం వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. వెంటనే నేను వచ్చానని, శరణాగతి చేస్తున్నానని రామచంద్రమూర్తికి తెలియచేయండి అన్నాడు. సుగ్రీవుడు చూశాడు, రావణుని తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు, మనని మట్టు పెట్టడానికి, భేదాలు కల్పించడానికి వచ్చాడు. కాబట్టి వెంటనే ఆ నలుగురితో

కూడినటువంటి విభీషణుణ్ణి సంహరిద్దాం అనుకున్నాడు. అయినా రామచంద్ర ప్రభువుకి నివేదించాలి కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు, ప్రభిష్ట శత్రు సైన్యం హి ప్రాజ్ఞ శత్రు తరిత్కిత విహన్యాదంతరం లబ్ధ్వా ఉలూక ఇవ వాయసాన్. ఒక గుడ్లగూప కాకి గూటిలో చేరి మెల్లగా మాటలు కలిపి కాకిని సంహరించినట్టు మన మధ్యకి చేరి విభీషణుడు మన మధ్య భేదభావములు కల్పించి నిన్ను నన్ను విడదీసి రామలక్ష్మణుల్ని సంహరించడమో నన్ను సంహరించడమో చేయడం కోసమే వచ్చాడు. బద్ధతామేష తీవ్రేణ తీవ్రేణ సచివై సహ రావణస్య నృశింసస్య భ్రాతా హేష విభీషణ. అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణుణ్ణి మనం ఆదరించకూడదు. కాబట్టి నలుగురు తమ్ములతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి సంహరిస్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, శత్రు అయిన రావణాసురుని తమ్ముడు నలుగురు సచివులతో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాడు. నేనిప్పుడు విభీషణుణ్ణి మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా? మీ అందరూ పెద్దలైన వారున్నారు, ప్రాజ్ఞులైన వారున్నారు, తెలివైన వారున్నారు, కాబట్టి మీకు ఏది తోస్తుందో అది చెప్పండి, మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్ప ఇది మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ, ఈయన చెప్పిన దానికి విభేదంగా మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ మీరు ఆలోచించద్దు, ఎవరి బుద్ధికి ఏది తోచిందో అదే చెప్పండి అన్నాడు. చూసారా ఎలా ఉంటుందో రాముడి మాట అంటే. అప్పుడు అంగదుడు లేచి అన్నాడు, అర్ధానర్ధౌ వినిశ్చత్య వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కుర్యాత్ దోషతస్తు వివర్జయేత్. మనం గుణదోషములను విచారణ చేద్దాం. మంచి గుణములు ఉన్నవాడు అని నిర్ధారణ అయిందనుకోండి విభీషణుని స్వీకరిద్దాం, గుణములు లేనివాడు దోషములున్నవాడు అని తేలిందనుకోండి అప్పుడు విభీషణుణ్ణి విడిచిపెడదాం. శరభుడు అన్న వానరుడు లేచాడు, ప్రణిదాయహి చారేణ యథావత్ సూక్ష్మబుద్ధిన పరీక్షచ తథ కార్యో యథాన్యాయం పరిగ్రహ. మనం గూఢచారుల్ని పంపిద్దాం, గూఢచారులు వెళ్ళి బాగా విచారణ చేస్తారు. గూఢచారులు ఇతన్ని స్వీకరించచ్చు అని చెప్తే స్వీకరించిద్దాం, వద్దు అని చెప్తే విడిచిపెట్టేద్దాం. జాంబవంతుడు లేచాడు, చాలా పెద్దవాడు కదండి ఆయన, ఆయన అన్నాడు, బద్ధ వైరాచ్య పాపాచ్య రాక్షసేంద్రాద్విభీషణ అదేశకాలే సంప్రాప్త సర్వదా శంక్యతాం అయం. ఇతను రాకూడని కాలంలో రాకూడని దేశంలో ఇప్పుడు వచ్చి మనతో కలుస్తానంటున్నాడు, పైగా పాప నిశ్చయము కలిగినటువంటి రావణాసురుడి యొక్క సోదరుడు కాబట్టి అటువంటి వాణ్ణి స్వీకరించవచ్చా అన్నది నాకు అనుమానమే అన్నాడు. మైందుడు లేచి అన్నాడు, భావమస్యతు విజ్ఞాయ తతస్తత్వం కరిష్యసి ఇది దుష్టో న దుష్టో వా బుద్ధిపూర్వం నరసభ. మనం ప్రశ్నలు వేసి చూద్దాం విభీషణుణ్ణి, జవాబులు చెప్పేటప్పుడు అతని ముఖములో ఉన్న భావములను గమనిద్దాం, ఆ భావములను బట్టి అతను సక్రమంగా ఉన్నాడని మనకు అనిపిస్తే స్వీకరిద్దాం, లేకపోతే విడిచిపెట్టేద్దాం అన్నాడు. రామచంద్రమూర్తి హనుమని పిలిచి అన్నారు, నీ అభిప్రాయం ఏమిటన్నారు. హనుమ లేచి అన్నారు, నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, గూఢచారిని పంపిద్దామని ఒక ఆయన అన్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నవాడైతే గూఢచారిని పంపుతాం, మన పైనే నిలబడిన వాడి మీదకి గూఢచారిని ఏం పంపించి మీరు గూఢచర్యం చేస్తారు. ఇంకొక ఆయన మాట్లాడించి గుణదోషములను విచారణ చేద్దామన్నాడు, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి గుణదోషములను మనం చూడాలి కానీ ఇప్పుడు కొత్తగా మనం గుణదోషాలు ఏమిటి వెతికి చూస్తాం, ఇంకొక ఆయన మాట్లాడుతున్నప్పుడు భావాన్ని గమనించి మనం చూడాలన్నాడు, ఇప్పటికే ఆయన భావం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది నిలబడి అర్థించడంలో, ఇప్పుడు మనం కొత్తగా ఏం చూస్తాం, పైగా ఇలా మిత్రత్వం కోసం వచ్చిన వాడైతే త్రికరణ శుద్ధిగా మనం అలా అడగకూడని ప్రశ్నలు వేస్తే ఆయన మనసు ఖేదపడి వెళ్ళిపోవచ్చు, అప్పుడు పొందవలసిన ఒక మంచి మిత్రుణ్ణి మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పురుషాత్ పురుషం ప్రాప్య తదాదోష గుణావపి దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమంచ తదాత్మయి యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధితః. రావణునిలో ఉండేటటువంటి దోషములను ఇతను గుర్తించాడు, అటువంటి దోషములు ఉన్నవాడితో మనం ఉండకూడదు అనుకున్నాడు, రాముడిలో ఉన్న గుణములను గుర్తించాడు, రామునితో కలిసి ఉందామనుకున్నాడు. నత్వస్య బ్రుమతో జాతు లక్ష్మితే దుష్టభావత ప్రసన్న వదనం చాపి తస్మాన్నే నాస్తి సంశయ అశంకితమతి స్వస్థో నషట పరిసర్పతి నచాస్య దుష్టమాఖ్యాపి తస్మాన్ నాస్తీహ సంశయ. అతను శఠుడో అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడో లేదో మనం మాట్లాడితే మాత్రం ఎలా తెలుస్తుంది. నాకు తెలుసున్నంత వరకు ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తంచ రావణం బాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవంచ

చాభిషేచితం రాజ్యం ప్రార్థయ మానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సుగుణములను బాగా విన్నాడు. ధర్మంలో ఉన్న సుగ్రీవుణ్ణి కాపాడాడని, అధర్మంలో ఉన్న వాళ్ళని చంపాడని, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడని, బలపరాక్రమములున్నవాడని, 14,000 మంది కరదూషణాదులను ఒక్కడే చంపాడని ఇన్ని తెలుసుకుని ధర్మమున్న రాముణ్ణి ఆశ్రయిద్దామని, అధర్మంతో ఉన్న రావణుణ్ణి విడిచిపెడదామని నిర్ణయించుకుని వచ్చాడు అని అతని ముఖం చూస్తే అర్థమవుతోంది. అతను అతని భావాన్ని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం అతన్ని స్వీకరించవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి విభీషణుణ్ణి స్వీకరిస్తే తప్పు లేదన్నాడు. రామచంద్రమూర్తి అన్నారు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. నా దగ్గరికి ఒకసారి వచ్చి నిలబడి శరణాగతి చేసి నన్ను స్వీకరించు అని అడిగిన వాడిలో నిజముగా దోషములున్నప్పటికీ కూడా నేను స్వీకరించకుండా విడిచిపెట్టాను. కాబట్టి నేను ఈయన్ని స్వీకరించవలసినదే అని అంటూ లోకంలో రాజులకు, రాజు యొక్క జ్ఞాతికి మధ్య ఎప్పుడూ విభేదాలు ఉంటాయి. సమయాసమయములను చూసుకోవడం అనేటటువంటిది కూడా వ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు దేశకాలాదులు కలిసి వచ్చాయి, అందుకని వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, మన్ని శరణాగతి చేశాడు. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విదావా పితు పుత్ర సుహృదోవా భవద్విదాహ. సుగ్రీవుడు వంక చూసి అన్నాడు, సుగ్రీవా నువ్వు విభీషణుడికి ఆశ్చర్యం ఇవ్వద్దు అని చెప్పావు, కానీ నేను ఒకటి చెప్తాను చూడు, లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ భరతులు కారు. రాజ్యం నాకు వద్దన్నయ్యా నువ్వే పుచ్చేసుకో అనే తమ్ముళ్ళు ఉండరు. భవంతి భరతోపమాహ మద్దిదావాపితు పుత్రాహ, నాలాంటి తండ్రి కొడుకులు ఉండరు. కొడుకు అరణ్యవాసానికి వెడితే మళ్ళీ తిరిగి 14 ఏళ్ల తర్వాత వస్తాడంటే 14 ఏళ్లు ప్రాణములను నిలబెట్టుకోలేక, కొడుకుని చూడకుండా ఉండలేక, ప్రాణములను విడిచిపెట్టేటంతటి పుత్ర వ్యామోహం కలిగిన తండ్రి ఉండడు. నాలా తండ్రి మాట కోసం అరణ్యవానికి వచ్చేటటువంటి కొడుకు ఉండకపోవచ్చు. సుహృదోవా భవద్విదాహ, నీలా స్నేహితుడి కోసం ఇంత ఆలోచించేటటువంటి స్నేహితుడు కూడా లోకంలో దొరకడు. అందరికీ అన్ని దొరుకుతాయ్యా. సుదుష్టోవాప్యదుష్టోవా కిమేష రజనీచర సూక్ష్మమప్యహితం కర్తుం సుమాశక్త కథంచన పిశాచాం దానవాం యక్షాం పృథివ్యాం చైవ రక్షసాం అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రు శరణమాగతః అర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాంసైర్ నిమంత్రితః సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడడం, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే చాలు. ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను. కాబట్టి గతంలో ఒకనకొక పక్షి, ఒక పావురం తన భార్యని చంపిన వాడు చెట్టు కిందకు వస్తే రక్షించిందయా అని ఆయన ఒక కథ చెప్పారు. వెనకటికి ఒక పావురం తన భార్య అయిన ఆడపావురంతో కలిసి గూట్లో కాపరం చేస్తోంది. అటుగా ఒక బోయవాడు వచ్చాడు. వచ్చి సంతోషంగా ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురాన్ని చూసి ఆడపావురం మీదకి బాణం విడిచిపెట్టాడు. బాణపు దెబ్బకి గిరగిరా తిరిగి కింద పడి పావురం మరణించింది. మగపావురం చూస్తుండగా ఆడపావురం యొక్క రెక్కలు పీకేసి కంఠం నులిమేసి కాల్చి దాని మాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే బోయవాడు ఒక రోజు రాత్రి వరకు హోరున వాన పడుతుంటే ఆహారం దొరక్క వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనాడు తాను ఆడ పావురాన్ని చంపినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక నడవలేక చెట్టు కింద కూలబడిపోయాడు. పైన ఉన్న మగపక్షి చూసింది. చూసి ఎక్కడికో వెళ్ళి ఎండు చితుకులు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి వాడికి వేడి కల్పించింది. ఆయన స్పృహను పొంది లేచాడు. లేచిన తర్వాత ఆకలితో ఉన్నాడు. అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశం లేదు. అందుకని ఆ పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయింది. పడిపోతే ఆ మాంసాన్ని బోయవాడు తిని బ్రతికాడు. తాను ఉన్న చెట్టు కిందకొచ్చి పడిపోయినంత మాత్రం చేత ఒక నోరు లేని పక్షి అంత ఉపకారం చేసింది. క్షాత్రము కలిగినటువంటి క్షత్రియ వంశంలో పుట్టి దశరథ మహారాజు గారి కొడుకునై ఇంత చదువు చదువుకుని ఇన్ని అస్త్రశస్త్రములు తెలుసుకుని నన్ను శరణాగతి చేసి ఒక రాక్షసుడు వచ్చి పైన నిలబడితే యుక్తాయుక్త విచారణ చేసి నేను స్వీకరించకపోతే అంతకన్నా దోషం ఉంటుందా లోకంలో? వెనకటికి మహర్షి
ఒక మాట చెప్పారు, శరణాగతిని చేసినటువంటి వాణ్ణి స్వీకరించని వాడు ఎవరుంటాడో అటు

అంటి వాడికి ఐశ్వర్యము తొలగిపోవడమే కాకుండా ఆ శరణాగతి చేసిన వాణ్ణి స్వీకరించకపోవడం వల్ల వాడికి కలిగినటువంటి దుఃఖము చేత పాపములన్నీ సంక్రమిస్తాయని. కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మనుష్యుడే కావక్కర్లేదు, నేనే తెలుసుకుంటే నా కాలి బొటన వీలుతో చంపేస్తాను ఈ లోకంలో ఉన్న రాక్షసుల్ని పిశాచాల్ని. విభీషణుడు ఒక పెద్ద లెక్క కాదు, రావణుడు ఒక పెద్ద లెక్క కాదు. ఎంత పాపము చేసిన వాడైనా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నా దగ్గరకు వచ్చి పడి రామా నేను నీవాడను అని అన్నాడా, ఇక నేను వాడి చెయ్యి విడిచిపెట్టను, కాపాడి తీరుతాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నారు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాతతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నారు. ఆ తరువాత విభీషణుడు వచ్చాడు, సుగ్రీవుడు రెండు మూడు పర్యాయములు వాదించాడు. తర్వాత అన్నాడు, మహానుభావ మీ ధార్మిక నిష్టని చూడడం కోసం నేను వాదించాను తప్ప ఇప్పుడే మన మిత్రుడిగా విభీషణుణ్ణి స్వీకరిద్దాం, తాను ఒక పని చేసే ముందు ఎందుకు చేస్తున్నారో చెప్పి, ఇతరుల అభిప్రాయాన్ని తాను ఎందుకు తీసుకోలేదో చెప్పి, అందరినీ ఒక అభిప్రాయం మీద నిలబెట్టి అందరినీ కలుపుకుని పెడతారు రామచంద్రమూర్తి, ఇది లోపిస్తుంది రావణుడి దగ్గర అని ఇప్పుడు విభీషణుణ్ణి తీసుకురమ్మన్నారు. ఆకాశంలోంచి నలుగురు సచివులతో కిందగిరిగి, సతు రామస్య ధర్మాత్మ నిపపాత విభీషణ పాదయో శరణాన్వేషి చతుర్భిస్ సహ రాక్షసై అనుజో రావణస్యాహం తేన చాప్యవమానిత భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగత పరిత్యక్తాం మయా లంకా మిత్రాణి చ ధనాని వై భవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. నేను నా అన్నగారైనటువంటి రావణుణ్ణి విడిచిపెట్టి భార్యాపుత్రుల్ని కూడా విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేశాను, ఇక నా జీవితము సుఖము కానీ దుఃఖము కానీ ఏవైనా నీతోనే, రామా నేను మిమ్మల్ని అనుసరించి ఉంటాను అన్నారు. వెంటనే సౌమిత్రుడి పిలిచి లక్ష్మణుణ్ణి పిలిచి, ఇప్పుడే వెళ్ళి సముద్ర జలాలు పట్ల, ఇతన్ని లంకాపట్ల సామ్రాజ్యానికి మహారాజుగా అభిషేకం చేస్తున్నానన్నారు అని ఆ సముద్ర జలాలు పోసి, ఏవ ముక్తస్తు సౌమిత్రిహి అభ్యషించ విభీషణం మధ్యే వానర ముఖ్యానాం రాజనం రాజశాసనాత్. విభీషణుడికి లంకా సామ్రాజ్యపు పట్టాభిషేకం చేసేశారు. రావణాసురుడు బతికున్నాడుగా, అంటే నిహతుడైపోవడం అంత ఖాయం అన్నమాట. కాబట్టి విభీషణుడికి పట్టాభిషేకం చేసేశారు. ఇక నిన్ను అనుగమించి ఉంటాను అని అన్నాడు కదా విభీషణుడు. అడిగారు, ఇప్పుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటాలి, ఏం చెయ్యమంటావని అడిగారు. సముద్రం రాఘవో రాజాచరణం గద్దుమర్హతి, నేను ఎలా శరణాగతి చేశానో అలా నీవు కూడా ఇంత గంభీరమైన సముద్రాన్ని శరణాగతి చేసి ప్రార్థన చేస్తే ఆ సముద్రం నీ మాట వింటుంది, అప్పుడు నువ్వు చక్కగా మనం సముద్రాన్ని దాటవచ్చు. ఈలోగా రావణాసురుడికి తెలిసింది విషయం, తెలిసి శార్దూలుడనేటటువంటి గూఢచారిని పంపాడు సైన్యం చూడమని. ఆయన ఈ సైన్యం యొక్క ప్రభావాన్ని దాని యొక్క గొప్ప శక్తిని వెళ్ళి రావణుడికి చెప్పాడు. రావణుడు వెంటనే కుటిల యత్నం చేయడానికి శుకుడన్న రాక్షసుణ్ణి పిలిచి చిలక రూపంలో వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వానరుడివి, నేను రాక్షసుణ్ణి, నేను నీ జోలికి రాలేదు, నీ అన్న వాలి నాతో స్నేహం ఉన్నవాడు, కాబట్టి నువ్వు నాకు తమ్ముడి అవుతావు, నేను తెచ్చింది నరుడి భార్యని, మధ్యలో నువ్వెందుకు యుద్ధం చేయడం, ఎందుకు నిష్కారణంగా వానరులు మరణించడం, నువ్వు కిష్కిందకు వెళ్ళిపో, నేను రాముడు చూసుకుంటామని చెప్పు అంటే శుకుడు వచ్చి సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడికి ఆగ్రహం వచ్చింది, వెంటనే ఆ రాక్షసులు వెళ్ళి పట్టుకుని దాని రెక్కలు విరిచేస్తున్నారు. అది రామా రామా కౌసల్యానందన నరుస్తోంది. రాముడు వచ్చి దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు, విడిచిపెట్టేయమన్నారు. అది చెప్పవలసిన మాటలు చెప్పింది. సుగ్రీవుడు అన్నాడు, నాకు రాముడు దైవం, రాముడు ప్రాణం, రాముడు నా సచివుడు, రాముడు నా స్నేహితుడు, రాముడు నాకు సమస్తం, అటువంటి రాముడికి శత్రువెవరో నాకు కూడా శత్రువే, కాబట్టి రావణుణ్ణి వధించి తీరుతానని చెప్పు అని మళ్ళీ సందేశమిచ్చి ఆ శుకుణ్ణి పంపించారు. పంపించిన తరువాత రామచంద్రమూర్తి 3 రాత్రుల పాటు సముద్రపు టొడ్డున దర్భాసనం వేసుకుని పడుకున్నారు. పడుకుని ఎంత ప్రార్థన చేసినా 3 రాత్రులు గడిచిపోయినా సముద్రుడు లేచి రాలేదు.
ఆగ్రహం వచ్చింది రామచంద్రమూర్తికి. అవలేపః సముద్రస్యా నదర్శయతి యత్స్వయం ప్రశమశ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియమాదిత అసామర్థ్యం ఫలంకేతే నిర్గుణేషు తతాంగుణాః ఆద్యమద్బాణ నిర్భిన్నైః మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భిః పశ్య పర్వ సర్వతః మహాభోగాని మచ్చానాం కరిణాం చ కరానిహ.

ీనాం పశ్య నాగానాం మయా చిన్నాని లక్ష్మణ నశంక శుక్తి కాజాలం సమీన మకరం శరై అద్య యుద్ధేన మహత సముద్రం పరిశోషయే చాపమానాయ సౌమిత్రే శరాంశ్చాసీ విశోపమాన్ సాగరం శోషయిష్యామి పద్యాం యంతు ప్లవంగమాహ. నేను మంచితనానికి పోయి మూడు రాత్రులు మూడు పగళ్ళు ఈ సముద్రపు టొడ్డున దర్భాసనం వేసుకుని తూర్పు దిశగా దర్భల యొక్క అగ్రములుండేటట్టు చూసి తూర్పు దిక్కుకు తిరిగి పడుకున్నా కూడా ఈ సముద్రుడు కరుణించలేదు, లేచి వచ్చి కనపడలేదు. లోకంలో మంచితనాన్ని పాటించని వాడిని చేతకాని వాడు అనుకుంటుంటారు. కాబట్టి నేను ఇప్పుడే ఈ సముద్ర జలాలన్నింటినీ ఇంకింపచేస్తాను, సముద్రం అన్నది లేకుండా చేసేస్తాను, సముద్రంలో ఉన్న ప్రాణులన్నింటినీ సంహరిస్తాను, నా బాణముల యొక్క తాకిడికి సముద్రంలో ఉన్న రాక్షసులు పాములు మొసళ్ళు తాబేళ్లు తిమింగలాలు మరణించి సముద్రం మీద తేలిపోతాయి. నేనిప్పుడు ఎంత ఘోరమైన రూపాన్ని పొందానో చూడని, ప్రళయాగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపాన్ని పొంది ఏవ ముక్త్వా ధనుష్పాణి క్రోధ విస్ఫారితై క్షణః, మహాక్రోధంతో పెద్ద పెద్ద కన్నులు చేసుకుని బభూవరామో దుర్ధర్షో యుగాంతగ్నిరివజ్వలన్, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో తేరిపారి చూడరాని వారై ఒక్కసారి బాణములను తీసి సముద్రంలోకి ప్రయోగించారు. ఆ సముద్రంలో ప్రయోగించినటువంటి బాణముల చేత పంచభూతములు కదిలిపోయి సముద్రం అతలాకుతలం అయిపోయింది, దానిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభించిపోయాయి. అటువంటి పరిస్థితిలో ఇక నేను ఆగను, ఈ సముద్రాన్నంతటినీ ఇంకింపచేస్తానన్నారు. హడిలిపోయి లక్ష్మణుడొచ్చి తతస్తుతం రాఘవం ఉగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం సౌమిత్రిరుత్పత్య సముచ్చసంతం మామీతి చొక్వా ధనురాలలంబే, వచ్చి ఆ ధనస్సు పట్టుకుని అన్నయ్య అంత పని చేయకు, సముద్రాన్ని ఇంకింప చెయ్యకు అంటున్నాడు. కానీ వినకుండా రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి సిద్ధపడి అభిమంత్రించి బాణాన్ని సిద్ధం చేశారు. హడిలిపోయినటువంటి సముద్రుడు 10 యోజనముల దూరం ముందుకు పారిపోయాడు, అంటే చెయ్యలి కట్టని దాటి ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అప్పుడు ఆ సముద్ర మధ్యంలోంచి అధిదేవత అయినటువంటి సముద్రుడు పైకి లేచాడు. రక్తమాల్యాంబరధర పద్మపత్ర నివేక్షణ సర్వపుష్పమయీం దివ్యాం శిరసా ధరయంత్రజం జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషితై ఆత్మజానం చ రత్నానాం భూషితో భూషణోత్తమై, తనలోంచి పుట్టిన రత్నాలతో హారాలు వేసుకుని తల నిండా రత్నాలను పొదిగినటువంటి కిరీటాన్ని ధరించిన వాడై అనేకమైనటువంటి పుష్పములతో కూడిన హారములను ధరించి భూషణములతో కూడినటువంటి వాడై ఎర్రని వస్త్రములు ధరించి ఆ సముద్రుడు పైకి లేచాడు. లేచి అన్నాడు, నాయనా రామచంద్ర, నీకు తెలియనిది కాదు, లోకంలో పంచభూతములకు కూడా వాటి వాటి లక్షణములు వాటికి ఉన్నాయి. నీరు ప్రవహిస్తుంది, గాలి వీస్తుంది, ఇలా అగ్ని తపింపచేస్తుంది, నీరు తడుపుతుంది, చల్లగా ఉండేటట్టు చేస్తుంది. ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క లక్షణం, అలాగే నాకు కూడా ఒక లక్షణం ఉంది. రెండు గుణములతో ఉంటాను నేను. ఒకటి అగాధం, అంటే బాగా లోతుగా ఉండడం, ఎవ్వరూ నన్ను దాటడానికి వీలు లేని రీతిలో ఉండడం. ఈ రెండు నా యొక్క లక్షణాలు. కాబట్టి యదగాధో హమప్లవః, అగాధంగా ఉండడం, దాటడానికి వీలు లేని రీతిలో ఉండడం నా లక్షణాలు. అటువంటి నన్ను దాటి వెడతానని నువ్వు ఇక్కడ ఉండడం, నేను నిన్ను అలా అవకాశం కల్పించలేదు అని నా మీద ఆగ్రహించడం తగినటువంటి విధానం కాదు. కానీ రామా, నేను మీతో ఒక మనవి చేస్తాను, వానర సైన్యమంతా వెళ్ళిపోవడానికి కావలసిన రీతిలో నేను దారి ఇస్తాను. దారి ఇవ్వడం అంటే ఎలా ఇస్తాను, మీరు చెట్లు రాళ్ళు అన్ని తెచ్చి 100 యోజనముల దూరం నా మీద వెయ్యండి, నేను వాటినన్నింటినీ వహిస్తాను, వహించి సేతువుగా విడిచిపెడతాను. నేను వానర సైన్యం అంతా లంకాపట్టణంలోకి వెళ్ళిపోయేంత వరకు ఆ సేతువు కదలదు, అలాగే ఉంటుంది. కాబట్టి మీ సైన్యంలోనే నలుడనేటటువంటి ఒక గొప్ప వానర వీరుడు ఉన్నాడు. ఆయన విశ్వకర్మ యొక్క తేజస్సుతో విశ్వకర్మకి కుమారుడుగా జన్మించినటువంటి వాడు. అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే వరుణాలయే, ఆయన నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. కాబట్టి అయం సౌమ్య నలో నామా తనుజో విశ్వకర్మణ పిత్రా దత్తవర శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణ ఏష సేతుం మహోత్సాహ కరోతు మయివానర తమహం ధారయిష్యామి తథా హేష యథా పితా. ఆ తండ్రి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడైనటువంటి నీలుడు నిర్మించినటువంటి సేతువుని నేను వహిస్తాను, పట్టుకుంటాను. అప్పుడు ఈ వానర సైన్యం అంతా వెళ్ళిపోవచ్చు.
అని చెప్తే వెంటనే ఆ నీలుడు లేచి అన్నాడు, నాకు అటువంటి

శక్తి ఉంది మా నాన్నగారి అనుగ్రహం వల్ల, కానీ నీవు అడగకుండా నేను లేచి అలా కడతాను అనడం అహంకారం అవుతుందని నేను అనలేదు. రామా, మీరు అనుగ్రహిస్తే నేను 100 యోజనముల సేతువుని నిర్మిస్తానన్నాడు. చాలా సంతోషించారు. కానీ నేను ఎక్కువ పెట్టిన బాణాన్ని తీయడం అన్నది కుదరదు, కాబట్టి ఎక్కడ విడిచిపెట్టను చెప్పు అని అడిగారు. అడిగితే సముద్రుడు అన్నాడు, ఇక్కడికి దగ్గరలోనే ఉత్తర తీరంలో, సముద్రానికి అవతలగా ఉత్తర తీరంలో నా సముద్ర జలాలంతటినీ కూడా తాగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మహాపాపాత్ములు. అటువంటి పాపాత్ములైన వాళ్ళు నా జలాలన్నింటినీ తాగడం చేత కలుషితమై నేను బాధపడుతున్నాను. కాబట్టి నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యవలసి ఉంటుంది. నువ్వు సంధించినటువంటి బాణాన్ని అక్కడికి విడిచిపెట్టు. విడిచిపెడితే దాన్ని మరుకాంతారము అని పిలుస్తారు. ఇప్పుడు రాముడు అది ఎక్కడ ఉందో తెలియకపోయినా ఒక్కసారి సంకల్పం చేసి బాణాన్ని విడిచిపెట్టాడు. దక్షిణ తీరంలో నిలబడి విడిచిపెట్టినటువంటి బాణం ఉత్తర తీరంలో ఉన్నటువంటి మరుకాంతారం అనేటటువంటి ప్రదేశంలో పడి అక్కడ ఆభీరులు అనబడేటటువంటి వాళ్ళు, దస్యువులు అన్నవాళ్ళు పాపభూయిష్టమైన జీవనంతో ఉండి సముద్ర జలాల్ని పాడు చేస్తున్నారు. వాళ్ళందరూ మరణించేటట్టుగా వాళ్ళు తాగుతున్నటువంటి నీటినంతటినీ ఆ బాణము ఇంకింపచేసింది. లేకపోతే అది సముద్ర జలాలను ఇంకింపజేస్తుంది. ఎక్కడుందో కంటితో చూడకపోయినా దక్షిణ తీరంలో నుంచి ఉత్తర తీరంలో ఉన్న ఆ ప్రాంతం మీదకి బాణం విడిచిపెట్టాడు రామచంద్రమూర్తి. అది ఆయన గొప్పతనం. అది నీటిని ఇంకింపచేసి భూమిలోకి వెళ్లి లోపలికి గుచ్చుకుంటే అది ఆ గుచ్చుకున్న ప్రాంతానికి వ్రణము అని పేరొచ్చింది. అక్కడి నుంచి ఒక పెద్ద నీటి బుగ్గ ఒకటి పుట్టింది. అదంతా ఉన్న నీరు త్రాగకుండా శోషింప చేసేసారు కాబట్టి, ఆ నీరు లేకుండా చేసి ఇంకింప చేశారు కాబట్టి ఆ ప్రాంతం ఎడారైపోయింది. కానీ రామచంద్రమూర్తి తను బాణప్రయోగం చెయ్యడానికి అవకాశం ఇచ్చిన ప్రాంతం కాబట్టి దానికి వరం ఇచ్చారు. నేను వేసిన బాణంలోంచి వచ్చిన నీటి బుగ్గ చేత ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగడ్డి మైదానంగా మారుతుంది. అక్కడ చక్కగా పశువులన్నీ తిరిగి పాలు వెన్న అన్నిటినీ సమృద్ధిగా కురిపిస్తాయి. ఆ ప్రాంతం ఐశ్వర్యవంతం అవుతుంది. అక్కడ ఏ రోగాలు లేకుండా ఆ ప్రాంతం ఉంటుంది అని వరమిచ్చారు. ఆ తరువాత మహానుభావుడైనటువంటి నా నీలుడు ఆ సేతువు కట్టడం కోసమని వానరములన్నింటినీ పురమాయించారు. మీ అందరూ వెళ్ళి దొరికినటువంటి శిలలు చెట్లు అన్ని పట్టుకురండి. అంతే, ఇన్ని కోట్ల వానరములు పర్వతాలు ఎక్కేశారు, అరణ్యంలోకి వెళ్ళిపోయారు, పుష్పించినటువంటి చెట్లు తీసుకొచ్చేశారు. ఒకటి రెండు చెట్లు కావుట, ధవళ వృక్షములు, వెదురుగడలు, అవిసి చెట్లు, తెల్లమద్ది చెట్లు, తాళవృక్షములు, బొట్టుక చెట్లు, దిమిజ వృక్షములు, మారేడు చెట్లు, ఏడాకుల చెట్లు, పొన్న చెట్లు, గన్నేరు చెట్లు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు, శిలలు, పర్వతాలు, కొండలు, ఇన్నింటినీ పెకలించి తీసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. మొదటి రోజున 14 యోజనములకి సేతువు కట్టారు. రెండవ రోజున 20 యోజనాలు సేతువు కట్టారు. మూడవ రోజున 21 యోజనాలు కట్టారు. నాలుగవ రోజున 22 యోజనాలు కట్టారు. ఐదవ రోజున మిగిలి ఉన్న 23 యోజనాలు కట్టేశారు. 100 యోజనముల మేర సముద్రం మీద సేతువు 5 రోజులలో నిర్మాణం అయిపోయింది. 5 రోజులలో నిర్మాణం అయిపోగానే ఇన్ని కోట్ల మంది వానరులు కూడా సంతోషంగా సేతువు మీద పాటలు పాడుకుంటూ ఆటలాడుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆ సేతువు మీద దాటి దక్షిణ తీరానికి చేరిపోయారు. సైన్యమంతా లంకాపట్టణాన్ని చేరిపోయింది. మహోత్సాహంగా సేతువుని దాటుతుంటే కొంతమంది కిందకి దూకుతున్నారు, సముద్రంలో ఈత్తున్నారు, మళ్ళీ ఎక్కుతున్నారు. వానర చేష్టితములు కదండి. ఇంత సంతోషంగా కొంతమంది పెద్ద పెద్ద పుష్పించినటువంటి చెట్లు గదల్లా భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతమంది 100 యోజనముల సముద్రం మీద సేతువు కట్టి ఇన్ని కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు వెళ్ళిపోతుంటేట అపురూపమైన ఈ సన్నివేశాన్ని చూడ్డానికి దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి కింద సముద్రం మీద సేతువు మీద వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి పొంగిపోయారట. రామచంద్రమూర్తి ఇంత సైన్యంతో దక్షిణ తీరానికి చేరిపోయి లంకాపట్టణం మీద యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నారన్న శుభవార్త దగ్గర ఇవాళ్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తారు.

0: FM 90.4 సౌరశక్తితో అనాస పళ్లను ఎండబెట్టడం. గరిష్ట కాలంలో అతిగా అనాస పళ్ళు పండుతాయి, కానీ అన్ని పళ్లను అమ్మటం కష్టము. ఒక వారం కంటే పళ్లను తాజాగా ఉంచలేము కాబట్టి అనాస పళ్ళు వ్యర్థమైపోతాయి. పంటకాలం కానప్పుడు జనం అనాస పళ్లను కొనాలనుకుంటారు, కానీ అప్పుడవి అమ్మకానికి దొరకవు.
1: గరిష్ట పంటకాలంలో అనాస పళ్ళు చాలా పండుతాయి కాబట్టి కొనుగోలుదారులు తక్కువ ధరనిస్తారు. వాళ్ళు పెద్ద పళ్ళనే ఎంచుకుంటారు, దానితో చిన్న పళ్ళు మిగిలిపోతాయి, చెడిపోతాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి మేము సోలార్ డ్రయర్లను తయారు చేశాము. మేము చిన్న అమ్ముడు పోని అనాస పళ్లను ఎండబెట్టి వాటిని అమ్ముతాము.
0: పొడి అనాస పళ్ళు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అనాస పళ్లను ఎండబెట్టి మనం వ్యర్థాన్ని తగ్గించి ఏడాది పొడవునా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. మూ సోలార్ డ్రయర్లో అనాస పళ్లను ఎలా ఎండబెట్టాలో చూపిస్తాము, ఎందుకంటే అవి పరిశుభ్రంగా మరియు చవకగా చేయవచ్చు. సోలార్ డ్రయర్ గాలిని వేడి చేసి తేమను అనాస పళ్ల నుండి పీల్చేస్తుంది. గాలి వేడైన కొద్దీ ఎక్కువ తేమను పీలుస్తుంది. చాలా రకాల సోలార్ డ్రయర్లున్నాయి, కానీ చాలా ప్రాచుర్యంలో ఉన్నది చెక్క మరియు పాలిథిన్ నుండి చేసిన సోలార్ డ్రయర్. ఆ డబ్బా తరహా సోలార్ డ్రయర్కు కిటికీలుండి అవి గాలి ప్రవహించడానికి సహాయపడతాయి. వేడి గాలి ఆహారం పైన ప్రవహిస్తే చల్లని గాలి కింది కిటికీ నుండి లోపలికి పీల్చబడుతుంది మరియు గాలి వేడెక్కి తేమతో కూడిన గాలిపైన కిటికీ ద్వారా బయటకు వెళుతుంది. అనాస పళ్ళు ముప్పాతిక పండు నారింజ పసుపుకు తిరిగినప్పుడు వాటిని కోయండి. సోలార్లో ఎండబెట్టాక ఈ అనాస పండు ముదురు పసుపు రంగుకు తిరిగి రుచిగా ఉంటుంది. పండని పళ్ళు ఎండినప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అతిగా పండిన పళ్ళు జిగటగా గోధుమ రంగుకు తిరుగుతాయి. అనాస పళ్లను డబ్బాలో పెడితే అవి శుభ్రంగా ఉండి దెబ్బ పడకుండా ఉంటాయి. ఎండలో ఉంచితే పళ్ళు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని నీడలో ఉంచండి. అనాస పళ్లను వాటి నాణ్యతను బట్టి వేరు చెయ్యాలి. తాజా అనాస పళ్లను తూకం వేసి వీటితో ఎంత ఎండిన ఉత్పత్తినిస్తుందని తెలుసుకోండి. వాటిని ఒక గుంజుతో బాగా తోమి శుభ్రమైన నీటితో కడిగి నీరు కారిపోయేలా చెయ్యండి. పళ్లతో పనిచేసేవారు ఆరోగ్యవంతులై శుభ్రమైన చేతులతో మరియు పొట్టి గోళ్లతో ఉండాలి. అనాస పళ్లను తోలు చెక్కి వాటి అన్ని కళ్లను తీసేయాలి. మీకు కావలసిన ఆకారాల్లో అనాస పళ్లను కోయవచ్చు. అనాస పళ్ల ముక్కలు అర సెంటీమీటర్ మందంతో ఉండాలి. ముక్కలు ఎక్కువ మందముంటే అవి ఎండడానికి చాలా సమయం పట్టి గోధుమ రంగుకు తిరుగుతాయి. అతి తక్కువ మందమున్న ముక్కలు మరీ చెక్కలుగా లేక వంగిపోతాయి. అనాస పళ్లను బిళ్లలుగా కత్తిరించాక వాటిని పళ్లాలపైన ఒకదానిమీదొకటి ఉండకుండా ఆరబెట్టాలి. అప్పుడే అవి సమానంగా ఎండుతాయి. డ్రయర్లో ఈ పళ్లాలను ఉంచాలి. బిగుతుగా మూయాలి. దీనివల్ల వేడి లోపల ఉండి దుమ్ము క్రిములు బయట ఉండేలా చేస్తాయి. డ్రయర్ డబ్బాలో అనాస పళ్ళు ఎండడానికి 2 రోజులు పడుతుంది. అనాస పళ్ళు ఎండాక వాటిని డ్రయర్లోంచి తీయండి. అవి ఇంకా వెచ్చగా ఉంటే వాటిని పూర్తిగా ఆరనిచ్చి తరువాత గాలి దూరని డబ్బాలో సర్దండి.
2: నేను డ్రయర్లోంచి అనాసలను తీసి అవి తేమను పీల్చుకోకుండా వాటిని బిగుతుగా ఉన్న డబ్బాలో ఉంచుతాను.
0: మీకు కావలసినంత అనాస పళ్ళు ఎండాక ఇక చివరి ప్యాకింగ్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పళ్లను వేరు చేసి తూచి ప్యాక్ చేయండి.
2: మాకు వేర్వేరు కొనుగోలుదారులున్నారు. కొందరికి అనాస పళ్ళు పెద్ద పరిమాణంలో కావాలి, మరికొందరికి తినటానికి చిన్న ప్యాకెట్.

0: లో కావాలి.
1: మనం ఇంకోసారి వరుసగా చూద్దాము. పండులో ముప్పాతిక భాగం నారింజ పసుపు రంగుకు తిరిగినప్పుడు పళ్ళను కోయాలి. అనాస పళ్ళను డబ్బాలలో పెట్టి నీడలో ఉంచాలి. చెడిపోయిన అనాస పళ్ళను వేరు చెయ్యాలి. శుభ్రమైన నీటితో కడిగి వాటిని ఆరని పళ్లతో పనిచేసేవారందరూ ఆరోగ్యంగా ఉండి చేతులు శుభ్రంగాను చేతి గోళ్లను చిన్నవిగాను ఉంచుకోవాలి. అనాస పళ్ల తోలు తీసి వాటి కళ్లను తీసేయండి. అర సెంటీమీటర్ మందానికి వాటిని కోసి వాటిని పళ్లాల మీద ఒకదానిమీదొకటి పడకుండా జోడించండి. సోలార్ డ్రయర్లలో అనాస పళ్లను 2 రోజులు ఎండబెట్టండి. అవి ఎండాక వాటిని గాలి దూరకుండా ఉండే డబ్బాలలో ప్యాక్ చేయండి. మార్కెట్ అవసరాన్ని బట్టి వేరు చేసి తూకం వేసి వీటిని ప్యాక్ చేయండి. సోలార్ డ్రయర్లలో ఎండబెట్టడం వలన వ్యర్థాలు తగ్గి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిస్తుంది.
2: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: Vishnu FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఒక కొత్త విషయంతో మేము ముందుకు వచ్చేసాను. నల్ల నువ్వులు ఎంతో మేలు, నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివన్నది తెలిసిందే. అందులోనూ నల్ల నువ్వులు మరీ మంచివి అంటున్నారు నిపుణులు. వృద్ధాప్యంలో వచ్చే అనేక సమస్యల్ని నల్ల నువ్వుల్లోని పోషకాలు అడ్డుకుంటాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనలోని తేలింది. చాలామందికి బి విటమిన్, ఐరన్ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, జ్ఞాపకశక్తి క్షీణించడం జరుగుతుంటుంది. ఆ రెండు నల్ల నువ్వుల్లో పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని విటమిన్ ఇ చర్మం ఆరోగ్యానికి దోహదపడుతుంది. హుస్టన్ క్యాన్సర్ సెంటర్ పరిశోధనల ప్రకారం నల్ల నువ్వులు క్యాన్సర్ ప్రమాదాన్ని తొలగిస్తాయట.

వీటిల్లోని పీచు, ఫైటోస్టెరాల్ వంటివి పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. నువ్వుల్లోని సిసిమిన్, క్యాలియం దెబ్బతినకుండాను కాపాడుతుంది. నల్ల నువ్వుల్లో అధికంగా ఉంటే పీచు అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారతీయ వైద్యులు. వీటిల్లోని నూనె పేగు పొడిబారిపోకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా రాత్రిపూట నానబెట్టి తీసుకుంటే పేగులోని నూలు పురుగుల్ని బయటకు పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి. వీటిలోని అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. నల్ల నువ్వులు నూనెను వాడటం వల్ల అందులోని పాలీ అన్సాచురేటెడ్ ఆమ్లాలు, సిసిమిన్, సిసిమోలియాలు, కాలెస్ట్రాల్ను బీపీని నియంత్రణలో ఉంచుతాయి. 35 ఏళ్ళు పైబడ్డాక ఎముక బరువు క్రమంగా తగ్గుతుంటుంది. మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్ల నువ్వుల్ని ఆహారంలో భాగంగా తింటే ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచివి అంటారు పోషక నిపుణులు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. చక్కెర వ్యాధిని ముందే గుర్తిస్తే 40 దగ్గర పడుతున్నాయంటే చాలు. చాలా మంది చక్కెర బాధిత జోలికి వెళ్ళడానికి భయపడుతుంటారు. ఎందుకంటే ఈ వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మంది మధుమేహ వ్యాధి బాధితులున్నారు. అందుకే ఆ వ్యాధి వచ్చే సూచనలు ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటెక్ చెందిన పరిశోధకులు.

చేశారు. అంతేకాదు, అందుకోసం ఓ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఓ రక్తపు చుక్కను దాని మీద వేస్తే చాలు, ఆ వ్యాధి వచ్చే సూచనలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని, దాని ప్రకారం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో మధుమేహ చికిత్సకు అయ్యే ఖర్చు భారీ స్థాయిలో తగ్గుతుందని అంచనా. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఆల్జీమర్స్ కు మందు. ఒకప్పుడు ఆల్జీమర్స్ అనేది పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది, కానీ ఇటీవల మన దేశంలోనూ దీని బాధితుల సంఖ్య పెరుగుతుంది. మెదడు పనితీరుకు, గ్రహశక్తికి, తెలివితేటలకి తోడ్పడే ఎసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ లోపించడమే దీనికి ప్రధాన కారణం. అందుకే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ విడుదలకు దోహదపడే SAK3 అనే ఔషధాన్ని రూపొందించారు జపాన్లోని టోహోకో విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇది జ్ఞాపక శక్తికి సంబంధించిన పదార్థాన్ని క్రియాశీలకంగా చేయడంతో పాటు వ్యాధికి కారణమైన ప్రోటీన్ విడుదలను తగ్గిస్తుందని తేలింది. ప్రయోగాల్ని పూర్తి చేసుకుని త్వరలోనే ఇది వాడుకలోకి వస్తే ఎందరో ఆల్జీమర్స్ రోగులకు ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. మెదడు ఆకారంతోనే వ్యక్తిత్వం. మరి ఇదేంటో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: विष्णु एफएम 90.4। ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది మీ శృతి. మరి ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.
2: విరక్త పరదారేషు నిస్పృహ పరవస్తుషు దంభమాత్సర్యహీనోయ ససాధు కజ్యతే జనై.
1: పరస్త్రీ పరధన విముఖుడై దంభ మాత్సర్యములు లేనివానినే సాధుపురుషుడు అని అంటుంది ఈ లోకం.

0: విరచనై.
1: ఏ మహాత్ముడు మనోవాకాయ కర్మలలో దేనిచేతను ఏ ప్రాణియందును పాపచింత సెయ్యడో అతనినే సాధు పురుషుడు అని చెప్తుంది ఈ లోకం.

జనై. ఎవనికి సత్యము పలుకుటే వ్రతము, దీనుల పట్ల దయచూపటే నియమము, కామక్రోధములు ఎవ్వనికి వశవర్తులై ఉంటాయో అతనినే సాధువని జనులు పిలుస్తారు.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
5: అహింస సత్యవచన మాండు సంశయం దమో గుణ.

0: దూషణం.
1: అహింస, సత్యము, అక్రూరత్వము, దమము, కరుణ ఇవి కలిగి ఉండటే తపస్సు అని పండితులు చెప్తారు. కేవలం శరీరమును శుష్కింపచేయటం మాత్రమే తపస్సు కాదు.

ఆరాధించు దైవం త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయు పని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము, ఈ పదిన్ని వ్యక్తుల్లోని గుణాలకు కారణాలగుతున్నవి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: నవ్వడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని వాణిజ్య బ్యాంకులు పాఠం వింటారు.
1: రామం, సుధా, ఎక్కడున్నారర్రా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను.
2: ఇదిగో ఇక్కడున్నాం పిన్ని, మా రూమ్ లో.
1: ఈ మూల కూర్చుని ఏం చేస్తున్నారు? అరే, మీ అందాల టెడ్డీబేర్ బొమ్మలో దాచుకున్న డబ్బులన్నీ అలా వంపేసి మంచం మీద పరిచేశారేమిటి? ఏమైనా కొనుక్కుందాం అనుకుంటున్నారా?
3: కాదు పిన్ని, ఇద్దరము మా బొమ్మలో దాచుకున్న డబ్బులు ఎన్నున్నాయో లెక్క పెట్టుకుంటున్నాం.
1: ఇంతకీ ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత డబ్బుందేమిటి? ఇద్దరూ బాగా ధనవంతుల్లాగానే ఉన్నారే.
3: చెల్లి కంటే నా దగ్గర తక్కువే ఉంటాయిలే పిన్ని. అది పిసిని కొట్టు కదా, నెల నెల డాడీ ఇచ్చిన పాకెట్ మనీ అంతా బుజ్జి బొమ్మ పొట్టులోకి తోసేస్తూ ఉంటుంది.
2: లేకపోతే నీలా వేస్ట్ ఖర్చులు చేయమంటావా ఏమిటి?
3: నావి వేస్ట్ ఖర్చులా? నీకెంత ధైర్యం నన్నలా అనడానికి?
1: అబ్బబ్బా, పోట్లాడుకోకండి.
3: లేకపోతే చూడు పిన్ని, డాడీ నాకు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బుల్లోంచి ఓసారి మా క్లాస్మేట్ కి సోషల్ పుస్తకం కొనుక్కోడానికి సాయం చేశాను. పాపం మా అబ్బాయి చాలా పేదవాడు పిన్ని, వాడి పుస్తకం ఎవరో కొట్టేశారు. మొన్నోసారి లంచ్ టైంలో భోంచేయకుండా ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే విషయం ఏమిటని అడిగాను. మళ్ళీ పుస్తకం కొనుక్కోడానికి డబ్బులు అడిగితే మా అమ్మా నాన్న కోపడతారు, పైగా మాకు కొనే స్తోమత కూడా లేదు అంటూ కళ్ళ నీళ్ళ పెట్టుకున్నాడు. నేను సాయం చేయడం తప్ప, నువ్వే చెప్పు పిన్ని.
2: బయలుదేరడండి దానకర్ణుడు.
1: తప్పమ్మా సుధా, అన్నయ్యని అలా వెక్కిరించవచ్చా? రామం, నువ్వు చాలా మంచి పని చేశావు.
2: మరి అన్నయ్య నన్ను పిసిని కొట్టడం తప్పు కాదా పిన్ని?
1: ఆ విషయంలో అన్నయ్యది తప్పేనమ్మా, నిన్ను పొదుపరి అనాలి. సరేగాని ఇందాకట్నుంచి ఇద్దరూ పోటీపడి మరీ డబ్బులు లెక్క పెడుతున్నారు, ఏంటి కదా?
3: మేమిద్దరము బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం పిన్ని, అందుకే మా దగ్గర ఎంతెంత ఉందో చూసుకుంటున్నాం.
1: ఎందుకో నాకు కాస్త చెప్పండి.
3: ఎందుకంటే పిన్ని, బ్యాంకులో దాచుకుంటే వడ్డీ వస్తుందిటగా. మా క్లాస్మేట్ వెంకట్ చెప్పాడు, వాడు 2 ఏళ్ల నుంచి దాచుకుంటున్నట్ట. వడ్డీ కలిస్తే మా డబ్బు పెరుగుతుంది కదా పిన్ని, దాంతో ఇంకా ఎక్కువ మంచి పనులు చేయొచ్చుగా.
1: మరి నువ్వెందుకు బ్యాంకులో దాచాలనుకుంటున్నావమ్మా?
2: వడ్డీతో పాటు భద్రంగా కూడా ఉంటుందని పిన్ని. వచ్చే వడ్డీతో ఆ నెల తర్వాత వచ్చే డాడీ బర్త్డేకి మంచి బహుమతి కొనివ్వాలనుకుంటున్నాను.
1: చాలా మంచి ఆలోచనమ్మా. ఇంతకీ ఎంత డబ్బుందో చెప్పారు కాదు?
3: 3 ఏళ్ల నుంచి దాచినవి నా దగ్గర 2,300 దాకా ఉన్నాయి పిన్ని. 300 ఉంచుకొని 2,000 బ్యాంక్లో వేసేస్తాను.
2: నా దగ్గర 3,400 ఉన్నాయి పిన్ని.
1: వెరీ గుడ్. అకౌంట్లు తెరిపిస్తాను, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా బయటికి తీసుంచండి.
2: అలాగే కానీ, మరి ఇన్ని రకాల బ్యాంకులున్నాయి కదా, ఎందులో దాచుకుంటే భద్రమో చెప్పవు?
3: అంతేకాదు, మాకు ఎల్లుండి వాణిజ్య బ్యాంకుల గురించి మా మాస్టర్ పాఠం చెప్తానన్నారు, ముందే నీ దగ్గర తెలుసుకుంటే మంచిది కదా.
1: మీరిద్దరూ చాలా తెలివైన వాళ్లర్రా. ఇలా మీలాగే పిల్లలంతా తెలియని విషయాలు పెద్దవాళ్ల నుంచో టీచర్ల దగ్గర నుంచో అడిగి తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. సరే రాము, నువ్వు చెప్పు, అసలు సమాజంలో ఈ డబ్బు అనేదే లేనప్పుడు మనుషులు వాళ్లకి కావలసిన వస్తువులు ఎలా కొనేవారంటావు?
3: ప్రాచీన సమాజంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేదట పిన్ని. ఉదాహరణకి, నాకు బియ్యం కావాలనుకో, నా దగ్గర మామిడికాయలున్నాయనుకో, నా దగ్గరున్న మామిడికాయలనిచ్చి బియ్యం తీసుకునేవాడినమాట. ఇలాంటి ప్రత్యక్ష మార్పిడి విధానాన్ని బార్టర్ పద్ధతి అనేవారని మా టీచర్ చెప్పారు.
2: కానీ ఈ పద్ధతిలో ఎక్కువ తక్కువ తేడాల వల్ల చాలా కష్టంగాను అసౌకర్యంగానూ ఉండేదట. అందుకే కాలక్రమేణా డబ్బు అనే ఉమ్మడి కొలమానాన్ని ప్రవేశపెట్టారట.
1: అవునమ్మా సుధా, రోమన్ల కాలంలో ప్రజలు బిసాంత్ అనే బంగారు నాణాన్ని ద్రవ్య రూపంగా ఉపయోగించేవారట. కాలం గడిచే కొద్దీ వెండి బంగారు నాణాల స్థానంలో ఇత్తడి, రాగి, కంచు నాణాలు వచ్చాయి.
3: అవును పిన్ని, తాతగారు మాకు పాతకాలపు రాగి నాణేలు అంటే కాణీలు, కంచు అనాలు, బేడలు దాచుకోమని ఇచ్చారు. నాకు అలాంటి నాణేలు కలెక్ట్ చేయడం హాబీ కదా.
1: చక్కని హాబీ నీది. అయితే తరువాత

0: మనకి నాణాల స్థానంలో కాగితపు ద్రవ్యం వాడుకలోకొచ్చింది.
1: అంటే రూపాయల నోట్లు కదా?
0: అవును, అయితే దేశాలను బట్టి ఆ కరెన్సీ పేరు కూడా మారింది. మనం రూపాయలు అంటే అమెరికా వాళ్లు డాలర్లు అని, ఇంగ్లాండ్ వాళ్లు పౌండ్లు అని, ఇలా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పిలుస్తారు.
2: ప్రతి దేశంలోనూ ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారాల కోసం బ్యాంకులు పనిచేస్తాయట కదా పిన్ని?
0: అవును, దేశంలో బ్యాంకులన్నింటినీ కంట్రోల్ చేసేందుకు ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. మన దేశంలో దానిని రిజర్వ్ బ్యాంకు అంటున్నాం.
1: అది ఏం చేస్తుంది?
0: దీని ముఖ్య ఆశయం ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు చేయడం. అన్ని ఇతర బ్యాంకుల కార్యకలాపాలను, ఆర్థిక సంస్థల కార్యక్రమాలను క్రమబద్ధీకరించి పర్యవేక్షిస్తుంది. ఇంకా కరెన్సీ నోట్లు ముద్రించి జారీ చేయడం, ప్రభుత్వ బ్యాంకుగా ఉండడం, బ్యాంకర్ బ్యాంక్, విదేశీ మారక నిల్వలను సంరక్షణకర్తగా, పరపతి నియంత్రణ, వ్యవస్థాపక విధుల వంటివి నిర్వర్తిస్తుంది.
2: అంటే కరెన్సీ నోట్లను జారీ చేసే హక్కు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఉందన్నమాట. మరి బ్యాంకర్ల బ్యాంకు అన్నారేంటి?
0: రిజర్వ్ బ్యాంకుకి ఇతర వాణిజ్య బ్యాంకులను నియంత్రించే అధికారం ఉంది. అంటే వాణిజ్య బ్యాంకులకు అవి ఎప్పుడు తమ బ్యాంకుల్లో ఎంత సొమ్ము ఉంచుకోవాలో, ఖాతాదారుల నుండి ఎంత వడ్డీ వసూలు చేయాలో నియమ నిబంధనలు విధిస్తుందన్నమాట.
1: వాణిజ్య బ్యాంకులు ఇంకా ఏం పనులు చేస్తాయో చెప్పు.
0: ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి. పరిశ్రమలకు, వర్తకులకు, వ్యవసాయానికి, వినియోగదారులకు డబ్బు అప్పు ఇచ్చి వారికి అన్ని సేవలు చేసే ఒక వ్యవస్థీకృతమైన ఆర్థిక సంస్థనే వాణిజ్య బ్యాంకు అంటున్నామర్రా.
1: అంటే మాలాగా డబ్బు ఎక్కువగా ఉండి నిల్వ చేసుకుందామనుకునే వారి నుండి డబ్బు అప్పు తీసుకుంటుందన్నమాట. అయితే మాకు వడ్డీ విషయంలో బెంగలేదు.
0: నువ్వు భలే పిల్ల పిడుగువే సుధా. పెద్దయ్యాక నువ్వు పెద్ద పారిశ్రామికవేత్తవయ్యి నిజంగానే వాణిజ్య బ్యాంకులకి అప్పులు ఇద్దువుగాన్లే.
2: మరి వాణిజ్య బ్యాంకులు నిధులెలా సేకరిస్తా చెప్పు పిన్ని.
0: చెప్తా వినండి. వాణిజ్య బ్యాంకులు ప్రజల నుండి మూడు రకాల డిపాజిట్లను స్వీకరించడం ద్వారా నిధులను సేకరిస్తుంది. అందులో మొదటిది నిర్ణీత డిపాజిట్ ఖాతా, రెండోది సేవింగ్స్ అంటే పొదుపు బ్యాంకు ఖాతా, మూడు కరెంటు ఖాతా.
1: నిర్ణీత డిపాజిట్ ఖాతా అంటే ఏంటి?
0: ఈ ఖాతాలో డబ్బును ఒక నిర్ణీత సమయం కోసం జమా చేస్తారు. ఉదాహరణకి 30 రోజులు, 45 రోజులు, 90 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలాగా.
2: మరి ఈ నిర్ణీత సమయాన్ని బట్టి వడ్డీ రేటుల్లో ఎక్కువ తక్కువలు ఉంటాయి కదూ?
0: అవును రామం, సాధారణంగా గడువు పూర్తవ్వందే ఈ సొమ్మును ఉపసంహరించకూడదు. ఉదాహరణకి మీ ఇద్దరి దగ్గరున్న మొత్తం 5,000 దాకా 1 సంవత్సరం వ్యవధికి బ్యాంకులో వేశారనుకోండి, అది పూర్తయ్యేదాకా మీరు డబ్బును విత్డ్రా చేయకూడదన్నమాట.
1: మరి మాకు మధ్యలో అవసరం వస్తేనో?
0: అంత అవసరమే వస్తే ఆ సొమ్ముపై అప్పు తీసుకోవచ్చు, లేదా పూర్తిగా గాని పాక్షికంగా గాని వడ్డీ పోగొట్టుకుని ఈ ఖాతా రద్దు చేసుకోవచ్చు.
2: మరి సేవింగ్స్ ఖాతా అయితే మాలాంటి వాళ్లకు బాగుంటుంది కదా పిన్ని?
0: అవును రామం, ప్రజలు ఈ ఖాతాలో సొమ్మును ఎప్పుడైనా వేసుకోవచ్చు, తీసుకోనువచ్చు. అయితే నిర్ణీత డిపాజిట్ పై వడ్డీ కంటే ఈ ఖాతాలో వడ్డీ రేటు కొంచెం తక్కువ ఉంటుంది.
1: మరి కరెంట్ ఖాతా సంగతి ఏంటి పిన్ని?
0: సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు దీనిని ఉపయోగించుకుంటారు. పెద్ద పెద్ద మొత్తాలను జమా చేస్తూ అవసరం కోసం తీసుకుంటూ ఉంటారు.
2: మరి దీనికి వడ్డీ?
0: ఈ డిపాజిట్లకు వడ్డీ ఉండదర్రా.
1: నిధుల సమీకరణ గురించి చెప్పావు, మరి వాణిజ్య బ్యాంకులు అప్పుడివ్వడం గురించి కూడా చెప్పవా?
0: చెప్తా. వాణిజ్య బ్యాంకు డిపాజిట్లను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటుంది. సాధారణంగా అందరు డిపాజిటర్లు ఒకేసారి డబ్బును తీసేసుకోరు, కనుక వాళ్ల సొమ్ముతో బ్యాంకు వ్యాపారం చేస్తుంది. కాని కొంత సొమ్మును ఎప్పుడూ నిల్వలో ఉంచుకొని అవసరాలను తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది.
2: మరి వాణిజ్య బ్యాంకులు సాధారణంగా ఎలాంటి అప్పులిస్తాయి?
0: 4 రకాల రుణాలిస్తాయి. మొదటిది సాధారణ రుణాలు, అంటే ఏదైనా హామీ చూపితే, అంటే ఇల్లు, భూమి, బంగారం వంటి వాటిని తనఖా పెట్టుకుని కొంత సొమ్మును రుణంగా ఇస్తుంది. ఆ సొమ్మును వ్యక్తుల ఖాతాల్లో జమ చేస్తుంది. తరువాత ఆ వ్యక్తులు ఆ సొమ్ము తీసుకోవచ్చును. మళ్ళీ ఆ సొమ్మును వడ్డీతో సహా బ్యాంకుకు తిరిగి చెల్లిస్తుండాలి.
1: నిజమేలే, అలా తిరిగి చెల్లిస్తేనే కదా ఇంకా ఎక్కువ.

0: మందికి రుణాలు దొరుకుతాయి.
1: ఇంకా రెండవది నగదు రుణాలు. అంటే హామీ చూపిన వ్యక్తికి బ్యాంకు డబ్బు రూపంలో రుణమిస్తుంది. అయితే ఒకేసారి రుణం ఇవ్వదు. కాని డిపాజిటరు తనకి కావలసినప్పుడు తన ఖాతా నుండి డబ్బు తీసుకోవడానికి బ్యాంకు అనుమతిస్తుందన్నమాట. మంజూరు చేసిన రుణానికంతకు వడ్డీ వసూలు చెయ్యరు. అప్పు తీసుకున్న వ్యక్తి ఉపయోగించుకున్న సొమ్ముకు మాత్రమే వడ్డీ వసూలు చేస్తుంది.
2: పిన్ని, మన ఇల్లు కొనుక్కోడానికి రుణం ఇలాగే తీసుకున్నామన్నమాట.
1: అవును రామవ్, అంచెలంచెలుగా తీసుకున్నాం.
0: ఇంకా వాణిజ్య బ్యాంకులు ఎలాంటి పనులు చేస్తాయి?
1: ఇంకా మూడవది ఓవర్ డ్రాఫ్ట్. అయితే కొంతమంది ఎంపిక చేయబడిన కస్టమర్లకి మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తుంది వాణిజ్య బ్యాంకు.
0: అంటే ఎలాగో వివరంగా చెప్పు పిన్ని.
1: సాధారణంగా వ్యాపారస్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటుంటారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు తమ డిపాజిట్ లో ఉన్న సొమ్ము కంటే ఎక్కువగా తీసుకునేందుకు బ్యాంకు అనుమతిస్తుందన్నమాట.
2: మరి దానికి వడ్డీ ఉంటుందా?
1: ఉంటుంది. అలా ఎక్కువ తీసుకున్న సొమ్ముకి వడ్డీ కట్టాలి. ఇక నాలుగవది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డిస్కౌంట్లను ఇవ్వడం.
0: అంటే
1: బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కలిగిన వ్యక్తి తన బిల్లులు హామీ చూపిస్తే బ్యాంకు నుంచి కొంత సొమ్ము తీసుకోవడానికి వాణిజ్య బ్యాంకు అనుమతిస్తుందన్నమాట. కాని బిల్లులో ఉన్న పూర్తి సొమ్మును ఇవ్వకుండా కొంత తగ్గించుకుంటుంది. బిల్లు పరిపక్వత చెందిన తరువాత పార్టీకి వసూలుకై పంపి డిపాజిటర్కు మిగిలిన సొమ్మును తన కమిషన్ మినహాయించుకుని చెల్లిస్తుంది.
2: అయితే వాణిజ్య బ్యాంకుల వల్ల మనకి చాలా సహాయం ఉందన్నమాట.
1: అవును, ఇవే కాకుండా ఇంకా ఇతర సేవలు కూడా చేస్తాయి ఈ వాణిజ్య బ్యాంకులు. అందులో ముఖ్యమైనవి బ్యాంక్ డ్రాఫ్ట్లనివ్వడం, షేర్లను బాండ్లను కొనడం అమ్మడం, ట్రావెలర్ చెక్కులను జారీ చేయడం, లాకరు సదుపాయాన్ని కలిగించడం వంటివన్నమాట.
0: మన లాకర్లో డాడీ అమ్మ నగలు ఇంటి దస్తావేజులు దాచారు కదా పిన్ని.
1: అబ్బో, నీకు పరిశీలనా శక్తి ఎక్కువేనమ్మా సుధా.
2: పిన్ని, ఇవాళ నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. వాణిజ్య బ్యాంకుల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పావు.
1: నేను చెప్పాను సరే, మీకెంతవరకు గుర్తున్నాయో ఓసారి చెప్పండి మరి. రామవ్, మన దేశంలో ఉన్న బ్యాంకులను నియంత్రించే బ్యాంక్ ఏది?
2: రిజర్వ్ బ్యాంకు పిన్ని.
1: దీని ముఖ్య ఆశయం
0: ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు చేయడం.
1: వాణిజ్య బ్యాంకుల విధులేంటి?
2: ప్రజల నుండి నిధులు సేకరించడం, అప్పులివ్వడం.
1: వాణిజ్య బ్యాంకు నిధులను ఎలా సమీకరిస్తుంది?
0: వాణిజ్య బ్యాంకు నిధులను ప్రజల నుండి మూడు రకాల డిపాజిట్లను స్వీకరించడం ద్వారా సమీకరిస్తుంది. అవి, ఒకటవది నిర్ణీత డిపాజిట్ ఖాతా, రెండవది సేవింగ్స్ అంటే పొదుపు బ్యాంక్ ఖాతా, మూడవది కరెంట్ ఖాతా.
1: నిర్ణీత డిపాజిట్ ఖాతా అంటే ఏంటి?
2: డబ్బును ఒక నిర్ణీత సమయం కోసం జమ చేయడం. ఉదాహరణకి 30 రోజులు, 45 రోజులు, 90 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలాగా.
1: మరి రుణాలు ఎలా ఇస్తాయి? నువ్వు చెప్పమ్మా సుధా.
0: సాధారణ రుణాలు, నగదు రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, ఇంకా
1: బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డిస్కౌంట్లను ఇవ్వడం. మొత్తానికి విషయాలన్నీ బాగానే గ్రహించారే.
2: ఇవి కాకుండా బ్యాంకు డ్రాఫ్ట్లు ఇవ్వడం, షేర్లను బాండ్లను కొనడం అమ్మడం, ట్రావెలర్ చెక్కులను జారీ చేయడం, లాకర్ సదుపాయాలు కలిగించడం కూడా చేస్తాయి వాణిజ్య బ్యాంకులు.
1: అబ్బో, అయితే రేపటి నుంచి నేనే మీ దగ్గర బోల్డ్ నేర్చుకోవాల్సి వచ్చేలా ఉందర్రా.
0: పో పిన్ని, మరీ అంతగా పొగడకు, మాకు కొమ్ములొస్తాయి.
1: మరి ఇంత బాగా గుర్తుంచుకున్నందుకు మీకేం బహుమతి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను.
2: బహుమతి ఏమీ వద్దులే. మేము అకౌంట్ తెరిచేందుకు నీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు మమ్మల్ని పరిచయం చేసి మా చేత ఖాతాలు తెరిపించు.
1: ఓకే, గ్రాంటెడ్. రేపు పొద్దుటే గుర్తు చేయండి, బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేద్దాం.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని వాణిజ్య బ్యాంకులు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని అంతర్జాతీయ వ్యాపారం పాఠం వింటారు.
4: ఓ లక్ష్మి, మధు రండి, నా ఏరోప్లేన్ బొమ్మ ఎంత బాగా ఎగురుతోందో చూసారా?
5: అవును సహజా, ఎంతో బాగుంది. ఎక్కడ కొన్నావో చెప్పవా, మా నాన్నని అడిగి నేను కొనుక్కుంటాను.
4: నాకు తెలీదు లక్ష్మి, మా మావయ్య ఇంపార్టెంట్.

0: స్పోర్ట్స్ బిజినెస్ చేస్తుంటారు. నా పుట్టినరోజుకు బహుమతిగా తెచ్చారు. మనం వెళ్ళి మామయ్యను అడుగుదాం. ఆయనే చెప్తారు ఎక్కడి నుంచి తెచ్చారో. రండి మావయ్య, మావయ్య.
1: సహజ, ఏమిటా హడావిడి?
0: మావయ్య, వీళ్ళు నా ఫ్రెండ్స్ లక్ష్మి, మధు.
1: నమస్తే, నమస్తే. రండి.
0: మీరు నాకు బహుమతిగా తెచ్చిన రిమోట్ ఏరోప్లేన్ వీళ్ళకి బాగా నచ్చింది. మీరు ఎక్కడ కొన్నారో చెబితే వాళ్ళు తెచ్చుకుంటారంట. అందుకే అడగటానికి మీ దగ్గరకు తీసుకొచ్చాను.
2: అవునంకిల్, ఆ బొమ్మ బాగా నచ్చింది. మీరు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తారని సహజ చెప్పింది. అంటే ఏంటంకిల్?
1: అవును లక్ష్మి, నా వ్యాపారం అంతా పిల్లల బొమ్మలతోనే జరుగుతుంది. విదేశాలలో తయారైన బొమ్మలు దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మటం, అలాగే మన దేశంలో తయారైన బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేయటం లాంటి అంతర్జాతీయ వ్యాపారం చేస్తూ ఉంటాను.
3: అంకుల్, అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటో చెప్తారా?
1: తప్పకుండా మధు, ఇలాంటి విషయాలు మీలాంటి పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలి. అందులోనూ ఇది చాలా ఆసక్తికర విషయం కూడా. రండి, ఇలా కూర్చోండి. అసలు ఇదివరకటి రోజుల్లో కూడా ఇలాంటి వ్యాపారాలు జరిగేవనే చెప్పాలి. కాకపోతే వ్యాపారం ప్రాంతాల మధ్య జరిగేది. అంటే ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వస్తువులను మరొక ప్రాంతం వారికి ఇచ్చి వీరికి కావలసిన వస్తువులను ఆ ప్రాంతం నుండి తెచ్చుకునేవారు. దీన్నే మనం వస్తు మార్పిడి అనేవాళ్ళం.
0: ఇప్పుడు వ్యాపారం అలా జరగటం లేదు కదా మావయ్య?
1: లేదు సహజ. ద్రవ్యం అంటే డబ్బు వాడకంలోకి వచ్చిన తర్వాత వస్తువులకు బదులు డబ్బును చెల్లించి వారికి కావలసినవన్నీ కూడా కొనుక్కోగలుగుతున్నారు. ప్రపంచంలో వివిధ దేశాలలో జనాభా పెరగటం, దాంతోపాటు వారి అవసరాలు పెరగటం, అలాగే సాంకేతికంగా అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు పెరిగినా ప్రజల అవసరాలకు తగిన విధంగా వస్తువులను ఆయా దేశాలు తయారు చేయలేకపోతున్నాయి. అందులోనూ వివిధ దేశాలలోని సహజ వనరులు, పారిశ్రామిక ఉత్పత్తులు ఒకే విధంగా ఉండవు కదా. అందుకే ప్రతి దేశం తనకు కావలసిన వస్తువులను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుని తన దగ్గర లభించే వస్తువులను ఆయా దేశాలకు ఎగుమతి చేయటం జరుగుతూ ఉంటుంది.
3: ఒక దేశ విదేశీ వ్యాపారంలో ఎగుమతి దిగుమతి రెండూ ఉంటాయా అంకుల్?
1: అవును మధు, దీన్నే అంతర్జాతీయ వ్యాపారం లేక విదేశీ వాణిజ్యం అని కూడా అంటారు.
0: మావయ్య, దేశాల మధ్య వ్యాపారాలు ఎలా చేస్తారు?
1: చాలా మంచి ప్రశ్న వేసావు సహజ. దీనికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను. నువ్వు ఎప్పుడైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళావా?
0: వెళ్ళాను మావయ్య. ప్రతి వారం మన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో మండే మార్కెట్ పెడతారు. అమ్మతో పాటు నేను ప్రతి వారం కూరగాయలు తెస్తాను.
1: మరి ఆ మార్కెట్లో టమోటాలు అమ్మేవారు కిలో 6 రూపాయలు చెబితే నువ్వు ఆధరికి తీసుకుంటావా?
0: లేదు మామయ్య.
1: 5 రూపాయలకో లేదా 4 రూపాయలకో అడిగి మంచివి ఏరుకొని మరీ తీసుకుని వస్తావు కదా?
0: అవును.
1: అంటే నీవు పెట్టగలిగిన ధరకు నీకు అవసరమైన కూరగాయలు మాత్రమే కొని తెస్తావు. అలాగే దేశాలు కూడా వాటికి కావలసిన వస్తువుల వ్యాపారం కొరకు కొన్ని నిబంధనలతో కూడిన ఒప్పందాలు చేసుకుని వ్యాపారాలు చేస్తాయి.
2: అంటే ప్రతి దేశం ఏదో ఒక అవసరం కొరకు ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది కదా అంకుల్?
1: అవును లక్ష్మి. అందుకే దేశాల మధ్య ఎప్పుడూ స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అంటారు. అప్పుడే దేశాల మధ్య వ్యాపారాలు కూడా బాగా జరిగి ఇరు దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి.
3: అంకుల్, భారతదేశం అంతర్జాతీయంగా ఏ వస్తువుల్ని ఎగుమతి చేస్తుంది?
1: మన భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వారి ముఖ్య వృత్తి వ్యవసాయం కాబట్టి భారతదేశం నుంచి ఎక్కువ శాతం వ్యవసాయ సంబంధ వస్తువులు మొదటి స్థానంలో ఎగుమతి చేయబడుతున్నాయి.
0: అవును మావయ్య, మా టీచర్ గారు ఓసారి చెప్పారు, బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించేటప్పుడు మన దేశంలో ఎక్కువగా లభించే ముడి పదార్థాలు అయిన నూలు, జనుము లాంటి వాటిని వారి దేశాలకు తీసుకువెళ్ళి వస్తువులుగా మార్చి తిరిగి మన దేశంలోనే వాటిని ఎక్కువ ధరకు అమ్మేవారంట.
1: సహజ, బాగా గుర్తుపెట్టుకున్నావే. మొదట్లో మన దేశ వస్తువులు బ్రిటన్కు, కామన్వెల్త్ దేశాలకు మాత్రమే ఎగుమతి అయ్యేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా మన దేశం కూడా అభివృద్ధిని సాధించడంతో విదేశాల నుండి పారిశ్రామిక ఉత్పత్తులు దిగుమతి చేసుకోవటం తగ్గించి మన దేశంలో తయారైన అనేక ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం జరుగుతుంది.
3: మన దేశం ఎగుమతి చేస్తున్న వస్తువుల రకాలు ఏంటంకుల్?
1: మధు, భారతదేశం ఎగుమతి చేసే వస్తువులను 5 రకాలుగా విభజించారు. అవి 1, వ్యవసాయ సంబంధ వస్తువులు; 2, ఖనిజాలు, ధాతువుల ఉత్పత్తులు; 3, ఉత్పాదిత వస్తువులు; ఇంకా 4, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు; ఇంకా ఇతరములుగా విభజించారు. వీటిలో ముడి పదార్థాల నుండి వస్తువులుగా తయారు చేసిన వాటిని ఉత్పాదిత వస్తువులు అంటారు. ఉదాహరణకి రత్నాలు, విలువైన ఆభరణాలు ఇలాంటివన్నమాట.
0: మావయ్య, వ్యవసాయ సంబంధ వస్తువులు అంటే

0: తేయాకు పొగాకు లాంటివి కదా.
1: బాగా చెప్పావు సహజ. తేయాకు ఎక్కువగా ఏ రాష్ట్రంలో లభిస్తుందో మీకెవరికైనా తెలుసా మరి?
2: నాకు తెలుసా అంకిల్, భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో కదా అంకిల్.
1: వెరీ గుడ్ లక్ష్మి. అస్సాం ఇంకా కొండ ప్రాంతాలలో ఈ తేయాకు పంటను సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
3: అంకిల్, మన రాష్ట్రం నుండి ఏ వస్తువులు ఎగుమతి చేయడం జరుగుతుంది?
1: ముందు ఇది చెప్పండి, మన రాష్ట్రంలో ఎక్కువగా లభించేవేవో చెప్పండి.
0: నేను చెప్తాను మావయ్య, పొగాకు పత్తి ఎక్కువగా లభిస్తాయి కదా.
1: బాగా చెప్పావు సహజ. మన రాష్ట్ర పొగాకుకు అంతర్జాతీయంగా బాగా గిరాకీ కూడా ఉంది. వాటితో పాటు కూరగాయలు, పండ్లు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు కూడా ఎగుమతి చేస్తారు. లక్ష్మి, ఆహార పదార్థాలలో, ఔషధాలలో, సువాసనలకు ఉపయోగించేవి సుగంధ ద్రవ్యాలు. అయితే మన దేశంలో మిరియాలు, చెక్క, లవంగాల ఉత్పత్తి ఎక్కువగా కేరళ రాష్ట్రం నుండి జరుగుతోంది. కాబట్టి వీటిని ఎక్కువగా మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం.
0: మావయ్య, మన హైదరాబాదులో తయారయ్యే వస్తువులు ఏదైనా అంతర్జాతీయంగా ప్రాముఖ్యాన్ని పొందాయా?
1: ఎందుకులేవు సహజ. మన హైదరాబాద్ ముత్యాలు, రాళ్లు పొదిగిన గాజులు అంతర్జాతీయంగా పేరు పొందాయి. ప్రపంచంలో ఎక్కడివరైనా హైదరాబాదును సందర్శిస్తే తప్పక హైదరాబాద్ ముత్యాలు, గాజులు కొంటారు. ఇక్కడ వ్యాపారులు ముత్యాలను రకరకాలుగా కట్ చేయటం, రంధ్రాలు చేయటం, వివిధ ఆభరణాలుగా ముత్యాలను తయారు చేయటంలో ప్రసిద్ధి చెందారు.
3: అంకుల్, మన దేశం నుండి ఏ ఖనిజాలు ఎగుమతి చేస్తారు?
1: మధు, మన దేశం ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. ఉక్కుని కూడా ఎక్కువగానే ఎగుమతి చేస్తున్నాం. అందుకే కదా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండి జర్మనీకి, జపాన్కి ఉక్కు ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది.
0: విశాఖ అంటే గుర్తుకొచ్చింది, విశాఖపట్నంలో సముద్రం ఉంది కదా మామయ్య.
1: అవును సహజ, మన దేశం సముద్ర ఉత్పత్తులను కూడా భారీగానే ఎగుమతి చేస్తుంది.
2: సముద్ర ఉత్పత్తులు అంటే చేపలు, రొయ్యలు, అలాగే ముత్యాలు ఇవన్నీ వస్తాయి కదా అంకుల్.
1: అవును లక్ష్మి, చాలా బాగా చెప్పావు. అయితే మరొకటి నీకు తెలుసా, నిర్మల్, కొండపల్లి వేటికి ప్రసిద్ధి?
2: నాకు తెలియదు అంకుల్.
3: నాకు తెలుసు అంకుల్, నిర్మల్, కొండపల్లి చెక్క బొమ్మలకు ప్రసిద్ధి.
1: వెరీ గుడ్ మధు. మన దేశంలో ఇంకా అనేక ప్రాంతాలలో చెక్కతో, పాలరాతితో, చేతితో ఎంతో నైపుణ్యంతో అందమైన బొమ్మలు తయారు చేస్తారు. వీటిని హస్తకళాకృతులు అంటారు. వీటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ హస్తకళాకృతులకి ఎంతో ఆదరణ ఉంది. సహజ, మీలో ఎవరికైనా తెలుసా మన భారతదేశం ఎక్కువగా ఏ వస్తువులని దిగుమతి చేసుకుంటుందో?
0: తెలుసు మామయ్య, మన భారతదేశం పెట్రోలియంనే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందని బుక్స్లో చదివినట్టు గుర్తు.
1: చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నావు సహజ. పెట్రోలియంతో పాటు గోధుమలు, మెషిన్ టూల్స్, రవాణా పరికరాలు, యంత్ర పరికరాలు వంటి వాటి గురించి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడుతూనే ఉంది.
3: వీటిలో కొన్నైనా మన దేశంలో తయారు చేయలేమా?
1: చేసుకోవచ్చు మధు. పరిశ్రమల సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోలేకపోవటం వల్ల, హఠాత్తుగా వస్తువులకు గిరాకీ పెరగటం వల్ల అధిక మొత్తంలో కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. ఉదాహరణకి మీలాంటి పిల్లలు విదేశీ బొమ్మలంటే ఆకర్షణ పెంచుకోవటం వలన మన దేశం చైనా, జపాన్ నుండి అధిక మొత్తంలో బొమ్మలు దిగుమతి చేసుకుంటుంది.
2: అవునా అంకుల్, మా అన్నయ్య కూడా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా అంటూ ఆ దేశాల నుండి దిగుమతి అయిన బొమ్మలే కొనాలంటాడు.
1: లక్ష్మి, ఇప్పుడు మన దేశం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వలన, వ్యవసాయ రంగంలో ప్రగతి సాధించడం వలన కూడా కొన్ని వస్తువులు దిగుమతి చేసుకోవటం తగ్గించి వేరే దేశాలకు మన దేశంలో తయారు చేసిన వస్తువుల్ని ఎగుమతి చేస్తున్నాం. అంతేకాదు, కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ లాంటి నదిలోయ ప్రాంతాల్లో ఆయిల్ నిల్వలను కనుగొని ఆయిల్ను వెలికి తీయడానికి పెద్ద పెద్ద ప్లాంట్లు నిర్మిస్తున్నారు.
0: అవును మావయ్య, మొన్న మధ్య పేపర్లో చదివాను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయిల్ వెలికి తీసే ప్లాంట్లు నిర్మిస్తున్నారట.
1: అవును సహజ, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావే. అందుకే మీలాంటి విద్యార్థులు రోజూ పేపర్ చదివితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
3: మన దేశ వస్తువుల్ని ఏ దేశాలు కొంటున్నాయి?
1: మంచి ప్రశ్న వేశావు మధు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మన దేశ వస్తువులను అత్యధికంగా కొంటున్నాయి. ఆ తర్వాత జపాన్, ఐరోపా దేశాలు, తూర్పు ఆసియా దేశాలు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు మన వస్తువులు ఎగుమతి చేయబడుతున్నాయి.
0: మన భారతదేశం ఏ దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది?
1: ఓపెక్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఇతర ఐరోపా దేశాలు, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాల నుండి అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం.
2: ఓపెక్ అంటే ఏంటంకుల్?

0: ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్.
1: అబ్బో, ఎన్ని విషయాలు తెలుసుకున్నామో.
0: నిజమా? అయితే నేను చెప్పిన విషయాలు ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారో చూస్తాను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, మరి సమాధానం చెబుతారా?
2: అలాగే.
0: సహజ, ముందు నువ్వు చెప్పు. అంతర్జాతీయ వ్యాపారం అంటే?
1: రెండు దేశాల మధ్య పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులను అంతర్జాతీయ వ్యాపారం అంటారు.
0: మధు, భారతదేశం ఎక్కువగా ఎగుమతి చేసే ఏవైనా రెండు వస్తువుల పేర్లు చెప్పు.
3: రత్నాలు, విలువైన ఆభరణాలు.
0: వెరీ గుడ్. ఇప్పుడు లక్ష్మి, నీవంతు. భారతదేశ వస్తువులను ఎక్కువగా కొనే మూడు దేశాల పేర్లు చెప్పాలి.
4: జపాన్, అమెరికా, ఒపెక్ దేశాలు. అంకుల్,
0: చాలా బాగా చెప్పావు లక్ష్మి. సహజ, నువ్వు చెప్పు. భారతదేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఏవైనా చెప్పు.
1: పెట్రోలియం, మెషిన్ టూల్స్, రవాణా పరికరాలు మొదలైనవి మావయ్యా.
0: అందరూ చాలా చక్కగా చెప్పారు. పిల్లలు, ఇప్పటి వరకు అంతర్జాతీయ వ్యాపారం అనే పాఠ్యాంశంలో నుంచి అనేక విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పదండి. అంతర్జాతీయ వ్యాపారం అనేది దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడి దేశాలు విద్య, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారాలను చేసుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే మన భారత ప్రభుత్వం అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందింపచేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ వ్యాపారంపై భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఒక అవగాహనకు వచ్చి అనేక ఉపాధి అవకాశాలు పొందాలన్న సంకల్పంతో కూడా అంతర్జాతీయ వ్యాపారాలకు సంబంధించిన అనేక కోర్సులను విద్యారంగంలో ప్రవేశపెట్టి తద్వారా విద్యార్థులను వ్యాపార రంగంలో పురోభివృద్ధి సాధింపచేయాలని అనేక ప్రయత్నాలు కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఆ దిశగా ఆలోచించగలరని భావించి దేశాభివృద్ధికి ముందడుగు వేయాలన్న ఆకాంక్షతో ఈ పాఠ్యాంశాన్ని ప్రసారం చేస్తున్నాం.
5: మేరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని వాణిజ్య బ్యాంకులు మరియు అంతర్జాతీయ వ్యాపారం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
6: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంటు బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: మన కాలచక్ర ప్రయాణంలో ఆగస్టు 19వ తేదీ ముంగిటొచ్చి నిలిచాం. మరి ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ప్రపంచ వ్యాప్తంగా ఛాయాగ్రహణ రంగానికి విప్లవాత్మక పునాది పడిన రోజుగా ఆగస్టు 19వ తేదీ చరిత్రలో నిలిచింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం లూయిస్ డాగ్యూరీ ఆవిష్కరించిన డాగ్యూరోటైప్ ఫోటోగ్రఫీ సాంకేతికతను ఉచితంగా ప్రపంచానికి అందిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
2: ఒక అరుదైన క్షణాన్ని నిశ్చల చిత్రంగా మలిచి భవిష్యత్ తరాలకు జ్ఞాపకంగా అందించే ఫోటోగ్రఫీ కళకి ఈ దినోత్సవం ఎంతో పవిత్రమైంది. ఇక మానవతా దృక్పథంతో ప్రపంచ వ్యాప్తంగా ఆపదలో ఉన్న ప్రజలకి, బాధితులకి స్వచ్ఛందంగా సేవలందించే మానవతా సంక్షేమ కార్యకర్తల త్యాగాలని స్మరిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీని ప్రపంచ మానవతా దినోత్సవంగా నిర్వహిస్తోంది.
1: 2007 ఆగస్టు 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా అనుభవజ్ఞుడైన సీనియర్ నాయకుడు నారాయణ దత్ తివారీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో విదేశాంగ మరియు ఆర్థిక మంత్రిగా విశేష సేవలందించిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు. మన రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి రాజ్యాంగ అధిపతిగా నాటి పరిపాలనా వ్యవహారాల్లో తనదైన పాత్రను పోషించిన చారిత్రక ఘట్టమిది.
2: ఇక భారతదేశ ఆర్థిక ప్రగతికి నిర్దేశించే పంచవర్ష ప్రణాళికల చరిత్రలో 2011 ఆగస్టు 19న ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. నాటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా 12వ పంచవర్ష ప్రణాళికలో దేశ వార్షిక ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని 9%, అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యాన్ని 4% నిర్దేశించినట్లు ప్రకటించారు. 11వ ప్రణాళికలో వ్యవసాయ లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించకపోయినా మెరుగైన పురోగతి సాధించామని వెల్లడిస్తూ దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు ఆనాడు ఈ ప్రణాళికా నివేదికని రూపొందించారు.
1: అలానే భారత నావికాదళ రక్షణ సామర్థ్యంలో 2011 ఆగస్టు 19న మరొక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించబడిన ఆధునిక స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ సాత్పుర అధికారికంగా భారత నావికాదళంలో చేరింది. శత్రువుల రాడార్లకు కూడా దొరకని అద్భుతమైన సాంకేతికతతో, పవర్ఫుల్ క్షిపణులతో రూపుదిద్దుకున్న ఈ యుద్ధనౌక చేరికతో సముద్ర సరిహద్దుల పరిరక్షణలో భారత నావికాదళ బలగాల సామర్థ్యం మరింత రెట్టింపైంది.
2: ఇక భారత స్వాతంత్ర సమర యోధుడుగా, విద్యావేత్తగా మరియు భారత 9వ రాష్ట్రపతిగా దేశానికి అమూల్యమైన సేవలందించిన డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు 1918 ఆగస్టు 19న జన్మించారు. ఆయన ఉపరాష్ట్రపతిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాల గవర్నర్గా రాజ్యాంగబద్ధమైన పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య విలువలని కాపాడారు. స్వాతంత్ర పోరాటంలో జైలు శిక్ష అనుభవించడమే కాకుండా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని పాలకుడిగా భారత రాజనీతి చరిత్రలో మహోన్నత స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నిర్మాతగా, నటుడిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ప్రముఖ సినీ ప్రముఖుడు అట్లూరి పుండరీకాక్షయ్య గారు 1925 ఆగస్టు 19న జన్మించారు. ఆయన ఎన్టీఆర్ గారికి అత్యంత ఆప్తుడిగా, మహామంత్రి తిమ్మరుసు, మనుషులంతా ఒక్కటే వంటి అనేక సంధ్యసాత్మక మరియు సంచలనాత్మక క్లాసిక్ చిత్రాలు నిర్మించి తెలుగు వెండితెరకు అందించారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కమిటీ సభ్యుడిగా, నటుడిగా వివిధ పాత్రల్లో రాణిస్తూ తెలుగు సినీ రంగ వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన బహుముఖ కళాకారుడు ఆయన.
2: అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాకు 42వ అధ్యక్షుడిగా సేవలందించిన బిల్ క్లింటన్ 1946 ఆగస్టు 19న జన్మించారు. ఆయన 1993 నుంచి 2001 వరకు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఉంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను అత్యంత బలమైన స్థితికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. శీతల యుద్ధం తదనంతర కాలంలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తూ పదవీ విరమణ తర్వాత కూడా క్లింటన్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్త సామాజిక సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు ఆయన.
1: ఇక వర్తమాన చలనచిత్ర పరిశ్రమలో

0: ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన విలక్షణమైన అభినయంతో అగ్ర నటుడిగా రాణిస్తున్న ప్రముఖ నటుడు మురళీ శర్మ 1972 ఆగస్టు 19 జన్మించారు. ఆయన అలవైకుంఠపురంలో వాల్మీకి పాత్రలో మరియు అతడు కథానాయకుడు వంటి వందలాది చిత్రాల్లో సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా అద్భుతమైన కామెడీ మరియు భావోద్వేగ టైమింగ్తో ప్రేక్షకుల్ని అలరించారు. గుంటూరులో జన్మించి బొంబాయి నాటకరంగం నుండి వెండితెరకు వచ్చి పక్కింటి ఇంటి పెద్దగా, పోలీస్ అధికారిగా ప్రతి పాత్రలోనూ జీవిస్తూ నంది పురస్కారాన్ని అందుకున్న ప్రతిభావంతుడైన నటుడు ఆయన.
1: ఇక ప్రపంచ విజ్ఞాన చరిత్రలో 2 వేర్వేరు విభాగాలలో 2 సార్లు నోబెల్ బహుమతులు సాధించిన అరుదైన అమెరికన్ రసాయన శాస్త్రవేత్త లీనస్ పాలింగ్ 1994 ఆగస్టు 19 మనకి భౌతికంగా దూరమయ్యారు. ఆయన రసాయన బంధాల స్వభావాన్ని వివరించి 1954లో రసాయన శాస్త్రంలో, అలాగే అణు ఆయుధాల వ్యతిరేక పోరాటానికి గాను 1962లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. క్వాంటమ్ కెమిస్ట్రీ మరియు మాలిక్యులర్ బయాలజీ రంగాలలో విప్లవాత్మక పరిశోధనలు చేసి ప్రపంచ విజ్ఞాన రంగానికి వెలకట్టలేని సేవలు అందించిన మహోన్నత శాస్త్రవేత్త ఆయన.
0: ఇక తెలుగు భాషా శాస్త్ర పరిశోధనలు, మాండలిక భాషా వికాసంలో విశేష కృషి చేసిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్యుడు పిసి నరసింహారెడ్డి గారు 2020 ఆగస్టు 19 భౌతికంగా దూరమయ్యారు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం ఆచార్యుడిగా సేవలందిస్తూ తెలుగు మాండలికాలు, వ్యాకరణ నిర్మాణంపై అద్భుతమైన పరిశోధన గ్రంథాలను అందించారు. నాటి విద్యార్థులకు భాష పట్ల అభిరుచిని పెంపొందిస్తూ తెలుగు భాష పరిరక్షణకు మరియు ప్రాచీన భాష హోదా పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త ఆయన.
1: అలాగే తెలుగు నాటక రంగానికి, పరిషత్ నాటక వికాసానికి తనదైన సేవలు అందించిన సుప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు మరియు న్యాయ నిర్ణేత పడాల బాలకోటయ్య గారు 2015 ఆగస్టు 19 నిర్యాణం చెందారు. ఆయన నటుడిగా వందలాది నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి దర్శకుడుగా అనేక సామాజిక నాటకాలను వేదికపై విజయవంతంగా ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎందరో వర్ధమాన రంగస్థల కళాకారులను ప్రోత్సహించి తెలుగు నాటక రంగం పురోభివృద్ధికి శ్రమించిన కళాకారుడు ఆయన.
0: లిజనర్స్ మరింత వరకు ఆగస్టు 19 సంబంధించి మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి వీటితో పాటు ఎందరో ప్రముఖుల జయంతి వర్ధంతుల గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమంలోని టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.
1: సో లిజనర్స్, మీ అందరి కోసం ఒక చక్కని పాట ప్రసారం చేస్తాం, విని ఆనందించండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపీ రోడ్, భీమవరం.
3: ఫోన్ 0881627962372295. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక మనం పాట విన్నాం కదమ్మా, నాకు పాట విన్నప్పుడు ఏమనిపించింది అంటే, ఆ పాట అవుతున్నంత సేపు ఒక్కసారిగా ఆ పాత తరం బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులు గుర్తొచ్చాయి. అసలు ఆ రోజుల్లో మన పాత తరం నటీనటులు వెండి తెర మీద సృష్టించిన మాయాజాలం, వాళ్ళు పండించిన అభినయం తలుచుకుంటేనే ఇప్పటికీ మైమర్చిపోతాం కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, కాంతారావు, రేలంగి, అబ్బో, ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకమైన శైలి. ఈరోజు మనం ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో ఆ మహామహుల నటన విశ్వరూపం, వాళ్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు, ఆనాటి సినీ ప్రపంచం గురించి, ఆనాటి వెండితెర వెలుగుల గురించి మాట్లాడుకుందాం. ఏమంటావు?
2: తప్పకుండానయ్యా. మరి పాతదరం నటీ నటుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ రోజుల్లో మరి ఇప్పుడున్నట్లు గ్రాఫిక్స్ కానీ, భారీ విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ, మరి క్యారెక్టింగ్ టెక్నాలజీలు కానీ ఏమీ లేవు. కేవలం తమ నటనా కౌశలం, స్పష్టమైన ఉచ్చారణ, ముఖంలో రసభావాలు పండించడం ద్వారానే కోట్ల మంది ప్రేక్షకుల్ని తమ

0: ఛానళ్లు కట్టిపడేసేవారు. ఇక విశ్వవిఖ్యాత డటసార్వ భౌమ నందమూరి తారక రామారావు గారి గురించి ఆలోచిస్తే, ఆయన వెండి తెరపై రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా లేదా దుర్యోధనుడిగా కనిపిస్తే అసలు నిజమైన దేవుళ్ళు లేదా ఆ పౌరాణిక పాత్రలు అలానే ఉంటారేమో అని మన ప్రజలు బలంగా నమ్మేవారు. ఇక రాముడి వేషంలో ఉన్న ఆయన ఫోటోలను ఇళ్లల్లో పూజ గదుల్లో పెట్టుకుని దండం పెట్టుకున్న రోజులు అవన్నమాట.
1: కరెక్ట్ అమ్మా. ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన డెడికేషన్ గురించి వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మాయాబజార్ సినిమాలో కృష్ణుడి పాత్ర కోసం ఆయన ముఖంలో ఆ దైవీకమైన మందహాసం రావడం కోసం నెలల తరబడి అద్దం ముందు నిలబడి సాధన చేశారట. దాన వీర సూరకర్ణ సినిమాలో అయితే ఎన్టీఆర్ గారే కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా మూడు పాత్రలు పోషిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తూ కేవలం 4 వారాల్లో ఆ భారీ పౌరాణిక చిత్రాన్ని పూర్తి చేశారంటే ఆయన కార్యదీక్ష ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఆయన చెప్పే పద్యాలు, డైలాగ్ డెలివరీ వింటుంటే ఈనాటికి నర నరాల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది కదా.
0: అవునన్నయ్య, ఎన్టీఆర్ గారు పౌరాణికాలకు, జానపదాలకు ఆరాధ్య దైవమైతే మన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు సాంఘిక చిత్రాలకు, విప్రనారాయణ, దేవదాస్ లాంటి లవ్ అండ్ సెంటిమెంట్ పాత్రలకు ప్రాణం పోశారు. మరి దేవదాస్ సినిమాలో ఆయన నటించిన తీరు చూసి స్వయంగా శరత్ చంద్ర చటర్జీ నవల చదివిన బెంగాలీలు సైతం మరి ఏఎన్ఆర్ కంటే దేవదాస్ పాత్రను ఎవరూ బాగా చేయలేరు అని మెచ్చుకున్నారట. ఏఎన్ఆర్ గారి డాన్సులు, ఆయన హుందాతనం, పాత్రలో ఒదిగిపోయే తత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేవి. ముఖ్యంగా ప్రేమ్ నగర్, మేఘ సందేశం, దసరా బుల్లోడు సినిమాల్లో ఆయన నటన ఒక పాఠ్య పుస్తకంలా ఉంటుంది.
1: అవునమ్మా, ఆ ఇద్దరు మహానటులు రెండు కళ్లల్లాగా తెలుగు సినిమా రంగాన్ని నడిపిస్తే వారి సరసన నటించిన మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత సింహాసనం వేసుకున్న మహానటి సావిత్రి గారి గురించి చెప్పడానికి మాటలైతే సరిపోవు. ఆమె కళ్లల్లోనే వేల భావాలు పలికేవి. నవ్వాలన్నా, ఏడవాలన్నా, కోపం చూపించాలన్నా ఆమె కంటి పాపలు కదిలితే చాలు. మిస్సమ్లో ఆ అమాయకమైన అల్లరి, మాయాబజార్లో శశిరేఖగా ఆ మాయారూపం, దేవదాసులో విరహ వేదన, మాతృదేవతలు కన్నీళ్లు పెట్టించే నటన, అసలు సావిత్రి గారు స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకులు తమను తాము మర్చిపోయి ఆ పాత్రలో లీనమైపోతారు.
0: అవునన్నయ్య, మాయాబజార్ సినిమాలో మరి సావిత్రి గారు ఎస్వి రంగారావు గారిలాగా లడ్డూ తింటూ అహనా పెళ్లి అంట అంటూ ఆ పాటలో చేసిన నటన చూస్తే అసలు అక్కడ ఉన్నది సావిత్రి గారా లేక ఎస్విఆర్ గారా అని భ్రమ కలిగేంతగా ఒదిగిపోయారు. ఇక మన ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన్ను నట సింహం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఘటోత్కచుడిగా, కంసుడిగా, కీచకుడిగా లేదా తాత మనవళ్ళో తాతయ్యగా ఆయన బొంగురు గొంతుతో నేపాల్ పాని అనే డైలాగ్ చెప్తుంటే రౌద్రం, వాత్సల్యం ఒకేసారి ఉట్టిపడేవి. హాలీవుడ్ నటులకు ఏమాత్రం తీసిపోని నటన ఆయన సొంతం.
1: అలాగే మన పాత సినిమాల్లో విలన్ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేసిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కాంతారావు గారు, దొళ్ళిపాళ్ళ గారు లాంటి వారి నటన అంత తేలిగ్గా మర్చిపోలేవమ్మా. గుమ్మడి గారు ఏ సినిమాలో కనిపిస్తే ఆ సినిమాకి ఒక గాంభీర్యం వచ్చేది. రామాయణాల్లో విశ్వామిత్రుడుగా, ధర్మరాజుగా లేదంటే పేద తండ్రిగా ఆయన కళ్లల్లో నీళ్లు తెప్పించేవారు. ఇక కత్తి వీరుడు అని పేరు తెచ్చుకున్న కాంతారావు గారు జానపద సినిమాల్లో కత్తి తిప్పుతుంటే కుర్రకారు ఈలలు వేసేవాళ్లు.
0: ఇక మన పాతకాలపు హాస్య నటుల గురించి రేలంకి వెంకటరామయ్య గారు, రమణారెడ్డి గారు, మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఉందంటే ఆ సినిమా సూపర్ హిట్ అంతే. ఇక రేలంకి గారి ఆ నవ్వు, ఆయన బాడీ లాంగ్వేజ్, మరి లవ్లీ లవ్లీ అంటూ రమణారెడ్డి గారి పలికే ఆ నెల్లూరు యాస వింటుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవాణం. ఇక తర్వాత వచ్చిన అల్లు రామలింగయ్య గారు, పద్మనాభం గారు, రాజబాబు గారు హుందాతనంతో కూడిన స్వచ్ఛమైన హాస్యాన్ని పంచేవారు.
1: అలాగే మన భానుమతి గారు, సూర్యకాంతం గారు, అంజలి దేవి గారు, జమున లాంటి నటీమణుల ఆధిపత్యం ఆ రోజుల్లో అద్భుతంగా ఉండేది. ముఖ్యంగా సూర్యకాంతం గారు తెరపై సవిత తల్లిగా లేదంటే గయ్యాళి అత్తగా కనిపిస్తే చాలు థియేటర్లలో ఉన్న మహిళలు అబ్బో ఈవిడ రాక్షసరా బాబోయ్ అని తిట్టుకునేవాళ్లు. అంతలా తిట్టుకున్నారంటే ఆ పాత్రలో ఆమె ఎంత లీనమై నటించారో అర్థం చేసుకోవచ్చు. కానీ నిజ జీవితంలో ఆమె ఎంతో దయాగుణం ఉన్న మనిషి. సెట్స్ లో అందరికీ సొంతంగా వండి వడ్డించేవారట.
0: అవునన్నయ్య, మరి పాత తరం నటీనటుల్లో ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏంటంటే వారి మధ్య ఉన్న ఆత్మీయత, క్రమశిక్షణ. ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సెట్స్ కి సమయానికి వచ్చేవారు. మరి ఎవరికి కూడా ఎలాంటి యుగోలు ఉండేవి కావు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా పనిచేసేవారు. అందుకే ఆ రోజుల్లో వచ్చిన మాయాబజార్, మల్లీశ్వరి, లవకు

గుండమ్మ కథ, పాతాళ భైరవి లాంటి సినిమాలు దశాబ్దాలు గడిచినా ఎన్ని తరాలు మారినా ఇప్పటికీ ప్రతి ఇంటా కొత్తగానే అలరిస్తున్నాయి. నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత పెరిగినా మన పాతతరం నటీనటులు తమ కష్టంతో ప్రతిభతో నిర్మించిన ఆనాటి సినీ స్వర్ణయుగం మన తెలుగు సాంస్కృతిక రంగానికి లభించిన అరుదైన నిధి. వారి నటనా వైభవాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత.

0: నుంచి చందమామ తొంగి చూస్తూ ఉంటే, కాలువల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే చాలు, థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుల మనసంతా ఎంతో హాయిగా ప్రశాంతతతో నిండిపోయేది. ఆ పాత సినిమా విజువల్స్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తలుచుకుంటేనే ఈ రోజుకి ఎంతో ముచ్చటగా ఉంటుందనుకో.
1: అవునన్నయ్య, మరి బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటే కేవలం నలుపు తెలుపు రంగులు మాత్రమే కాదు, అది వెలుగు నీడల అద్భుతమైన కావ్యం. ఆ రోజుల్లో కెమెరామెన్లు, డైరెక్టర్లు సహజమైన వెలుతురును ఎంత సృజనాత్మకంగా వాడుకునేవారు తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఆ పొలాలు, ఏరులు, మర్రి చెట్లు, పల్లెటూరు మట్టి రోడ్లను ఎంత అందంగా కెమెరాలు బంధించేవారు. పాటల్లో కథానాయకుడు, కథానాయిక చెట్ల వెనుక పాడుకుంటూ వెళ్తుంటే నిజంగానే ఆ చల్లటి గాలి మన శరీరాన్ని తాకుతున్నంత అనుభూతి కలిగేది. ఇక రాత్రి దృశ్యాల్లో ఆ నల్లటి ఆకాశంలో పౌర్ణమి చందమామ వెలుగులు, ఆ మేఘాలు తేలిపోతుంటే తెరవంక చూస్తూ ప్రశాంతంగా ఒళ్ళు మరచిపోయేవాళ్ళం.
0: ఇక ఆనాటి పౌరాణిక జానపద సినిమాల కోసం వేసిన సెట్లు, లొకేషన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకో. మాయాబజార్, పాతాళ భైరవి లాంటి సినిమాలు తీసుకుంటే ఆ రోజుల్లోనే స్టూడియోలలో ఆర్ట్ డైరెక్టర్లు తమ చేతులతో ఎంత అద్భుతమైన లొకేషన్ని సృష్టించారో చూడాలి. మాయాబజార్లో లాహిరి లాహిరి లాహిరిలో పాట ఉదాహరణగా తీసుకుంటే ఆ పాటని రాత్రిపూట అవుట్డోర్లో తీశారని అంతా అనుకుంటారు, కానీ నిజానికి ఆ పాటని వాహిని స్టూడియోలో ఒక పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేసి దానికి రెండు వైపులా కృత్రిమమైన చెట్లు మొక్కలు పెట్టి పగటిపూట లైటింగ్ని వెలుగు నీడల టెక్నిక్తో రాత్రి వెన్నెలుగా మార్చేశారట. ఆ నీటి అలల మధ్య పడవ ఊగుతుంటే, ఆకాశంలో చందమామ ప్రతిబింబిస్తూ ఉంటే ఆ విజువల్స్ ఇప్పటికీ ఒక అద్భుతం కదా.
1: అవునన్నయ్య, ఆర్ట్ డైరెక్టర్ మార్కస్ వార్డేలే గారు, గోఖలే గారు లాంటి మహానుభావులు చూపించిన సృజనాత్మకత అది. అలానే ఆ రోజుల్లో ఆరు బయట పల్లెటూరి లొకేషన్లో తీసిన మల్లీశ్వరి, దేవదాసు, గుండమ్మ కథ లాంటి సినిమాలు గమనిస్తే కనుక పల్లెటూరి వాతావరణం ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. ఏరుల పక్కన గడ్డివాములు, ఆవుల మందలు, రావి చెట్టు కింద రచ్చబెండ, ప్రశాంతంగా పారే కాలువలు, ఆ పాత సినిమాల్లోని లొకేషన్లు చూస్తుంటే మనసులోని ఒత్తిడంతా మాయమైపోతుంది. నలుపు తెలుపు రంగుల్లోని అన్ని భావాలను, ప్రకృతి సౌందర్యాన్ని అంతగా పండించడం ఒక గొప్ప చిత్రకళ.
0: అవునమ్మా, సాంకేతికత ఎంత ఎదిగినా, నేటి విఎఫ్ఎక్స్ కలర్ గ్రేడింగ్ ఎన్ని వచ్చినా ఆనటి బ్లాక్ అండ్ వైట్ దృశ్యాల్లో ఉన్న ఆ సహజమైన ఆత్మీయతని, ప్రశాంతతని పునఃసృష్టించడం చాలా కష్టం. ఆనాటి దర్శకులు, కెమెరామెన్లు కేవలం కెమెరాతో బొమ్మలు తీయలేదు, ప్రకృతితో మమేకమై దృశ్య కావ్యాలని చెక్కారు. ఆ ప్రశాంతమైన లొకేషన్లు, ఆ చల్లటి వెన్నెల దృశ్యాలు ప్రతి తెలుగువాడి హృదయ పొరల్లో పసిడి జ్ఞాపకాలుగా ఎప్పటికీ నిలిచే ఉంటాయి.
1: ఆ దృశ్యాలకు ప్రాణం పూసి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మన పెదవులపై నిరంతరం నానుతూ ఉన్న మరొక మహోత్తరమైన మాయాజాలం ఉంది. అది ఆనాటి సంగీతం, పాటలు, వాద్య పరికరాలు, పాటల రచయితలు రాసిన అద్భుతమైన సాహిత్యం. ఈ రోజుకి మనం ఏ శుభకార్యానికి వెళ్ళినా, పండుగలు వచ్చినా, లేదా ప్రశాంతంగా కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నా, మన మనసు ఆటోమేటిక్గా ఆ పాత పాటల వైపే మళ్ళుతుంది. ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన పాటలు ఇప్పటికీ శ్రోతల గుండెల్లో పచ్చగా పదిలంగా ఉన్నాయంటే ఆ పాటలు వెనుక ఉన్న ఆ గొప్పతనం, ఆ సాధన ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
0: సో లిజనర్స్, ఈనాటి మనం మాట్లాడుకుంటున్న టాపిక్ మీ అందరికీ బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ పాత సినిమాల గురించి, బ్లాక్ అండ్ వైట్లో వెలుగు జిలుగులు పంచిన మన తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు,

0: హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజుల్లో పాటొస్తే కొన్ని రోజులు రీల్స్లో వినిపించి ఆ తర్వాత మైండ్లోంచి మాయమైపోతుంది, అవునా కాదమ్మా?
2: అవును.
1: కానీ ఆనాటి పాటలు అలా కాదు కదా, జీవితాంతం మనతోనే ప్రయాణిస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఆనాటి సంగీత దర్శకులు, వాయిద్యకారులు పాట కోసం పడిన కష్టం. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లు డిజిటల్ ట్రాక్లు కానీ, కంప్యూటర్ బీట్లు కానీ, ఆటో ట్యూన్లు కానీ ఏమీ లేవు. ఎస్వి వెంకట్రామన్, ఘంటసాల గారు, పిండియాల నాగేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, కేవీ మహాదేవన్ గారు, రాజన్ నాగేంద్ర గారు లాంటి మహానుభావులు స్వరపరిచేటప్పుడు డజన్ల కొద్ది ఆర్కెస్ట్రా కళాకారులు ఒకటిగా కూర్చునేవారట. హార్మోనియం, తబల, వీణ, వేణువు, సితార్, వయోలిన్, సంత్రం లాంటి సాంప్రదాయ వాయిద్య పరికరాలను స్వయంగా చేతులతో వాయిస్తూ అందరూ ఒకే సమయంలో లైవ్ రికార్డింగ్ చేసేవారట.
2: అవునన్నయ్య, మరొక్కసారి ఊహించుకుంటేనే మైమర్చిపోతాం. 40-50 మంది వాద్యకారులు, నేపథ్య గాయకులు ఒకే హాల్లో కూర్చుని పాట రికార్డు చేస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు జరిగినా మళ్లీ మొదటి నుంచి ఆ పాటను రికార్డు చేయాల్సి వచ్చేది. ఆ రికార్డింగ్ రూమ్ లో ఉన్న ప్రతి కళాకారుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏకాగ్రతతో వాయించేవారు. కాబట్టే ఆ సంగీతంలో ఒక రకమైన జీవం ఉట్టిపడేది. ఆ లైవ్ వయోలిన్ స్వరం వింటున్నా, వేణువు నాదం వింటున్నా గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత అలముకుంటుంది. ఆ వాద్యాల నుంచి వచ్చే నాదం నేరుగా మన హృదయాన్ని తాకేది.
1: అవునమ్మా, ఇక ఆ పాటలకి ప్రాణం పోసిన మన నేపథ్య గాయకుల గురించి ఎంత చెప్పినా తక్కువ అనుకో. గానగంధర్వులు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటలు వింటుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చి పాడుతున్నాడా అనిపిస్తుంది. ఆయన గొంతులోని ఆ దైవీకమైన భక్తి, విరహం, ప్రేమ, భావోద్వేగాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. ఆయనతో పాటు పి సుశీల గారు, ఎస్ జానక్ గారు, పిబి శ్రీనివాస్, ఆ తర్వాత వచ్చిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక్కొక్కరిది ఒక్కో అమృత తుల్యమైన గొంతు. ఆ పాటల్లో ప్రతి పదాన్ని ఎంతో స్పష్టంగా, అక్షరం పొల్లుపోకుండా ఆయా పాత్రల భావాలకు అనుగుణంగా ఉచ్చరిస్తూ పాడేవారు. కాబట్టి ఆ పాటలు మన మనసుల్లో అంతగా నాటుకుపోయాయి.
2: అవునన్నయ్య, మరి పాటలోని సాహిత్యానికి ప్రాణం పోసేలా పాడటం ఆనాటి గాయకుల ప్రత్యేకత. ఇక ఆ పాటలు రాసిన పాటల రచయితల సాహిత్యం గురించి మాట్లాడుకుంటే అది కేవలం సినిమా పాట కాదు, ఒక గొప్ప కావ్యం. పింగళి నాగేంద్రరావు గారు, సముద్రాల రాఘవాచార్య గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఆరుద్ర గారు, సి నారాయణ రెడ్డి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, అబ్బో ఎంతటి మహామహులు రాసిన సాహిత్యం అది. లాహిరి లాహిరి లాహిరిలో శివశంకరి, శివానంద లహరి, జగమే మాయా, బ్రతుకే మాయా, తెలుగు వీర లేవరా, ఇలా ప్రతి పాటలోనూ అద్భుతమైన కావ్య సౌందర్యం, లోతైన జీవనతత్వం ఉండేది.
1: ఇక పింగళి నాగేంద్రరావు గారు రాసిన మాయాబజార్ పాటలు చూడు, అహనా పెళ్లి అంట, వివాహ భోజనంబు లాంటి పాటల్లో తెలుగు భాషలోని తీయదనం, హాస్యం, అల్లరి ఎంత అద్భుతంగా పండించారో. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పగలే వెన్నెల జగమే ఊయల, లేదంటే సి నారాయణ రెడ్డి గారు రాసిన నన్ను దోచుకుందువటే, ఇలాంటి పాటల్లో ప్రతి పదం ఒక ముత్యంలాగా మెరుస్తుంది. ఆ రోజుల్లో దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు కలిసి కూర్చుని గంటల తరబడి చర్చించి కథకి సన్నివేశానికి తగ్గట్టుగా సాహిత్యాన్ని చెక్కేవారు. అందుకే ఆ పాటలు వింటుంటే మనకి కేవలం వినోదం మాత్రమే కాదు, తెలుగు భాష మీద మమకారం, గౌరవం కూడా పెరుగుతాయి.
2: ఆనాటి పాటల్లో ఉన్న మరొక గొప్పతనం ఏంటంటే అవి ప్రతి సందర్భానికి, మనిషిలోని ప్రతి భావోద్వేగానికి జోల పాటలా నిలుస్తాయి. పసిపాపను నిద్రపుచ్చటానికి జో అత్యుతానంద జోజో ముకుందా ఉంటే, ప్రణయంలో చిన్నారి పొన్నారి పూతోటలో ఉంది. ఆత్మవిశ్వాసం నింపడానికి కలసి ఉంటే కలదు సుఖం ఉంది. భక్తి పరవశంలో ఉంచెత్తటానికి గణనవ మనోహర ఉంది. జీవితంలో ఏ ఘట్టం వచ్చినా దానికి తగ్గ ఒక పాత పాట మన జ్ఞాపకాలు సిద్ధంగా ఉంటుంది. ఆ పాటలు మనకు ఓదార్పునిస్తాయి, కొండంత ధైర్యాన్నిస్తాయి, మనసులోని గాయాలను మాన్పుతాయి.
1: అవునమ్మా, నేటి డిజిటల్ యుగంలో బీట్లు, ఫాస్ట్ మ్యూజిక్ ఎంతొచ్చినా ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం నేటి తరం యువత కూడా మళ్ళీ ఆ పాటల వైపే వస్తూ ఉన్నారు. పాత పాటల్ని రీమిక్స్ చేయడం, లేదంటే ఆనాటి మెలోడీల్ని మళ్ళీ వినడం, ఈ రోజున ట్రెండింగ్ గా మారింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, నిజమైన కళకి స్వచ్ఛమైన సంగీతానికి కాలంతో పని లేదు.

0: ఆనాటి సంగీత దిగ్గజాలు మనకు అందించిన ఆ అమృత తుల్యమైన పాటల నిధి ప్రతి తెలుగువాడికి దక్కిన గొప్ప వరం.
1: ఆ రోజుల్లో ఒక సినిమా విడుదలవుతోంది అంటే నాటక రంగం నుంచి థియేటర్ల వరకు ఊళ్ళల్లో జరిగిన ఆ హడావిడి, ఆ సంబరం తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తుంది. మరి ఈ రోజుల్లోలాగా ఇంట్లో కూర్చుని ఒక క్లిక్తో ఓటీటీలో చూసే రోజులు కావవి. కొత్త సినిమా వస్తోందంటే చాలు, ఊరు ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొనేది.
0: అవునమ్మా, సినిమా విడుదలకి వారం రోజుల ముందు నుంచే ఊరి గోడల మీద పెద్ద పెద్ద బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లు, కట్అవుట్లు దర్శనమిచ్చేవి. థియేటర్ ముందర పూల దండలు, థియేటర్ మైకుల్లోంచి గాల్లో తేలొచ్చే ఆ సినిమా పాటలు ఊరందరినీ ఆకర్షించేవి. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ కోసం క్యూలైన్లో గంటల తరబడి నిలబడ్డం, టిక్కెట్ దొరకగానే ఆనందంతో ఈలలు వేస్తూ థియేటర్ లోపలికి పరిగెత్తడంలో ఉండే ఆ మజానే వేరనుకో.
1: ఇక అలానే థియేటర్ల బయట కొబ్బరి బొండాలు, వేరుశనగ పప్పులు, ఐస్ క్రీం బళ్ళు, సోడా బళ్ళు పెట్టి వ్యాపారం చేసేవారికి అదొక పెద్ద పండుగ. సినిమా మొదలవగానే ఆ ప్రొజెక్టర్ వెలుగు స్క్రీన్ మీద పడటం, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు లేదా కృష్ణ గారు ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లలో ప్రేక్షకులు పేపర్లు ఎగరేస్తూ ఈలలు కొడుతూ చేసే ఆ గోళ వర్ణనాతీతం. మరి దానికి తోడు థియేటర్ బయట లభించే పాటల పుస్తకాల గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
0: అవునమ్మా, అప్పట్లో సినిమా హాల్ బయట అణాలు పైసలకి అమ్మే ఆ చిన్న పాటల పుస్తకం ఒక పెద్ద నిధి. ఆ పుస్తకంలో సినిమా కథాంశం, నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లతో పాటు ఆ సినిమాలో ఉన్న పాటల సాహిత్యం అంతా ముద్రించి ఉండేది. థియేటర్ నుంచి బయటకు రాగానే ప్రేక్షకులు ఆ పుస్తకాన్ని కొనుక్కుని ఇళ్లకి తీసుకెళ్లేవారు. ఇంట్లో కూర్చుని రేడియోలో పాట వస్తున్నప్పుడు ఆ పాటల పుస్తకం ముందు పెట్టుకుని ఆ పాటల్ని పదే పదే పాడుకుంటూ ఆనందించేవారు.
1: ఇక సినిమా ఆడితే 100 రోజుల వేడుకలు, 175 రోజుల వేడుకలు, శత దినోత్సవ షీల్డుల హడావిడి వేరే స్థాయిలో ఉండేది. మరొక సినిమా 100 రోజులు ఆడిందంటే ఆ సినిమా యూనిట్ అంతా ఆ ఊరి థియేటర్కొచ్చి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసేవారు. అభిమానులు తమ అభిమాన కథానాయకుడికి గజమాలలు వేసి బ్యాండ్ మేళాలతో ఊరేగింపులు చేసేవారు. మరి హీరోలు చేతుల మీదుగా ఆ రజతోత్సవ శత దినోత్సవ షీల్డులు అందుకుంటుంటే ప్రేక్షకులు చప్పట్లతో ఆ ప్రాంతమంతా కూడా మారుమురుగిపోయేది.
0: అవునమ్మా, ఆనాటి థియేటర్లు కేవలం సినిమాలు చూసే హాల్స్ కావు, అవి మనుషుల్ని, అభిమానుల్ని, ఆనందాల్ని ఒకటిగా కలిపే ఆత్మీయ నిలయాలు. ఈ రోజుల్లో మల్టీప్లెక్స్లు, డిజిటల్ వినోదం ఎంత వచ్చినా ఆనాటి సినిమా హడావుడి, ఆ పాటల పుస్తకాలు, ఆ 100 రోజుల వేడుకల్లో ఉన్న నిండైన సంతోషం, అనుభూతి ఎప్పటికీ సాటిరావు.
1: ఆ రోజుల్లో ఒక అభిమాన హీరో, అభిమాన హీరోయిన్, ఒక గొప్ప గాయకుడు లేదా సంగీత దర్శకుడి రేడియో ఇంటర్వ్యూ ప్రసారమవుతోంది అంటే ఆయా ఊళ్ళల్లోని ఇళ్లల్లో నెలకొనే ఆ నిశ్శబ్దం, సాయంత్రం వేళ మరి ఆల్ ఇండియా రేడియో లేదా మన రేడియో స్టేషన్ల నుంచి ఆ ఇంటర్వ్యూ ట్యూన్ వినపడగాని ఊర్లోని ప్రతి ఇంట్లోనూ వీధి వీధిన శబ్దాలన్నీ ఆగిపోయి ప్రశాంతమైన నిశ్శబ్దం రాత్రిమేలేది.
0: అవునమ్మా, నెట్ టీవీలు, యూట్యూబ్ ఇంటర్వ్యూల యుగంలో ఆ అనుభూతిని అస్సలు ఊహించలేం. ఆ రోజుల్లో పెద్ద ట్రాన్స్మిటర్ లేదంటే రేడియోని ఇంట్లోని ఎత్తైన బల్ల మీద పెట్టి చుట్టూ ఇల్లంతా పక్కింటి వాళ్ళు కూడా వచ్చి నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు లేదంటే గానగంధర్వుడు ఘంటసాల గారు మాట్లాడేటప్పుడు వాళ్ళ గొంతు రేడియో నుంచి వినబడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ శ్వాస బిగపట్టి వినేవారు. పిల్లలు అల్లరి చేస్తే రే మాట్లాడకండి, రేడియోలో ఇంటర్వ్యూ వస్తోంది అని పెద్దవాళ్లు అరిచే ఆ గద్గద శబ్దాలు ఎంత ముచ్చటగా ఉండేవో కదా.
1: అవునయ్య, ఇక అలానే ఆ రోజుల్లో మన అభిమాన నటీనటుల రూపం కేవలం వెండితెరపై మాత్రమే కనిపించేది. వారి నిజమైన గొంతు, వారి వ్యక్తిత్వం, వారి జీవన విధానం, సినిమా వెనుక వారు పడ్డ కష్టాల గురించి తెలుసుకోవడానికి ఏకైక ప్రత్యక్ష మాధ్యమం రేడియో మాత్రమే. ఎస్ఏ బాలసుబ్రహ్మణ్యం గారు తమ పాటలు వెనుక ఉన్న స్వరకల్పన అనుభవాలు చెప్తుంటేనో లేదా సుశీలమ్మ తమ తీపి జ్ఞాపకాలను పంచుకుంటుంటేనో ఆ మాటల్లోని స్వచ్ఛత, వినయం వింటుంటే అభిమానుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోయేవి.
0: ఆ ఇంటర్వ్యూలు అయిపోయాక కూడా ఆ రోజు రాత్రంతా వీధి అరుగుల మీద, టీ కొట్ల దగ్గర, రేడియోలో మన హీరో అలా చెప్పాడు తెలుసా, ఆ పాట రికార్డింగ్ అప్పుడు ఇలా జరిగిందిట అని గంటల తరబడి ముచ్చటించుకునేవారు. కేవలం శబ్ద తరంగాల ద్వారానే నటీనట్లకి, శ్రోతలకి మధ్య ఒక అదృశ్యమైన ఆత్మీయ బంధాన్ని, కంటికి కనిపించని అనురాగాన్ని పెంచిన అద్భుతమైన సాధనం మన రేడియో. ఈ రోజుల్లో వినోదం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన ఆనాడు రేడియో ముందు కూర్చుని నిశ్శబ్దంగా తమ అభిమాన తారల మాటలు వింటూ అనుభవించిన ఆ ఏకాగ్రత, ఆ అనుభూతి ఎప్పటికీ చిరిగిపోవు.
1: మరి ఈరోజు మచ్చట్ల కార్యక్రమంలో సినీ స్వర్ణయుగం, ఆనాటి నటీనటు

0: నటన వైభవం, భద్రమైన పాటలు, థియేటర్ల హడావిడి, రేడియో ఇంటర్వ్యూల మాయాజలం వరకు ఎన్నో మహత్తరమైన అంశాలను ఎంతో అద్భుతంగా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి అక్షరాలా మరిచిపోలేని ఒక మధురమైన ప్రయాణం ఇది. ఈ సంభాషణలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా ప్రతి శ్రోత గుండెల్లో ఒక సరికొత్త చైతన్యాన్ని, పాత జ్ఞాపకాల మధురిమలను మరియు సమాజం పట్ల ఒక కనువిప్పు కలిగించే బాధ్యతను నింపాయని నమ్ముతున్నాం. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి బ్లాక్ అండ్ వైట్ సినిమాల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మడికలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి

0: ఉక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: స్వామి శరణమయ్యప్ప పళ్ళి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసాం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి దాని జాతకం బాగాలేక దొరికిపోయి పంజరంలో బంధించబడి ఇతరుల జాతకం చెప్పే ఏకైక జీవి చిలుక కదండి. అంటే పాపం దాని జాతకం బాగలేక దొరికిపోతుంది, దొరికిపోయి మరి పంజరంలో బంధించేస్తాడు కదా చిలక జ్యోతిష్యుడు. ఇక ఇతరుల జాతకం చెప్పి ఏకైక జీవి చిలుక అనమాట, అంతే కదా. ఓకే లిసనర్స్, మరి చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఈరోజు మా కోసం దేవి పుత్రుడు చిత్ర నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నీ నడిపిన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరొకసారి ఒక మునివర్యుడు తీర్థయాత్రలో భాగంగా ఒక పవిత్రమైన నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ రోజు నదీ తీరంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంది. ఎవరో నదిలో మునిగి స్నానం చేస్తున్నారు, ఎవరో చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు, ఎవరో తమ పాపాలు తొలగిపోవాలి అని కోరుకుంటున్నారు, మరికొందరు పుణ్యం కలగాలని సంకల్పం చేసుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్న మునివర్యుడి మనసులో ఒక ప్రశ్న పుట్టింది. మరి మనుషులు తమ యొక్క పాపాలు పోవాలని నదిలో స్నానం చేస్తున్నారు, మరి వాళ్ల పాపాలన్నీ కూడా నదిలోకి వస్తే ఆ పాపాలను ఆ నది ఏం చేస్తుంది అని అతడు నది మాతను ధ్యానించి ప్రశ్నించాడు. మరమ్మా, ఎంతోమంది మనుషులు తమ పాపాలు తొలగిపోవాలని నీలో స్నానం చేస్తున్నారు, వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నీలోకి వస్తున్నాయా అని. అప్పుడు నదీమాత అంటుంది, అవును మునివర్య, మరి మనుషులు తమ విశ్వాసంతో నా దగ్గరికి వస్తారు, నేను అందరినీ కూడా స్వీకరిస్తాను అంటుంది. మరైతే వాళ్ళ పాపాలన్నింటినీ కూడా నువ్వే మోస్తున్నావా, మరి నీకు భారం అనిపించదా అని నదీమాత చిరునవ్వుతో ఇలా చెప్పింది. మరి మునివర్య, నేను వాటిని నా దగ్గర దాచుకుంటున్నానా, నేను నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాను, నా నీరు సముద్రంలో కలుస్తుంది, అందుకే నేను ఎవరి పాపాలను కూడా నా దగ్గర శాశ్వతంగా దాచుకోను అంది. మునివర్యుడికి మరో ప్రశ్న కలిగింది, అయితే సముద్రం సంగతేంటో అని. ఇక మునివర్యుడు సముద్రుణ్ణి ధ్యానించి అడిగాడు, మరి ఓ సముద్రుడా, నదుల ద్వారా వచ్చిన నీటితో పాటు మనుషుల పాపపుణ్యాలు కూడా నీలోకొస్తే వాటిని నువ్వు ఎంతకాలం భరిస్తావు అని అడిగాడు. అప్పుడు సముద్రుడు నవ్వుతూ చెప్పాడు, మునివర్య, నేనెందుకు భరిస్తాను, సూర్యుడు నా నీటిని ఆవిరి చేస్తాడు కదా, ఆ నీరు కాస్త మేఘాలుగా మారుతుంది, అలా నేను కూడా ఆ నీటి నా దగ్గర శాశ్వతంగా ఉంచుకోను కదా అని మునివర్యుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఇక మునివర్యుడు మేఘాన్ని పిలిచి అడిగాడు, మరి మేఘమా, సముద్రం నుంచి ఆవిరై వచ్చిన నీటిని నువ్వు మోస్తున్నావు కదా, మరి అందులో ఉన్న పాపపుణ్యాల సంగతి ఏంటి అని. మరి మేఘం కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పింది, మునివర్య, నేనెందుకు మోస్తాను,

ఆ పని వర్షంగా కురవడం. నేను ఆ నీటిని మళ్ళీ భూమిపైకే పంపిస్తాను కదా, ఎక్కడి నుండి వచ్చి ఈరు వచ్చింది, మరి చివరికి అదే ప్రకృతిలోకి తిరిగి చేరుతుంది అని. అంతే కదా, అంటే ఎక్కడి నుండి నీరు అనేది వచ్చిందో చివరికి అదే ప్రకృతిలోకి తిరిగి చేరుతుంది అని మునివర్యుడు ఆలోచనలో పడ్డాడు. కర్మ కూడా ప్రకృతి యొక్క చక్రం లాంటిది. నీరు ఆవిరై మేఘమవుతుంది, మేఘం వర్షం అవుతుంది, వర్షం నదిగా మారుతుంది, నది సముద్రంలో కలుస్తుంది, మళ్ళీ సముద్రం నుంచి ఆవిరవుతుంది. ఇది ప్రకృతి చక్రం. అదేవిధంగా మనిషి చేసే కర్మలు కూడా తిరిగి తిరిగి చేసిన వారిని చేరుతూ ఉంటాయి. మనిషి ఒక పని చేస్తాడు, ఆ పనికి ఒక ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం అతని జీవితంలో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. అందుకే మనిషి నేను చేసిన పని అయిపోయింది, ఇక దాని గురించి ఏమీ ఉండదు అని సంతోషపడతాడు. నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయి అనడంలో అర్థం ఉంది. నదీ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ చెడు పనులు చేయకూడదు జీవితంలో. కానీ దాని అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంటే నీటితో శరీరం శుభ్రపడుతుంది, మరి మనిషి మనసులో మాత్రం, మనసులోని కోపం, ద్వేషం, అసూయ, లోభం, మోసం, కామం, అహంకారం కేవలం నీటితో పోవు, అవి మన ప్రవర్తన మారినప్పుడే పోతాయి. అందుకే మనిషి ఆలోచించాలి, నేను నదిలో స్నానం చేశానా, స్నానం చేసిన తర్వాత నా జీవితం మారిందా అనేది అసలు ప్రశ్న. పాపం పోవాలని కోరుకోవడం కంటే పాపం చెయ్యకుండా ఉండటం గొప్పది. ఒక మనిషి ప్రతిరోజు ఇతరులను మోసం చేస్తూ ఉంటాడు, తర్వాత దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాడు, మళ్ళీ బయటకు వచ్చి అదే మోసం కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ పూజను తప్పు పట్టడం కాదు, కానీ పూజ మనిషిలో మార్పును తీసుకురావాలి. అది స్నానం చేసిన తర్వాత అతను ఇలా అనుకోవాలి, నేను ఇకపై ఎవరికీ అన్యాయం చేయకూడదు. అది నిజమైన పశ్చాత్తాపం, అదే అంతర్గత శుద్ధి. ఎవరూ చూడలేదు అనే మాట కర్మకు వర్తించదు. మనిషి ఒక తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు ఇలా అనుకుంటాడు, ఎవరూ చూడలేదురే కాబట్టి నాకేం కాదు అని. కానీ బయట ప్రపంచం చూడకపోయినా ఆ పని మన మనసుపై ముద్ర వేస్తుంది. ఒకసారి అబద్ధం చెప్పడం సులభమవుతుంది, మళ్ళీ అబద్ధం చెప్పడం మరింత సులభమవుతుంది. అలా ఒక అలవాటు ఏర్పడుతుంది, అలవాటు స్వభావంగా మారుతుంది, ఆ స్వభావం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చిన్న కర్మను కూడా చిన్నదిగా చూడకూడదు. కర్మ అంటే భయపెట్టే విషయం కాదు, కర్మ సిద్ధాంతాన్ని భయపెట్టడానికి ఉపయోగించకూడదు. దాని అసలు ఉద్దేశ్యం మనిషికి బాధ్యతను గుర్తు చేయడం. నీ జీవితం మీద నీ పనులకు ప్రభావం ఉంటుంది, కాబట్టి ఆలోచించి పనిచేయి అని హెచ్చరిక. మనిషి గతాన్ని మార్చలేడు, కానీ వర్తమానంలో తన ప్రవర్తనను మార్చగలడు, అది అతని గొప్ప అవకాశం. మరి మునివర్యుడికి చివరికి అర్థమైన సత్యం, నది చెప్పింది నేను మోసుకెళ్ళాను, సముద్రం చెప్పింది నేను ఆవిరి చేశాను, మేఘం చెప్పింది నేను వర్షంగా కురిపించాను. ప్రకృతి తన పని తాను చేస్తూనే ఉంది, కానీ మనిషి మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తన కర్మకు తానే బాధ్యుడు అని సత్యాన్ని. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇక అలా నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే శుభోదయం మేడం అంటున్నారు, శుభోదయం అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి భద్రాచలం కొండ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలాని ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరొకసారి ధర్మరాజు తీర్థయాత్రలకు వెళ్ళాలి అని సంకల్పించాడు. మరి భారతదేశంలోని పవిత్రమైన తీర్థక్షేత్రాలను దర్శించి, పవిత్ర నదుల్లో స్నానాలు చేసి, దేవాలయాలను దర్శించి పుణ్యం సంపాదించుకుని రావాలి అనుకున్నాడు. మరి తీర్థయాత్రకు బయలుదేరే ముందు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. మరి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ప్రేమగా బావా అని పిలిచేవాడు. మరి అతని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, మరి బావా, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను. పవిత్రమైన నదుల్లో స్నానాలు చేసి పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాను.

నీకు చెప్పి వెళ్దామని చెప్పొచ్చా అంటాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. సరే అని చెప్పి అక్కడే ఉన్న ఒక సొరకాయను తీసుకుని ధర్మరాజుకు ఇస్తాడు. శ్రీకృష్ణుడు, మరి బావా, నువ్వు ఎక్కడెక్కడ తీర్థస్నానాలు చేస్తావో ఈ సొరకాయను కూడా అక్కడక్కడ స్నానం చేయించు. నువ్వు ఎన్ని పవిత్రమైన క్షేత్రాలను దర్శిస్తావో ఇది కూడా అన్ని క్షేత్రాలను దర్శించాలి. యాత్ర పూర్తయిన తర్వాత దీనిని తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటాడు. ధర్మరాజు కృష్ణుడి మాటల్లోని అంతరార్థం అర్థం కాకపోయినా భక్తితో ఆ సొరకాయను తీసుకున్నాడు. అలాగే బావా, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి తీర్థయాత్రకు బయలుదేరాడు. తీర్థయాత్ర ప్రారంభమైంది. మరి ధర్మరాజు ఒక పవిత్రమైన నదికి వెళ్ళాడు. నదిలో స్నానం చేశాడు. తర్వాత శ్రీకృష్ణుడిచ్చిన సొరకాయను కూడా తీసుకుని దానికి కూడా నీటితో స్నానం చేయించాడు. మరో పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ కూడా తీర్థస్నానం చేశాడు. సొరకాయకు కూడా స్నానం చేయించాడు. చివరికి తన తీర్థయాత్రను ముగించుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చాడు. మరి కృష్ణుడిని చూసి సంతోషంగా అన్నాడు ధర్మరాజు, బావా, నువ్విచ్చిన సొరకాయను తీసుకెళ్లాను. నువ్వు చెప్పినట్లే అన్ని తీర్థక్షేత్రాల్లో స్నానం చేయించాను. ఎక్కడెక్కడ నేను తీర్థస్నానం చేశానో అక్కడక్కడ దీనికి కూడా స్నానం చేయించాను. ఇదిగో నీ సొరకాయ అని శ్రీకృష్ణుడికి అందించాడు. శ్రీకృష్ణుడు ఆ సొరకాయను చూసి చిరునవ్వు నవ్వాడు. ఇక తర్వాత ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు, మరి బావా, చాలా మంచిది. ఇప్పుడు ఈ సొరకాయతో నాకు ఒక కూర వండించి పెట్టించు అన్నాడు. ధర్మరాజు వెంటనే సేవకులకు చెప్పాడు. మరి సొరకాయను కోసి కూర వండారు. కొద్దిసేపటి తర్వాత కూర సిద్ధమైంది. అందరూ కూడా కూరను రుచి చూశారు. కానీ ఆశ్చర్యం, కూర చాలా చేదుగా ఉంది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని చూసి అన్నాడు, బావా, ఇదేంటి? ఇన్ని తీర్థక్షేత్రాల్లో స్నానం చేసిన సొరకాయ కదా, ఇన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయించాం, అయినా కూర ఇంత చేదుగా ఉందేంటి అని. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజును చూశాడు. నీవు తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడే నేను చేదు సొరకాయను ఇచ్చాను. మరి స్నానాల వల్ల దీని చేదు గుణం పోతుందేమో అని నీకు ఇచ్చాను. మరి ఎన్ని తీర్థ స్నానాలు చేసినా దీని గుణం పోలేదు బావా. నేను నీకు ఈ చేదు సొరకాయను ఎందుకు ఇచ్చాను, ఇప్పుడు అర్థమైందా అన్నాడు. ఇక ధర్మరాజు మౌనంగా కృష్ణుడి వైపు చూశాడు. మరి ఈ సొరకాయ ఎన్నో పవిత్ర నదుల్లో స్నానం చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలను దర్శించింది, పవిత్రమైన నీటిలో మునిగింది. కానీ దాని లోపలున్న చేదు మాత్రం పోలేదు. ఎందుకంటే అది బయట మాత్రమే స్నానం చేసింది, లోపల మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అలానే మనిషి కూడా అంతే అంటాడు. మనిషి పవిత్ర నదిలో స్నానం చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, దేవాలయ

మనిషిలోని చెడు శ్రీకృష్ణుడు ఆ సొరకాయను చూపిస్తూ అంటాడు, ఈ సొరకాయకు చేదు బయట అంటుకోలేదు బావా, దాని స్వభావంలోనే ఉంది. అందుకే బయట నుంచి ఎంత పవిత్రమైన నీటితో కడిగినా దాని అంతర్గతమైన చేదు పోలేదు అని. అలానే మనిషిలోని చెడు ఆలోచనలు బయట నుంచి వచ్చి అంటుకున్న మురికి మాత్రమే కావు, వాటిని తొలగించడానికి మనిషి తనలో తాను మారాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా బాణముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మన స్టేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, ప్రసాద్ గారికి, విజయ మేడం గారికి అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి మాట అంటున్నారు, మన జీవితంలో నడుచుకోవాల్సిన నిజమైన సత్యాలు నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది, నీ సత్యమే నీకు సాయం చేస్తుంది, నీ మౌనమే నీకు మేలు చేస్తుంది, నీ సాధని నీకు సాధించి పెడుతుంది, నీ భక్తి నిన్ను భగవంతుని మార్గం వైపు నడిపిస్తుంది, నీ పుణ్యమే నిన్ను రక్షిస్తుంది, నీ నడకే నీకు దారి చూపిస్తుంది, ఇవి ఉన్నవాడే నీ జీవితం ఆదర్శమవుతుంది అంటున్నారు. సూపర్బ్ అండి, మరి చాలా చక్కని మాట అయితే పంపించారు. మరి అలానే నేరం నాది కాదు ఈ చిత్రం నుండి, మరి ఆకలి మనిషిని సమాధి చేస్తారా అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగార్ తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం అంటున్నారు. ప్రతి ఒక్కరూ మన సాటి తోటి మనుషుల పట్ల తప్పకుండా కనబర్చవలసింది మానవత్వం. మరి సుఖాల్లో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, శుభాలకు వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కష్టకాలంలో మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా వెళ్ళాలి. వారి కష్టంలో మాత్రం తప్పకుండా పాలు పంచుకోవాలి. అది నిజమైన నిండైన మానవత్వం. అలాంటి మానవత్వం అందరిలోనూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఎందుకంటే మన పెద్దలు అన్నట్లుగా సుఖం అనేది అందరిది ఒకటి కాకపోవచ్చు, కష్టం అనేది అందరిది ఒకటి. యథార్థమైన ఈ విషయాన్ని అందరూ గమనించి మానవతా దృక్పథంతో జీవించాలని, మానవత్వాన్ని చాటుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నారు. అలానే మరి ఆగస్టు 19 ఈరోజు ప్రముఖ నిర్మాత, నటులు అగు అట్లూరి పునరీకాక్షయ్య గారి జయంతి. మరి ఆగస్టు 19, 1925 జన్మించిన పునరీకాక్షయ్య గారిది కృష్ణా జిల్లా కైకలూరు. మరి ఎవరికైనా సహాయపడే నటరత్న ఎన్టీఆర్ గారు ఒకే జిల్లా వారు కావడంతో సినిమా పరిశ్రమలో సేవలందించాలనుందన్న ఆయన అభీష్టం మేరకు వారిని మద్రాసు రమ్మనడం, విజయ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన చక్రపాణి గారికి పరిచయం చేయడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి కన్నవారికి, పునరీకాక్షయ్య గారి కన్నవారికి వాళ్ళ చిన్నప్పటి నుండి కూడా చక్కని పరిచయాలున్నాయి. అలా ఎన్టీఆర్ గారు వారి తమ్ముడైన త్రివిక్రమరావు గారి పేరు మీద నెలకొల్పిన ఎన్ఐటి సంస్థలో మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి సోదరులంటే ఇప్పటి తరం వారికి తెలియాలంటే మరి అత్తగారు, స్వాగతం, ఇంటి దొంగ వంటి మున్నగు చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా మరింత ముఖ్యంగా మరి చిరంజీవి, రాధా నటించిన లంకేశ్వరుడు చిత్రంలో, మరి చిరంజీవి చెల్లై రేవతి భర్తగా నటించిన కళ్యాణ్ చక్రవర్తి గారి తండ్రి గారు, మరి వాటిలో ఎన్టీఆర్ గారి స్వీయ చిత్రం పిచ్చి పుల్లయ్య. మరి ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఆ చిత్రంలో పునరీకాక్షయ్య గారు ఒక పాట ఆలపించడం కూడా జరిగింది అంటున్నారు. అంటే మరి ఇప్పటి తరం వారికి పునరీకాక్షయ్య గారంటే తెలియాలంటే వారు నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి వాటిలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన మరి ఇంగ్లీష్ పెళ్ళం, ఈస్ట్ గోదావరి మొగుడు చిత్రాల్లో శ్రీకాంత్ తండ్రిగాను, అన్నపూర్ణమ్మ గారికి భర్తగాను నటించారు. వారే అట్లూరి పునరీకాక్షయ్య గారు అంటున్నారు. అలానే ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అట్లూరి వారు నిర్మాతగా వ్యవహరించిన మహామంత్రి తిమ్మరసు, శ్రీకృష్ణ అవతారం వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించడం జరిగింది అంటున్నారు. మరి వారి కోసం చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి కానీ

టైం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను అంటున్నారు. మరి అలానే అట్లూరి పుండరీకాక్షయ్య గారికి నివాళిగా సంగీత దర్శకునిగా టీవీ రాజు గారికి తొలి చిత్రమైన ఎన్టీఆర్ గారి పిచ్చి పుల్లయ్య ఈ చిత్రం నుండి మరి స్వయంగా అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఆలపించిన అనిశెట్టి సుబ్బారావు గారి సాహిత్యం బస్తీకి పోయేటి అనే పాటను వినిపించమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కటి పాటలు వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి మనకి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే డొన్నా గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. శోభారాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు శీర్షిక వచ్చేసి అమ్మ అంటున్నారు. అమ్మతో గడిపిన ప్రతి క్షణం అనురాగ తోరణం, అమ్మ పలికిన మాట హృదయానికి అమృతధార, అమ్మ ఒడిలోని ఆ నిమిషం మధుర జ్ఞాపకం, అమ్మ చేతి ముద్ద అనంత ప్రేమసాగరం, అమ్మ ఆప్యాయత సాటిలేని సిరి సంపద, అమ్మ నవ్వు చల్లని ఆహ్లాదపు వెన్నెల, అమ్మ మాట జీవిత పైన వెలుగు బాట, అమ్మ ప్రార్థన కనిపించని రక్షణ కవచం, అమ్మ త్యాగం అతులిత మహోదరి, అమ్మ దీవెన విజయం వెనుకున్న అదృశ్య బలం, ఆ ప్రేమకు కులమానం లేదు, త్యాగానికి హద్దు లేదు, రుణం తీర్చే జన్మ లేదు, ఆ పాదాలకు ప్రణామం అంటున్నారు. అలానే బుల్లెమ్మ బుల్లోడు ఈ చిత్రం నుండి అమ్మ అన్నది ఒక కమ్మని మాట అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రావణ సంధ్య చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు ముందు మాటగా తెలియపరిచిన చిలకమ్మ కోసం, అలానే పుణ్య నదులు ముని పొంగవుడు కోసం, అలానే శ్రీకృష్ణుడు ధర్మరాజు సొరకాయ నీతి కథలు చాలా చక్కగా ఉన్నాయి, అభినందనలు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి శ్రావణ మాస శుభ బుధవారం అంటున్నారు. మరి ఆ శ్రీరామచంద్రుని, అయ్యప్ప, విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. అలానే ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు, తప్పకుండానండి. అలానే మరి మహబూబ్ నగర్ నుండి వెంకటేష్ గారు, సత్యవతి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి అందరికీ కూడా పెద్ద హాయ్ అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి చాలా చాలా అత్యద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు మేడం అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.

మరి లిజినెస్ విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పతి పత్ని కథ వింటారు. రెడ్డి గారు ఆయన భార్య రోజు గొడవ పడుతున్నారట. వ్యవహారం ముదిరి విడాకుల దాకా వచ్చిందట. నిన్ననైతే ఆమె వంట కూడా మానేసి ఉపవాసం ఉన్నారట. ఆయన బయట హోటల్లో ఏమైనా తిన్నారో ఏమో. పని మనిషి వెళ్తే తోమటానికి అంట్లు లేవట. వంట చేయలేదని రెడ్డిగారి భార్య చెప్పారట. ఆమె బాగా నీరసించిపోయారట. వాళ్ళింట్లో పని మనిషి చెప్తే తెలిసింది అన్నాను.

మా వారితో. ఈ వయసులో విడాకులా? అంతగా కలిసి ఉండలేకపోతే విడివిడిగానైనా కొంతకాలం దూరంగా ఉండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో విడాకులేంటి? అసహ్యంగాను పని మనిషి ఏదో తెలియక అంటుందిలే అన్నారు మావారు. పోనీ, మనం కల్పించుకుని వాళ్ళ మనస్పర్ధలకు కారణమేంటో తెలుసుకుని మనకు వీలైనంత సాయం చేస్తే తప్పేముంది? ముందుగా మీరు రెడ్డిగారిని కలిసి అసలు విషయం ఏంటో రాబట్టకూడదు అన్నాను. ఆ మొగుడు పెళ్లాల వ్యవహారంలో మనం తలదూర్చడమేంటి? అయినా ఇతరుల చేత చెప్పించుకునే వయసు వాళ్ళది అన్నారు మావారు. బాగుంది, ఇరుగు పొరుగు అన్నాక మంచికి చెడుకి ఒకరికొకరు సహాయపడకపోతే ఎట్లా? వాళ్ళు పెద్దవాళ్ళు కనుకని మనం జోక్యం చేసుకున్నా మీకెందుకు పొమ్మని తీసిపారేరు. ఏ వయసులో ఉన్నా ఒక్కోసారి ఇతరుల సలహా సహకారాలు అవసరం పడచ్చు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆశించిన ఫలితం వచ్చిందా? మంచిదే. రాలేదా? దైవ నిర్ణయం అలా ఉందనుకుని సరిపెట్టుకుందాం అన్నాను నేను. మావారిని ఎలాగైనా ఈ విషయంలో ఒప్పించి రెడ్డిగారితో మాట్లాడించాలని. చూద్దాంలే, వీలు చూసుకుని మాట్లాడతాను అన్నారు. చూద్దాంలే అంటూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఈ లోపల ఆవిడ పెట్టే బేడ సర్దుకుని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈరోజు శనివారం, మీకు సెలవే కనుక ఈరోజే రెడ్డిగారిని కలిసి మాట్లాడండి. అవసరమైతే నేను రేపు రెడ్డిగారి భార్యతో మాట్లాడతాను. ఎలాగోలా వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరితే ఒక మంచి పని చేశామన్న తృప్తి మిగులుతుంది అన్నాను. ఈరోజు కాదులే, వేరే పనులున్నాయి, రేపు చూద్దాం అన్నారు. నాకెందుకు ఈ విషయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించేసి రెడ్డిగారి దంపతులు సుఖంగా కలిసిమెలిసి ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. రెడ్డిగారికి 65 ఏళ్లుంటాయి. ఆయన భార్యకు కూడా ఇంచుమించుగా 60 వయసుంటుంది. ఇద్దరే సంతానం, ఒక కొడుకు, కూతురు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళైపోయి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన రెడ్డిగారికి కొబ్బరి, మామిడి, అరటి తోటలతో పాటు వరి పొగాకు మళ్ళు అన్నీ కలిపి 100 ఎకరాలకు తగ్గని పొలం ఉంది. ఇంకా ఏవేవో వ్యాపారులు చేసి గడించింది కూడా కలిపితే తరతరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు, అష్టలక్ష్మిలు నిలయమే ఉన్న ఆ ఇంట ఏం తక్కువైందని. మొగుడు పెళ్లాల మధ్య పొరపచ్చాలు, ఏమీ లేనివాడికి ఆకలి బాధ ఒక్కటే, అన్నీ ఉన్నవాడికి అజీర్తి రోగంతో పాటు అన్నీ బాధలే. కాయ కష్టం చేసేవాడు కటిక నేల మీదైనా కంటి నిండా నిద్రపోగల భాగ్యవంతుడు. కాలు చెయ్యి కదపకుండా శ్రమ తెలియని ఐశ్వర్యవంతుడు పట్టుపరుపులపై పడుకున్నా పట్టుమని 10 నిమిషాలైనా సుఖంగా కునుకు తీయని నిర్భాగ్యుడు. మా వారు రెడ్డిగారితో రేపు మాట్లాడతానన్నారు కదా అని ఈరోజుకు ఆ విషయం కాస్త వాయిదా వేశాను. అయినా సరే రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తలపెట్టిన కార్యం రేపు ఎలాగైనా కార్యరూపం దాల్చి సమస్య తాత్కాలికంగానైనా పరిష్కరమైపోవాలని దారాటం. నాకు నిద్ర పట్టకుండా ఉంటే మా వారు గురక పెట్టి నిద్రపోతున్నారు. చిర్రెత్తుకొచ్చింది నాకు ఆయన్ని ఎలాగైనా నిద్రలేపాలని. మంచం మీద నుంచి లేచి మంచినీళ్ళు తాగటానికన్నట్లు గదిలో లైట్ వేశాను. నా ప్లాన్ సక్సెస్. మావారికి నిద్రభంగమై, ఏంటి లైట్ వేశావు అన్నారు. మంచినీళ్లు తాగటానికి అన్నాను నీళ్ల సీస చేతిలోకి తీసుకుంటూ. మావారికి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ 1/2 గంట దాకా నిద్రపట్టదు. ఏమీ తినేం, నా కోరిక నెరవేరింది. ఏం తినట్టు ఏంటి, నిద్రపట్టడం లేదా అన్నాను మావారితో. లైట్ వేసి డిస్టర్బ్ చేసావుగా అన్నారు విసుక్కుంటూ. వెంటనే లైట్ తీసేసి, పోనీ ఏమైనా మాట్లాడనా అన్నాను. ఏం మాట్లాడతావు అన్నారు కళ్ళు మూసుకుని. రెడ్డిగారు ఆయన భార్య ఎందుకు గొడవ పడుతున్నారంటారు అన్నాను. నీకేమైనా మతిపోయిందా? అర్ధరాత్రి లేపి సోది అడుగుతున్నావు, నోరు మూసుకుని పడుకో అన్నారు కోపంగా. దుప్పటి కాస్త తలపైకి లాక్కుంటూ, ఈ మానవుడికి నిద్ర తప్ప మరేది పట్టదు గొణుక్కున్నాను నాలో నేనే. కాసేపటికి మా వారు దుప్పటి పక్కకు దూసి లేచి కూర్చుని దుప్పట్లో దోమ దూరినట్లుంది, ఒకటే కుట్టేస్తుంది, లైట్ వేసి బస్కుట బ్యాటరీ పెట్టరా అన్నారు. లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు అన్నాను. ఆ ఇందాక తమరు లైట్ వేసినప్పుడు లేదా, అధ్యాసా అంటూ గయ్యమన్నారు. అర్ధరాత్రి గొడవ ఎందుకు లేమని లేచి వెళ్ళి లైట్ వేసి బస్కుట బ్యాట్ తెచ్చి మావారికిచ్చాను. అంతే, ఇక మా వారు బ్యాట్ పుచ్చుకుని షటిల్ కాక్ ఆడుతున్నట్లు గాలిలో బ్యాట్ ఊపుతూ పూనకం వచ్చిన

వేపకొమ్మలు పట్టుకుని విరుచుకుపడ్డట్టు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే నాకు నవ్వాపుకోవటం కష్టమవటంతో పాటు ఆ బ్యాట్ నాకు ఎక్కడ తగులుతుందనన్న భయం కూడా తోడై దూరంగా వెళ్ళి కేన్ కుర్చీలో కూలబడ్డాను. ఆయన 10 నిమిషాలు గదంతా తిరిగేసి మంచం ఎక్కి దీకి దూకి లాంగ్ జంపులు హై జంపులు చేస్తూ దోమల్ని వేటాడి బ్యాట్కి చిక్కిన దోమల ప్రాణాలు టప్ టప్ టప్ అంటూ పేరి గాల్లో కలిసిపోగా క్రికెట్లో సెంచరీ కొట్టి అవుట్ అయిన సచిన్ అలసిపోయినట్లు మంచినీళ్ల బాటిల్లో బిగిలిన 1/2 లీటర్ నీళ్లు గడగడా తాగేసి బ్యాట్ పక్కన పెట్టి పెవిలియన్కు అదే బ్యాట్ మీదకు చేరుకుని దీనికంతటికీ నువ్వే కారణం అన్నట్టుగా నా వంక కొరకరా చూసి మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నారు. దోమలు కుట్టడానికి పెళ్ళామే కారణమా? ఏంటో ఈ మగాళ్ళు అన్నింటికీ పెళ్ళాల మీదే విరుచుకుపడతారు. నిజం చెప్పొద్దు. నాకు ఆ క్షణంలో ఓ పెద్ద రాకాసు దోమలో పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒళ్ళంతా కుట్టి కుట్టి ఆయన గోక్కుంటూ కూచిపూడి కథకళి భరతనాట్యం చేస్తుంటే చూసి తరించాలన్న కసితో కూడిన కోరిక కలిగింది. మనకంత అదృష్టం కూడానా? ఏమైతేనే మా వారు పడ్డ అవస్థకు నాకు నవ్వు, నాతో మాట్లాడకుండా పడుకున్నందుకు కోపం వచ్చాయి. కుర్చీలోంచి లేచి వెళ్ళి లైట్ తీసి ఆయన పక్కనే వెళ్ళి పడుకున్నాను. ఇక నిద్ర రానంటే రానని మొండికేస్తోంది. నా ఆలోచనలు రెడ్డిగారి భార్య మీదకి మళ్ళాయి. వయసులో నాకన్నా 7-8 ఏళ్ళు పెద్ద ఆవిడే అయినా ఫ్లాట్లో ఉన్న ఆడవాళ్ళందరితో కలుపుకూలుగా ఉండటం, పేరంటానికో పూజలు వ్రతాలకో పిలిచినప్పుడు కాదనకుండా వచ్చి పెద్ద మనిషి తరహాగా ఉండి పళ్ళు తాంబూలాలు తీసుకెళ్లటం చూస్తుంటే ఎంతో మర్యాదస్తురాల్లా కనబడతారు. ఇంకా చెప్పాలంటే రెడ్డిగారే రిజర్వ్డ్గా ఉంటూ హోదా దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయనకు ఇబ్బంది అయితే తప్ప మరెవరికి ఏ అసౌకర్యం కలిగినా మనకెందుకులే అని తప్పించుకు తిరిగే నైజమైంది. కనీసం మావారైనా నేను ఫలానాది మంచి అని చెప్తే వింటారు, కానీ రెడ్డిగారు అందుకు పూర్తిగా విరుద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్డిగారు పూర్తిగా స్వార్థపరుడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య గొడవలెందుకు? మొగుడు పెళ్లాల మధ్య మనస్పర్ధలకు కారణాలు యవ్వనంలో ఒక రకంగా, నడి వయసులో ఇంకో రకంగా, మలి వయసులో మరో రకంగా ఉంటాయనుకుంటాను. అయినా విడిపోవాలనుకునేంత స్థాయికి దిగజారటం ఏం పద్ధతి? కాకపోయినా విడిపోయి ఏం చేస్తారు? ఈ వయసులో ఏం సాధిస్తారు? ఎవరి పంచను చేరతారు? ఆలోచిస్తే నవ్వొస్తోంది. ఖాళీగా లేకుండా ఏదో వ్యాపకం పెట్టుకుని బిజీగా ఉంటుంటే గొడవలు పడే తీరిక లేక శేష జీవితం కలిపి బతికేయచ్చు. ఖాళీగా ఉండి ఏం తోచక కాలక్షేపం కోసం గొడవలు పట్టడం తప్పితే విడిపోయి విడాకులిచ్చుకునే వయసు ఇది. వినటానికే ఎప్పటిగా ఉంది. అయినా పెళ్ళికి కనీస వయసు పరిమితి ఉన్నట్లే విడాకులకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండాలేమో. నా దృష్టిలో రెడ్డిగారి భార్య చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఆంతరంగిక విషయాలు నాకు తెలియకపోయినా అవసరమైతే నేను కూడా ఆవిడకు ఒక చెల్లెల్లా నా చేతనైన సహాయం తప్పక అందిస్తాను. దానికి ముహూర్తం రేపే. తెల్లవారుగాని ముందుగా మా వారు రెడ్డిగారితో మాట్లాడి వచ్చాక ఆ తర్వాత నేను రెడ్డమ్మ గారితో మాట్లాడి వస్తాను.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ലക്നോ FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, ప్రతిరోజు మన వెండి తెరను ఎలిన మహోన్నత కళాకారుల జీవిత ప్రయాణాల్ని, మధుర జ్ఞాపకాల్ని నెమరు వేసుకుని మన ఈ సిల్వర్ స్క్రీన్పై ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఒక అద్భుతమైన నటుడు గురించి. వెండితెరపై పాత్ర ఏదైనా సరే క్రూరమైన విలనిజం పండించాలన్నా, కడుపుబ్బా నవ్వించే హాస్యం పండించాలన్నా, లేదా గుండెల్ని పిండేసే భావోద్వేగాల్ని వలికించాలన్నా తనదైన ప్రత్యేక శైలితో ఆ పాత్రలో ఒదిగిపోయే అద్భుతమైన నటుడు మనందరి ప్రియతమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీ శర్మ గారు. బహుభాషా నటుడిగా ఎన్నో వేల పాత్రలకు ప్రాణం పోసిన మురళీ శర్మ గారు తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారు, ఆయన నటనలోని వైవిధ్యం ఎలాంటిది అని రసవత్తరమైన ముచ్చట్లను ఈరోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. వెండితెరపై మనం చూసే మురళీ శర్మ గారి నటనా పటుత్వం వెనుక ఎంతో సుదీర్ఘమైన జీవిత అనుభవం ఉంది. మురళీ శర్మ గారిది స్వచ్ఛమైన తెలుగు కుటుంబం. ఆయన తండ్రి గారి పేరు వృజభూషణ్ గారు, తల్లిగారి పేరు పద్మగారు. వీళ్ళమ్మగారి సొంతూరు మన గుంటూరు. తండ్రి గారి వ్యాపార రీత్యా ఈ కుటుంబం ముంబై నగరంలో స్థిరపడటంతో మురళీ శర్మ గారు ముంబైలోనే పుట్టి పెరిగారు. అక్కడే తన చదువును పూర్తి చేసుకున్నారు. కాలేజ్ రోజుల్లోనే ఆయనకు నాటక రంగంపై అమితమైన ఆసక్తి ఏర్పడి నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఇక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత జీవితంలో స్థిరపడేందుకు అనేక రకాల ఉద్యోగాలు చేశారు. టెలిఫోన్ ఆపరేటర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, అలానే పార్ట్ టైం జర్నలిస్టుగా వివిధ రంగాల్లో పనిచేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాటకాలపై ఉన్న పిచ్చి, నటించాలనే తపన వల్ల ఆయన ఏ ఉద్యోగంలోనూ నెల రోజులకు మించి పనిచేసి జీతం తీసుకోలేకపోయారు. ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు మాత్రమే ఆయన నెల దాటి తొలిసారి జీతం అందుకున్నారు. అలా వివిధ ఉద్యోగాలు చేస్తూ రకరకాల మనుషులను గమనిస్తూ సంపాదించిన ఆ జీవిత అనుభవమే ఆ తర్వాత ఆయన నటనకు, వైవిధ్యభరితమైన పాత్రలకు ప్రాణం పోయడానికి ఒక గొప్ప వేదికగా మారింది. ఉద్యోగాలు మారిన తర్వాత నటనని తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్న మురళీ శర్మ గారు నటనలో మెళకువలు నేర్చుకోవడానికి ప్రసిద్ధ రోషన్ తనేజా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి అక్కడ శిక్షణ తీసుకున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ రోజుల్లోనే ఆయనకు బాలీవుడ్ ప్రముఖులు దీపక్ తిజోరి, విక్రమ్ భట్లతో మంచి పరిచయం ఏర్పడింది. వారి నిర్మాణంలో వచ్చిన పలు ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్స్లో నటించి తన నటనా పటుత్వాన్ని నిరూపించుకున్నారు. మురళీ శర్మ గారిలోని ప్రతిభను గుర్తించిన విక్రమ్ భట్ తను తెరకెక్కించిన సంచలన హిందీ హర్రర్ చిత్రం రాజ్లు ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు. ఇక తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా వచ్చిన మైహూనా చిత్రంలో కాన్సాబ్ పక్కన సైనికుడి పాత్రలు నటించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక తర్వాత గోల్మాల్, సింగం వంటి అనేక ప్రముఖ హిందీ చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్లో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒక గొప్ప ప్రతిభను సరైన దర్శకుడి కన్ను గుర్తించినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. మురళీ శర్మ గారి విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. మరి హిందీలో ఆయన నటించిన మక్బూల్, అపహరణ్, బ్లాక్ ఫ్రైడే చిత్రాల్లో ఆయన కనబర్చిన నటన, ఆ ముఖ కవళికలు, పదునైన సంభాషణల శైలి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి బాగా నచ్చేశాయి. మరి ఆ నటనకు ఫిదా అయిన సురేందర్ రెడ్డి గారు తాను ముంబై వెళ్ళినప్పుడు మురళీ శర్మ గారిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఆయనలోని నటుడిపై ఉన్న నమ్మకంతో మహేష్ బాబు హీరోగా తాను తెరకెక్కిస్తున్న అతిథి చిత్రంలో క్రూరమైన విలన్ పాత్రకు ఆయన్ని ఎంపిక చేశారు. మరి ఆ సినిమాలో కాశీ బొట్ల అనే నెగిటివ్ పాత్రలో మురళీ శర్మ గారు చూపించిన గంభీరత, విలనిజం తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సినిమాతోనే టాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇక తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోకుండా వరుస అవకాశాలతో తెలుగు చిత్రసీమను తన ఏకాధిపత్యంతో ఏలేశారు. అతిథి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తొలి సినిమాతోనే గంభీరమైన విలనిజంతో మెప్పించిన మురళీ శర్మ గారు ఇక తర్వాత ధోని, అధినాయకుడు, రామాచారి, ఎవడు వంటి చిత్రాల్లో విలన్ గాను కీలకమైన సహాయ పాత్రల్లోనూ తన ప్రత్యేక ముద్ర వేశారు. మరి గోపాల

గొప్పల చిత్రాలు సాంప్రదాయ భావాలున్న పాత్రలో కనిపించి మెప్పించడమే కాకుండా భలే భలే మగాడివై చిత్రంలో హీరో మామగా ఆయన పండించిన కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని కడుపుప్ప నవ్వించింది. ఇక ఆపై బాబు బంగారం, మీలో ఎవరు కోటేశ్వరుడు, ఆటాడుకుందాం రా, శ్రీశ్రీ చిత్రాల్లోనూ తన విలక్షణ నటనను కొనసాగించారు. నిన్నుకోరి చిత్రంలో కూతురి భవిష్యత్తు కోసం తప్పించి ఆత్మీయ తండ్రిగా గుండెల్ని పిండేసే అభినయం ఆవిష్కరించగా భాగమతి చిత్రంలో సీరియస్ పోలీస్ ఆఫీసర్గా టచ్ చేసి చూడు, ఈ మాయ పేరేమిటో, జువ్వా, విజేత, శైలజారెడ్డి అల్లుడు, దేవదాస్ చిత్రాలు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలతో టాలీవుడ్లో తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. నిన్ను వీడని నీడను నేనే, ఎవరు, సాహు, ప్రతిరోజు పండుగే, తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్ చిత్రాల్లో హాస్యంతో పాటు గంభీరమైన పాత్రల్లో అలరించిన ఆయనకు అలవైకుంఠపురంలో చిత్రంలోని వాల్మీకి పాత్ర కెరీర్లోనే మైలురాయిగా నిలిచి నంది మరియు సైమ పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఇక తర్వాత సరిలేరు నీకెవరు చిత్రంలో ఆర్మీ ఆఫీసర్గా, హిట్ చెక్, శ్రీకారం, చావుకబురు చెల్లగా, ప్లాన్ బి, రావణలంక చిత్రాలు వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక కోతల రాయుడు, భీమ్ల రాయక్, స్టాండప్ రాహుల్, యశోద, మాచర్ల నియోజకవర్గం, ఓరిదేవుడ, సర్కస్, వినరో భాగ్యం విష్ణుకథ, మిస్టర్ కింగ్, కబ్జా, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, జిలేబీ చిత్రాల్లో విలన్, కామెడీ, తండ్రి పాత్రలు తనదైన మార్క్ చూపించారు. ఇక చారీ త్రిబుల్ వన్, రత్నం, ఆ ఒక్కటి అడక్కు, శివం భజై, సరిపోదా శనివారం, జనక అయితే గనక, యుఐ, గేమ్ చేంజర్, ప్రేమిస్తావా, నేనెక్కడున్నా, ఆంధ్రకింగ్ తాలూకా, విష్ణు విన్యాసం, సరస్వతి వంటి వరుస భారీ చిత్రాలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తెలుగు వెండి తెరపై తన ఏకాధిపత్యాన్ని నిరంతరం చాటుకుంటున్నారు. మురళీ శర్మ గారి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. మరి ఎందుకంటే ఆయన కేవలం తెరపైన కనిపించే నటుడు మాత్రమే కాదు, ప్రతి పాత్రలోకి పరకాయి ప్రవేశం చేసి ఆ పాత్రలోని జీవాన్ని మన కళ్లకు కట్టి అరుదైన కళాకారుడు. విలన్గా మనల్ని భయపెట్టాలన్నా, కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించాలన్నా, లేదా ఒక సగటు తండ్రిగా మన కంట నీళ్లు పెట్టించాలన్నా అది ఒక్క మురళీ శర్మ గారికి సాధ్యం. ముంబై నాటకాల అనుభవం నుంచి మొదలై నేడు తెలుగు వెండి తెరపై ఏ సినిమా చూసినా ఆహా, ఈ పాత్రకు ఈయనే సరైన న్యాయం చేయగలరు అనిపించేలా తన స్థానాన్ని చెక్కు చెదరని రీతిలో పదిలిపరుచుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ ఇలా ఏ భాషలో నటించినా మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయన్ని తమ సొంతింటి మనిషిగానే భావిస్తారు. ఆయన కలం పట్టకపోయినా తన నటనతో తెరపై లిఖించిన సువర్ణాధ్యాయం టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఒక నటుడి ప్రతిభకు నిజమైన మూలధనం ఆడియన్స్ వెప్పైతే ఆయన కష్టానికి దక్కి అత్యున్నత పురస్కారాలు ఆ నటనకు మొకటాయమానంగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది పురస్కారం మురళీ శర్మ గారిని వరించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో క్రూరమైన పాత్రలో ఆయన కనబరిచిన అద్భుతమైన విలనిజానికి గాను ఉత్తమ ప్రతినాయకుడు విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ప్రకటన ద్వారా ఆయనకు నంది పురస్కారం లభించింది. ఇక అలానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురం చిత్రంలో వాల్మీకి అనే సంచలన పాత్రలో మురళీ శర్మ గారు జీవించిన తీరు గాను దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన రెండు అత్యున్నత పురస్కారాలు లభించాయి. అందులో మొదటిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వేదికపై ఉత్తమ సహాయ నటుడు పురస్కారం కాగా, రెండవది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సైమా అవార్డులు వేదికపై లభించిన ఉత్తమ సహాయ నటుడు అవార్డు. నంది, ఫిలింఫేర్, సైమా వంటి అత్యున్నత పురస్కారాలు కొల్లగొట్టి తన నటనతో టాలీవుడ్లో స్వర్ణాధ్యాయం లిఖించిన మురళీ శర్మ గారి పురస్కారాల వైభవం ఎంతటి గర్వకారణమైందో. మన ప్రియతమ నటుడు మురళీ శర్మ గారికి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున, మన తెలుగు శ్రోతలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విలన్గా బెదిరించిన, హాస్య నటుడిగా నవ్వించిన, ఆత్మీయ తండ్రిగా కంటి పాపలా చూసుకునే పాత్రల్లో కనిపించిన తన విలక్షణ నటనతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మురళీ శర్మ గారు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, వెండి తెరపై మరెన్నో గొప్ప పాత్రలతో మనల్ని అలరిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మెళకలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయెస్ట్ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాట మన మనసుని కట్టిపడేసే సాధనం. అలా మన మనసుకి హాయినిచ్చే పాటలు ఎన్నో ఉన్నాయి. మన సినిమాల్లో ఎన్నో పాటలు సాహిత్యంతో పాటు దాని భావం కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి పాటలను ఏచి కూర్చి మీకు అందించే కార్యక్రమం రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. వినండి, విని ఆనందించండి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పిడి ప్రసాద్ దర్శకత్వంలో జగ్గయ్య, రావు గోపాలరావు, చంద్రమోహన్, ప్రభ ముఖ్య తారాగణంగా 1976 విడుదలైన చిత్రం పెద్దన్నయ్య. ఈ చిత్రం నుంచి చందమామ కన్నా చక్కని చిన్న పాట వింటారు. పి సుశీల గానానికి సత్యం స్వరాలు అందించగా దాశరథి గీతరచన చేశారు. మరి పాట విందామా?

పెద్దన్నయ్య చిత్ర నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు నవత ఆర్ట్స్ బ్యానర్ పై సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చంద్రమోహన్ రాధిక జంటగా 1983లో విడుదలైన చిత్రం రాజు రాణి జాకీ. ఈ చిత్రం నుంచి ఆకాశ వీధులలోన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేయగా రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. మరి పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: రాజు రాణి జాకీ చిత్రం నుంచి ఆకాశ వీధులలోన పాట విన్నారు కదా. ఇప్పుడు హాస్య నటుడు అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో హిందీలో విడుదలైన అనారి చిత్రం ఆధారంగా కృష్ణ జమున ప్రముఖ తారాగణంగా 1968 తెరకెక్కిన చిత్రం అమాయకుడు. ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన మనిషైతే మనసుంటే పాట వింటారు. సంగీతం బి శంకర్ అందించగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతరచన చేశారు. మరి మీ పాట మీకోసం.

శ్రీనివాసరావు దర్శకత్వంలో 1984లో విడుదలైన చిత్రం సంగీత సామ్రాట్. ఈ చిత్రం నుంచి ఇది కన్నులు పలికే రాగం పాటు వింటారు. వేటూరు రాసిన గీతానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. మరి పాటు వినండి.

0: రారాజు ఫ్రెష్ చాయిస్
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. సంగీత సామ్రాట్ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఇది కన్నులు పలికే రాగం పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు మంజుల జంటగా 1973 విడుదలైన చిత్రం వాడే వీడు. ఈ చిత్రం నుంచి అటు చల్లని వెలుగుల జాబిలి పాట వింటారు. ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ పాటకి దాశరథి సాహిత్యం అందించగా సంగీతం సత్యం అందించారు. మరి ఈ పాట మీకోసం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: వాడే వీడు చిత్రం నుంచి దాశరథి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు బిఎస్ రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, కృష్ణకుమారి ప్రముఖ తారాగణంగా 1967 విడుదలైన చిత్రం వసంత సేన. ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కిలకిల నగవుల నవమోహిని పాట వింటారు. దాశరథి గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు అందించారు.

FM 90.4. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు మహిళ. ఆమె చదువు ఎంకామ్, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, అలాగని ఖాళీగా ఉండడం ఆమెకి ఇష్టం లేదు. తనకు వచ్చిన విద్యను ఉపాధిగా మార్చుకుంది. అదేనండి సహజంగా దొరికే వస్తువులతో సబ్బుల తయారీ. ఇప్పుడు అవి విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లోనే కాదు, ఫ్లిప్కార్ట్, పేటిఎంలోనూ దొరుకుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన విజయారాణి విజయం ఇది. ఏమాత్రం తీరిక దొరికినా ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటా. మాది శ్రీకాకుళం జిల్లాలోని రాజాం దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు. చిన్నప్పటి నుంచి నాకు బాగా చదువుకోవాలని కోరిక. డిగ్రీ ముగించాక పీజీ చదివే అవకాశం లేకపోవడంతో దూర విద్య ద్వారానే ఎంకామ్ చదివా. ఆ తరువాత పెళ్ళవడంతో హైదరాబాద్కి వచ్చేసా. మా వారు ఐటీ ఉద్యోగి. ఉద్యోగం చేయవలసిన పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయా. పిల్లలు పుట్టడం, వాళ్ళ అవసరాలతోనే కొన్నాళ్ళు గడిపేశా. 2 ఏళ్ల కిందటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. కాస్త ఖాళీ దొరుకుతుందనుకున్నాక ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆలోచిస్తే సబ్బుల తయారీ గుర్తొచ్చింది. మా నాన్నకు కిరాణా షాపు ఉండేది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డిటర్జెంట్ సబ్బులు చేసేవారు. అమ్మకు వచ్చు, దాంతో ఇంటికి అవసరమయ్యే సబ్బుల్ని అమ్మే చేసేది. అలా చిన్నప్పుడు ఆమె నుంచి నేను నేర్చుకున్నా. అది గుర్తొచ్చాక ఈ తరానికి నచ్చేలా సబ్బుల్ని తయారు చేద్దామని అనుకున్నా. చర్మానికి ఎలాంటి హాని లేకుండా సహజ పదార్థాలతోనే సబ్బులు తయారు చేయాలనుకున్నా. మా వారు 50,000 రూపాయలు పెట్టుబడిగా ఇచ్చారు. మొదట కలబంద, కమలాఫలం తొక్కలు, గులాబీ గుణాలతో 3 రకాల సబ్బుల్ని తయారు చేశా. వాటన్నింటినీ ముందు నేనే వాడా, ఏ ఇబ్బంది కలగలేదు. దాంతో స్నేహితులకు కూడా వాడమని ఇచ్చా. మా పాప చదివే స్కూల్లో ఏటా ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. పిల్లల తల్లులంతా తాము తయారు చేసిన వస్తువుల్ని అక్కడ పెట్టవచ్చు. నేను సబ్బుల్ని కాస్త పెద్ద మొత్తంలోనే తయారు చేసి పట్టుకెళ్ళా. అనూహ్యంగా అన్ని అమ్ముడుపోయాయి. అక్కడ కొన్నవారే మళ్లీ సబ్బులు కావాలంటూ అడగడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా అన్ని అమ్మకాలు కళ్ళచూడడం నాకెంతో విశ్వాసాన్ని ఇచ్చాయి. కొందరేమో వారి చర్మతత్వాన్ని చెప్పి వాటికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేయమనేవారు. అదెలా చేయాలబ్బా అనుకున్నా. మొదట్లో ఆన్లైన్ ద్వారా కొన్ని పరిశోధించా. రకరకాల చర్మతత్వాలు, దానికి సరిపోయే సహజ రహస్యాలు, వాటి తయారీ గురించి తెలుసుకున్నా. నిపుణులతోనూ మాట్లాడా. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా జాగ్రత్త పడ్డా. తయారు చేసి అమ్మడం మొదలుపెట్టా. ఇందుకోసం ష్యూర్లీ న్యాచురల్స్ పేరుతో సొంత బ్రాండ్ను ఏర్పాటు చేసుకున్నా. నా బ్రాండ్ పేరుతోనే కాకుండా కొన్ని సంస్థలకి ఒట్టి సబ్బుల్ని అమ్మితే వాళ్ళు దానికి తమ పేరు పెట్టుకుని అమ్ముకునేవారు. ఇలాంటి వాటిల్లో ఎకో బిస్కెట్స్ సంస్థ ఒకటి. ఒక హైదరాబాద్లోనే కాదు, విజయవాడ, విశాఖ, శ్రీకాకుళం వంటి చోట్ల ఉండే షాపులకు హోల్సేల్గా అమ్ముతున్నా. ప్రతి దుకాణానికి నెలకు సుమారు 500 వరకు సబ్బులను ఇస్తున్నా. సబ్బులు మాత్రమే, మా సబ్బుల్లో ఉపయోగించే సహజ వస్తువులు ఎసెన్షియల్ నూనెల్ని దిద్లీ, ముంబై, కాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల నుంచి తెప్పించుకుంటూ ఉంటా. మా సబ్బుల ధర సుమారు 80 నుంచి 200 వరకు ఉంటుంది. మా ఉత్పత్తుల్లో రెడ్ శాండల్ డిలైట్, వైట్ హనీ చార్కోల్, రోజీ లావెండర్ ఆయిల్స్, స్వీట్ ఆలివ్ ఆయిల్ వంటి రకాలు ఉన్నాయి. మా ఉత్పత్తులు ఫ్లిప్కార్ట్, పేటిఎంలోనూ దొరుకుతున్నాయంటున్నారు విజయారాణి. విన్నర్ కదిలిసినా ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళ వెంబడి నీళ్లు కారకుండా ఉండాలంటే ఉల్లిపాయ పై కింది భాగాలను కోయాలి. తర్వాత పొట్టు తీసిన ఉల్లిపాయల్ని చల్లటి నీళ్లలో కడగాలి. పన్నీర్ ముక్కలు మెత్తగా కావాలంటే వాటిని ఉప్పు వేసిన గోరువెచ్చటి నీళ్లలో ముంచి గ్రేవీ లేదా కూరల్లో వాడాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో 1 టేబుల్ స్పూన్ వేడి నూనె కలిపి ఫ్రిడ్జ్ లో ఉంచాలి. పకోడీ పిండిలో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె కలిపితే మెత్తగా వస్తాయి. అదే కరకరలాడాలంటే పకోడీ పిండిలో మొక్కజొన్న పిండి కలపాలి. పప్పులు, కాయధాన్యాలు, బంగాళదుంపలు వంటివి తిని అరగడం లేదని ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటిని వండేటప్పుడు కొంచెం ఇంగువ వేయండి, ఆ సమస్య మీ దరిచేరదు. వినర్ కదిలిసినాస్, ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్, మష్రూమ్స్, వెన్న, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆలివ్ నూనె, మిరియాల పొడి, ఉప్పు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిన మష్రూమ్ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ నుంచి దింపాలి. 2 బ్రెడ్ ముక్కలు తీసుకుని వాటికి ఒకవైపు వెన్న రాసి 2 టేబుల్ స్పూన్ల మష్రూమ్ స్టఫ్ ను దానిపై ఉంచాలి. 2వ బ్రెడ్ ముక్కతో మష్రూమ్ స్టఫ్ ను పెట్టిన బ్రెడ్ ను మూసేయాలి. ఇంకా అంతేనండి, యమ్మీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. విన్నారు కదా లిజనర్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే మహిళా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజ ఆధునిక షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అపూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజ ఆధునిక షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకు

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఒక కొత్త విషయంతో మేము ముందుకు వచ్చేసాను. నల్ల నువ్వులు ఎంతో మేలు. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివన్నది తెలిసిందే. అందులోనూ నల్ల నువ్వులు మరీ మంచివి అంటున్నారు నిపుణులు. వృద్ధాప్యంలో వచ్చే అనేక సమస్యల్ని నల్ల నువ్వుల్లోని పోషకాలు అడ్డుకుంటాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనలోని తేలింది. చాలామందికి బి విటమిన్, ఐరన్ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, జ్ఞాపకశక్తి క్షీణించడం జరుగుతుంటుంది. ఆ రెండు నల్ల నువ్వుల్లో పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని విటమిన్ ఈ చర్మం ఆరోగ్యానికి దోహదపడుతుంది. హుస్టన్ క్యాన్సర్ సెంటర్ పరిశోధనల ప్రకారం నల్ల నువ్వులు క్యాన్సర్ ప్రమాదాన్ని తొలగిస్తాయట. వీటిల్లోని పీచ్, ఫైటోస్టెరాల్ వంటివి పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. నువ్వుల్లోని సిసిమిన్, కాలియం దెబ్బతినకుండాను కాపాడుతుంది. నల్ల నువ్వుల్లో అధికంగా ఉంటే పీచు అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారతీయ వైద్యులు. వీటిల్లోని నూనె పేగు పొడిబారిపోకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా రాత్రిపూట నానబెట్టి తీసుకుంటే పేగులోని నూలు పురుగుల్ని బయటకు పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి. వీటిల్లోని అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. నల్ల నువ్వులు నూనెను వాడటం వల్ల అందులోని పాలీ అన్సాచురేటెడ్ ఆమ్లాలు, సిసిమిన్, సిసిమోలియాలు కొలెస్ట్రాల్ను, బీపీని నియంత్రణలో ఉంచుతాయి. 35 ఏళ్ళు పైబడ్డాక ఎముక బరువు క్రమంగా తగ్గుతుంటుంది. మెనోఫాస్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్ల నువ్వుల్ని ఆహారంలో భాగంగా తింటే ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచివి అంటారు పోషక నిపుణులు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. చక్కెర వ్యాధిని ముందే గుర్తిస్తే 40 దగ్గర పడుతున్నాయంటే చాలు. చాలా మంది చక్కెర పదార్థాల జోలికి వెళ్ళడానికి భయపడుతుంటారు. ఎందుకంటే ఈ వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మంది మధుమేహ వ్యాధి బాధితులున్నారు. అందుకే ఆ వ్యాధి వచ్చే సూచనలు ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటెక్ చెందిన పరిశోధకులు. అంతేకాదు అందుకోసం ఓ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఓ రక్తపు చుక్కను దాని మీద వేస్తే చాలు, ఆ వ్యాధి వచ్చే సూచనలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని, దాని ప్రకారం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో మధుమేహ చికిత్సకు అయ్యే ఖర్చు భారీ స్థాయిలో తగ్గుతుందని అంచనా. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. ఆల్జీమర్స్ కు మందు. ఒకప్పుడు ఆల్జీమర్స్ అనేది పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది, కానీ ఇటీవల మన దేశంలోనూ దీని బాధితుల సంఖ్య పెరుగుతుంది. మెదడు పనితీరుకు, గ్రహశక్తికి, తెలివితేటలకి తోడ్పడే ఎసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ లోపించడమే దీనికి ప్రధాన కారణం. అందుకే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ విడుదలకు దోహదపడే SAK3 అనే ఔషధాన్ని రూపొందించారు జపాన్ లోని టోహోకో విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇది జ్ఞాపక శక్తికి సంబంధించిన పదార్థాన్ని క్రియాశీలకంగా చేయడంతో పాటు వ్యాధికి కారణమైన ప్రోటీన్ విడుదలను తగ్గిస్తుందని తేలింది. ప్రయోగాలను పూర్తి చేసుకుని త్వరలోనే ఇది వాడుకలోకి వస్తే ఎందరో ఆల్జీమర్స్ రోగులకు ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. మెదడు ఆకారంతోనే వ్యక్తిత్వం. మరి ఇదేంటో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం.
2: 1, 2, 3.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.

రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda treatment cheyabadunu. Head office address, ground floor, SR Raju Building, Town Railway Station Road, Gnananda, Kanti Aspatri Yedruga, Bhimavaram 2. Contact 9494565858.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

0: ఎండబెట్టడం. గరిష్ట కాలంలో అతిగా అనాస పళ్ళు పండుతాయి, కానీ అన్ని పళ్లను అమ్మటం కష్టము. ఒక వారం కంటే పళ్లను తాజాగా ఉంచలేము కాబట్టి అనాస పళ్ళు వ్యర్థమైపోతాయి. పంటకాలం కానప్పుడు జనం అనాస పళ్లను కొనాలనుకుంటారు, కానీ అప్పుడవి అమ్మకానికి దొరకవు.
1: గరిష్ట పంటకాలంలో అనాస పళ్ళు

0: అనాస పళ్ళు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అనాస పళ్లను ఎండబెట్టి మనం వ్యర్థాన్ని తగ్గించి ఏడాది పొడవునా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఓ సోలార్ డ్రయ్యర్లో అనాస పళ్లను ఎలా ఎండబెట్టాలో చూపిస్తాము, ఎందుకంటే అవి పరిశుభ్రంగా మరియు చవకగా చేయవచ్చు. సోలార్ డ్రయ్యర్ గాలిని వేడి చేసి తేమను అనాస పళ్ల నుండి పీల్చేస్తుంది. గాలి వేడైన కొద్దీ ఎక్కువ తేమను పీలుస్తుంది. చాలా రకాల సోలార్ డ్రయ్యర్లున్నాయి, కానీ చాలా ప్రాచుర్యంలో ఉన్నది చెక్క మరియు పాలిథిన్ నుండి చేసిన సోలార్ డ్రయ్యర్. ఆ డబ్బా తరహా సోలార్ డ్రయ్యర్కు కిటికీలుండి అవి గాలి ప్రవహించడానికి సహాయపడతాయి. వేడిగాలి ఆహారంపైన ప్రవహిస్తే చల్లని గాలి కింది కిటికీ నుండి లోపలికి పీల్చబడుతుంది మరియు గాలి వేడెక్కి తేమతో కూడిన గాలిపైన కిటికీ ద్వారా బయటకు వెళుతుంది. అనాస పళ్ళు, ముప్పాతిక పండు నారింజ పసుపుకు తిరిగినప్పుడు వాటిని కోయండి. సోలార్లో ఎండబెట్టాక ఈ అనాస పండు ముదురు పసుపు రంగుకు తిరిగి రుచిగా ఉంటుంది. పండని పళ్ళు ఎండినప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అతిగా పండిన పళ్ళు జిగటగా గోధుమ రంగుకు తిరుగుతాయి. అనాస పళ్లను డబ్బాలో పెడితే అవి శుభ్రంగా ఉండి దెబ్బ పడకుండా ఉంటాయి. ఎండలో ఉంచితే పళ్ళు త్వరగా పాడవుతాయి, కాబట్టి వాటిని నీడలో ఉంచండి. అనాస పళ్లను వాటి నాణ్యతను బట్టి వేరు చెయ్యాలి. తాజా అనాస పళ్లను తూకం వేసి వీటితో ఎంత ఎండిన ఉత్పత్తినిస్తుందని తెలుసుకోండి. వాటిని ఒక గుంజుతో బాగా తోమి శుభ్రమైన నీటితో కడిగి నీరు కారిపోయేలా చెయ్యండి. పళ్లతో పనిచేసేవారు ఆరోగ్యవంతులై శుభ్రమైన చేతులతో మరియు పొట్టి గోళ్లతో ఉండాలి. అనాస పళ్లను తోలు చెక్కి వాటి అన్ని కళ్లను తీసేయాలి. మీకు కావలసిన ఆకారాల్లో అనాస పళ్లను కోయవచ్చు. అనాస పళ్ల ముక్కలు 1/2 సెంటీమీటర్ మందంతో ఉండాలి. ముక్కలు ఎక్కువ మందముంటే అవి ఎండడానికి చాలా సమయం పట్టి గోధుమ రంగుకు తిరుగుతాయి. అతి తక్కువ మందమున్న ముక్కలు మరీ చెక్కలుగా లేక వంగిపోతాయి. అనాస పళ్లను బిళ్లలుగా కత్తిరించాక వాటిని పళ్లాలపైన ఒకదానిమీదొకటి ఉండకుండా ఆరబెట్టాలి. అప్పుడే అవి సమానంగా ఎండుతాయి. డ్రయ్యర్లో ఈ పళ్లాలను ఉంచాలి. బిగుతుగా మూయాలి. దీనివల్ల వేడి లోపల ఉండి దుమ్ము క్రిములు బయట ఉండేలా చేస్తా. డ్రయ్యర్ డబ్బాలో అనాస పళ్ళు ఎండడానికి 2 రోజులు పడుతుంది. అనాస పళ్ళు ఎండాక వాటిని డ్రయ్యర్లోంచి తీయండి. అవి ఇంకా వెచ్చగా ఉంటే వాటిని పూర్తిగా ఆరనిచ్చి తరువాత గాలి దూరని డబ్బాలో సర్దండి.
1: నేను డ్రయ్యర్లోంచి అనాసలను తీసి అవి తేమను పీల్చుకోకుండా వాటిని బిగుతుగా ఉన్న డబ్బాలో ఉంచుతాను.
0: మీకు కావలసినంత అనాస పళ్ళు ఎండాక ఇక చివరి ప్యాకింగ్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పళ్లను వేరు చేసి తూచి ప్యాక్ చేయండి.
1: మాకు వేర్వేరు కొనుగోలుదారులున్నారు. కొందరికి అనాస పళ్ళు పెద్ద పరిమాణంలో కావాలి, మరికొందరికి తినటానికి చిన్న ప్యాకెట్లలో కావాలి.
0: మనమింకోసారి వరుసగా చూద్దాము. పండులో ముప్పాతిక భాగం నారింజ పసుపు రంగుకు తిరిగినప్పుడు పళ్లను కోయాలి. అనాస పళ్లను డబ్బాలలో పెట్టి నీడలో ఉంచాలి. చెడిపోయిన అనాస పళ్లను వేరు చెయ్యాలి. శుభ్రమైన నీటితో కడిగి వాటిని ఆరని. పళ్లతో పనిచేసేవారందరూ ఆరోగ్యంగా ఉండి చేతులు శుభ్రంగాను చేతి గోళ్లను చిన్నవిగాను ఉంచుకోవాలి. అనాస పళ్ల తోలు తీసి వాటి కళ్లను తీసేయండి. 1/2 సెంటీమీటర్ మందానికి వాటిని కోసి వాటిని పళ్లాల మీద ఒకదానిమీదొకటి పడకుండా జోడించండి. సోలార్ డ్రయ్యర్లలో అనాస పళ్లను 2 రోజులు ఎండబెట్టండి. అవి ఎండాక వాటిని గాలి దూరకుండా ఉండే డబ్బాలలో ప్యాక్ చేయండి. మార్కెట్ అవసరాన్ని బట్టి వేరు చేసి తూకం వేసి వీటిని ప్యాక్ చేయండి. సోలార్ డ్రయ్యర్లలో ఎండబెట్టడం వలన వ్యర్థాలు తగ్గి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిస్తుంది.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్నెన్నో వైజ్ఞానికమైన విషయాలు మీకు అందించేటువంటి ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది మన రెడ్డి విష్ణు 90.4.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొక్కలు నీడను కాదని సూర్యరశ్మి కోసం రోకలాడుతూ ఉంటాయి. సూక్ష్మజీవులు సహితం ఆహారానికి ఆకర్షితమవుతూ ఉంటాయి. ఇక హానికరమైన వాటికి దూరంగా పోతాయి. పరిసరాల్లోని ప్రేరణలకు స్పందించడం జీవుల యొక్క సహజ లక్షణం. అయితే ఈ స్పందన గుడ్డిగా కాక తాను ఎంచుకున్న వాటిగా ఉంటుంది. ఇక సూక్ష్మ జీవుల్లో బాహ్య ప్రేరణకు చలించే ప్రత్యేక కణాలు గాని అవయవాలు గాని లేవు. తర్వాత కొన్ని బహుకణ జీవుల్లో ప్రేరణను స్వీకరించేందుకు నాడీ కణాలు అంటే నెర్వ్ సెల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇక ఉన్నత జాతి జంతువుల్లో ఈ నరాల నిర్మాణం సంక్లిష్టమైన నాడీ మండలంగా అభివృద్ధి చెందింది. ఇక చేపల్లో మొదటిసారిగా మెదడు అనేది ఏర్పడింది. ఇక ప్రైమేట్స్ జంతువుల్లో అది పై స్థాయికి చేరుకుంది. ఆ విధంగా పరిసరాలతో సంబంధం పెట్టుకునేందుకు ప్రత్యేక అంగం అనేది తయారైంది. ఇక నరాల నిర్మాణం అభివృద్ధి చెందడంలో జంతువులపై బాహ్య ప్రేరణల ప్రభావం విస్తృతంగా పనిచేసాగింది. ఇక ప్రేరణలకు చలించే శక్తి మరింత ఉన్నత రూపం దాల్చి అనుభూతిగా మారింది. రంగు, శబ్దం, వాసనలు పసిగట్టగల సామర్థ్యాన్ని సంపాదించుకున్నాయి. ఇక మంచి చూపు అనేది లభించింది. రుచి, చలి, వేడి తదితర అనుభూతులనేవి పెంపొందాయి. ఇప్పుడు పరిసరాలకు అనుగుణంగా మెరిగే శక్తి ఉన్నత జాతి జంతువుల్లో కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక నరవానరులు నిటారుగా నిలబడి నడవడంతో పుర్రే దానిలోని మెదడు పెరుగుదలకు అవకాశం ఇచ్చింది. మాంసాహారం భుజించడంతో మెదడుకు కావలసిన పోషక పదార్థాలనేవి లభించాయి. ఇక శ్రమ, మాట, మెదడు అభివృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. దీంతోపాటు జ్ఞానేంద్రియాలు కూడా అభివృద్ధి చెందాయి. మాటకు, చూపుకు, రుచికి, వాసనకు ఇంకా అనేక పనులకు మెదడులో వివిధ కేంద్రాలనేవి ఏర్పడ్డాయి. చేతుల కదలికలను సమన్వయం చేసి క్లిష్టమైన పనులు చేయడానికి మెదడు అనేది తోడ్పడుతోంది. ఇక నిర్జీవ పదార్థం కంటే సజీవ పదార్థం ఉన్నతమైంది. ఈ సజీవ పదార్థంలో ఆలోచించే పదార్థం ఉన్నతమైంది. ఇక శరీరం యొక్క బరువుతో పోల్చి చూస్తే మానవుడి మెదడు పెద్దది, పరిపూర్ణమైంది. ఇక ఈ విశ్వంలో అత్యున్నతము, అతి సంక్లిష్ట పదార్థ రూపం కూడా మెదడు అని చెప్పుకోవాలి. శ్రమించే చేతులు, మాట్లాడే గొంతుక, ఆలోచించే మెదడు ఇవి తొలి మానవులు మృగప్రాయ దశ నుండి విముక్తి పొంది ఆధునిక మానవుడిగా పరిణామం చెందడానికి ప్రాతిపదికగా ఉన్నాయి. ఇక మానవ జాతి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాన్.

0: 3D glossy finish, matte finish, matte wood finish, vitrified tiles, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సంతం.
3: మా లిజనర్స్ విన్నారు విజ్ఞాన దర్శిని కార్యక్రమాన్ని. మరి ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఏమిటి? ఒక శాస్త్రజ్ఞుడు కోతిపై చేసిన చిన్న ప్రయోగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక తొట్టి నిండా నీరు పోసి దానికి దగ్గరలోనే నిప్పును వెలిగించాడు. ప్రతిరోజు ఆ కోతికి తొట్టిలోని నీటిని ఒక పాత్రలో తీసుకుని నిప్పును ఆర్పేటట్టు శిక్షణిచ్చాడు. అయితే కొంతకాలం తర్వాత అదే కోతిని నది ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ నిప్పును వెలిగించి నది నీటితో ఆర్పమన్నాడు. అది తోక ఆడించిందే కాని చెప్పిన పని చేయలేకపోయిందట. తొట్టెలోని నీరు నది నీరు ఒక్కటేనని, ఇక నీటికి నిప్పును ఆర్పే గుణముందున్న కనీస సత్యాన్ని జంతువు గ్రహించలేకపోయింది. కాని మానవుడు నీటి భౌతిక ధర్మాలనే కాక దాని రసాయనిక ధర్మాలను కూడా పరిశోధించి హైడ్రోజన్ ఆక్సిజన్ల సమ్మేళనమని రుజువు చేశాడు. అంతేకాదు తన ఉపయోగం కోసం ప్రాజెక్టులను నిర్మించి నీటిని నిల్వ చేశాడు, విద్యుత్తును వెలికితీశాడు. ఇక పరిసర ప్రపంచాన్ని పరిశీలించడంలో జంతువుకి మానవుడికి మధ్య ఈ మౌలికమైన తేడా అనేది ఎందుకు వచ్చింది అంటే, జంతువులకు గల కొన్ని అనుభూతులు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కుక్కలలో వాసన గ్రహించే శక్తి ఉంటుంది. ఇక గద్ద కళ్ళు ఎక్కువ దూరాన్ని చూడగలవు. భూకంపాల ప్రకంపనలు పాములు ముందుగానే పసిగట్టగలవు. అయినప్పటికీ జంతువుల అనుభూతులకు మానవుడి అనుభూతులకు ఎంతో తేడా ఉంది. ఇక జంతువులు ఏ పని చేసినా ప్రకృతి సహజమైన ప్రేరణ అందుకు కారణమవుతూ ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే వినియోగించుకోవాలి గాని తమకు కావలసిన రీతిలో మలుచుకోగల చైతన్యం వాటికి లేదు. కానీ మానవుడి విషయం వేరు. అతనికి పంచేంద్రియాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన మెదడు ఉంది, అందులో చైతన్యం ఉంది. ఇక ప్రకృతిలో నిరంతరం జరుగుతున్న మార్పులను, ఆ మార్పులకు కారణాలను అర్థం చేసుకునగలడు, ఆ సూత్రాలను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకునగలడు, ఆ విధంగా ప్రకృతిపై ఆధిపత్యాన్ని సంపాదించగలడు. ఇక జ్ఞానం అంటే కూడా అదే. ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? పూర్వం ఋషులు జ్ఞానార్జునకై జనాన్ని వదిలి అడవులకు పోయి కళ్ళు మూసుకుని తపస్సు చేసేవట. అప్పుడు వారికి దైవకృప వల్ల జ్ఞానోదయం కలిగేదట. వారి అజ్ఞానానికి ఒక నమస్కారం చేద్దాం. అయితే మన పూర్వీకులైన తొలి మానవులు కూడా అదే పని చేసినట్లయితే మానవ జాతి చరిత్రకు ఆనాడే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చేది. అలా వారు చేయనందుకు వారికి మనం ఎంతైనా కృతజ్ఞులం కదా. ఇక మానవులు తమ జీవితాల అవసరాల కోసం శ్రమ చేసే కాలంలోనే జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటారు. కనుక జ్ఞానానికి సామాజిక స్వభావం అనేది ఉంది. దిగితే గాని లోతు తెలియదంటారు. ఇక ఏ వస్తువు గురించైనా పరిపూర్ణ జ్ఞానం సంపాదించాలంటే ఆ వస్తువుతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇక ఏ కార్యాన్నైనా సాధించాలంటే కార్యాచరణలోనికి అడుగు పెట్టాలి. ఆచరణ లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానానికి అంతం లేదు, అది నిరంతర శ్రమ. అవునా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ.

0: టి హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం తొలి మానవుల్లో జ్ఞాన కుసుమం ఎలా మొగ్గు తొడిగిందో ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? తమ చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్లో తొలి మానవులు ఎన్నో తరాలుగా ఎన్నో ఏళ్లుగా పరిశీలిస్తూ వచ్చారు. జీవిత మనుగడకే జరిపే పోరాటంలో ఈ పరిశీలన మరింత నిశితంగా లోతుగా జరిగింది. ఇక విలువైన అనుభవాల్ని ఇచ్చింది. మెదడు గల మానవుడు ఇంకెంత మాత్రమూ ప్రేక్షకుల్లా ప్రకృతిని చూడలేడు. అతని మస్తిష్కంలో ఆలోచనలనేవి రేకెత్తించాయి. అతని దృష్టిలో తార్కిక జ్ఞానం తొంగిచూసింది. చైతన్య స్రవంతి పొంగి పొరలింది. ఇక తను చేసే పనిని ఆ పని వల్ల కలిగే ఫలితాల్లో మానవుడు గ్రహించగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఆకస్మికంగా క్రూర జంతువులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చేతికందిన రాయి రప్పం విసిరేవారు. బలమైన కర్రలతో ఆత్మరక్షణ చేసుకునేవారు. ఇది అన్ని జంతువుల వల్లే మానవుడికి గల ప్రకృతి ప్రేరణ. మొదట్లో విసిరే రాళ్లు కర్రల మధ్య ఎలాంటి తేడాను గుర్తించలేకపోయారు. కానీ క్రమంగా మామూలు రాళ్లు కర్రల కంటే అంచులు, పదును గల రాళ్ల చివరలు మొనదేలిన కర్రలతో జంతువులను సులభంగా చంపవచ్చని గ్రహించారు. ఇది వారిలో కలిగిన పరిశీలన దృష్టికి తార్కాణమని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుండి ప్రకృతి సహజంగానే దొరికే పదునైన రాళ్లను, మొనదేలిన కర్రలను ఆయుధాలుగా సంపాదించుకునేవారు. ఇక ఏదైనా వస్తువును నరకాలంటే అంతకంటే గట్టిదైన పదునైన అంచులు గల పనిముట్లు అనేవి కావాలి. మాంసము, ఎలుకలు, చెట్టు వేళ్లు తినే మానవులకు వాటిని ముక్కలుగా నరకడానికి పదునైన పనిముట్లనేవి అవసరమైంది. అవసరంలోంచే కలుగుతుంది ఆలోచన, మరి కాదంటారా? ఇందుకోసం ఒక రాయిని తీసుకుని మరొక రాయితో చెక్కుతూ ఒక అంచు పదును పెట్టారు. ఈ పదును పెట్టబడిన రాళ్లను చేతి గొడ్డళ్ళు అని అంటారు. అలాగే కర్రలను ఒక చివర మొనదేలినట్టు చెక్కడం నేర్చుకున్నారు. వీటితోనే నేలలోని వేళ్లను, దుంపలను త్రవ్వి తీయడం, బొరియలు త్రవ్వి పీతలు నత్తల్లాంటి చిన్న చిన్న జంతువులను పట్టుకునడం చేశారు. ఇక మానవుడి శ్రమ ప్రేరణ నుండి చైతన్యానికి దారితీసింది. ఇప్పుడు చెప్పండి, మానవుడికి జ్ఞానం ఎలా వచ్చింది? ఆకాశం నుండి ఊడిపడలేదు, అవునా? ఏ లోకాతీత శక్తి అనుగ్రహించలేదు. ఇంకా జీవితాల అవసరాల కోసం ప్రకృతితో పోరాటంలో సమిష్టిగా చేసిన కృషి, శ్రమ అనుభవాల నుండి జ్ఞానాన్ని సంపాదించాడన్నమాట. ఇక రాతి గొడ్డళ్ళు కాక ఈ కాలంలోనే మానవుడు తయారు చేసిన మరి రెండు ఇతర పనిముట్లు కోరములు, బాకులు. ఇక కోరం తయారు చేయడానికి ఒక రాయిని మరొక రాయితో ఒక చివర మొనగాను మరో చివర గుండ్రంగా పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు చెక్కుతారు. మరి ఇలా చెక్కేటప్పుడు ఊడే పెచుళ్లు అరగతీసి బాకులుగా తయారు చేశారు. ఇవి ఎముకల్లోని గుజ్జును గీరటానికి, చిల్లులు పొడవటానికి, చర్మం కోయడానికి ఉపయోగించారు. ఇక చెకుముకి రాళ్లు దొరికే ప్రదేశాల్లో ఈ పనిముట్లనేవి ఎక్కువగా దొరికాయి. ఈ పనిముట్లు చాలా సామాన్యమైనవి. అసలు అవి పనిముట్లని గుర్తించడం కూడా చాలా కష్టం. అన్ని రకాల పనులకు వాటిని వాడుతూ ఉండేవారు. వేటకు కూడా అవే పనిముట్లను ఆయుధాలుగా వాడిన కాలం అది. కోతులు, చింపాంజీలు మనలానే కర్రలను, రాళ్లను ఉపయోగించగలం. కాని వాటిని కావలసిన రీతిలో పనిముట్టుగా తయారు చేసుకోలేం. అది ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. అది మానవులకు మాత్రమే గల గొప్ప లక్షణం. అందుకే మనిషిని పనిముట్లు తయారు చేయగల జంతువు అని అన్నారు. ఇక పనిముట్లు కనిపెట్టిన తర్వాతే వాస్తవానికి మానవుడి నిజమైన శ్రమ అనేది ప్రారంభమైంది. అవి అతని చైతన్యయుతమైన శ్రమ ప్రతిబింబాలు. ఇక మానవుల్లో జంతువులను వేరు చేసిన కట్టకడపటి తేడా కూడా ఇదే. మరి దీనితో జంతువుల నుండి విడివడటంలో మానవుడి సుదీర్ఘ పోరాటం విజయవంతంగా ముగిసింది. లిజనర్స్, ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అసలు మానవులకు జ్ఞాన సంపాదన ఏ విధంగా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: Listeners, welcome to Adi Sangati. మీరు వింటున్నారు రేడియో షో 90.4 విత్ మీ ఆర్జే జాహ్నవి. లిసనర్స్, రత్నాలు మనులు అని మనం వింటూనే ఉంటాం. కొన్ని మనులైతే మనకు కనీసం వాటి పేరు కూడా తెలియదు. మరి అలాంటి ఒక మని గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రాచీన నాగరికతల కాలం నుంచి వాడుకలో ఉన్న విలువైన మనుల్లో పెరిడాట్ ఒకటి. దీనిని పెరిడో అని కూడా పలుకుతారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు, సింధు లోయ తదితర నాగరికతలకు చెందినవారు పెరిడాట్ రత్నాన్ని ఉపయోగించేవారు. హరిత కాంతులతో దగదగలాడే రత్నాల్లో ఇదొకటి. సంస్కృతంలో దీనిని ఘృతమణి అని, హిందీలో జబర్జత్ అని అంటారు. నేతి బీరకాయలో నెయ్యి ఏమాత్రమో తెలుసు కదా, ఘృతమణిలో ఘృతం కూడా అలాంటిదే. కనీసం రంగును చూసినా ఘృతానికి దీనికి ఎలాంటి సంబంధమూ ఉండదు. పెరిడాట్ రత్నాలు ఆలివ్ గ్రీన్లోని వివిధ ఛాయల్లోనూ, పసుపు ఆకుపచ్చ, గోధుమ రంగు ఆకుపచ్చ కలగలిసి రంగుల్లో ఉంటాయి. పెరిడాట్ రత్నానికి ఆ పేరు లాటిన్ పదం పెడిరాట్ నుంచి వచ్చింది. అరబిక్లో దీనిని ఫెరిడాట్ అని అంటారు. ఆలివ్ గ్రీన్ రంగులో దొరికే ఏకైక రత్నం పెరిడాట్ మాత్రమే. మెగ్నీషియం సిలికాన్లతో ఏర్పడే ఆలివిన్ ఖనిజంలో మెగ్నీషియం శాతం తక్కువగా ఉన్న భాగాల నుంచి పెరిడాట్ రత్నాలు లభిస్తాయి. ఇవి మిగిలిన ఖనిజ రత్నాల మాదిరిగా భూమికి మరీ అట్టడుగున కాకుండా భూమికి పై పొరకు కాస్త దిగువనే దొరుకుతాయి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. బలి చక్రవర్తి నడుము నుంచి కృతమణి ఏర్పడినట్లు పురాణాల్లో చెప్తున్నాయి. పాశ్చాత్య జ్యోతిష్యం ప్రకారం ఆగస్టులో పుట్టిన వారికి పేడాట్ జన్మరత్నం. అంతేకాదు 16వ పెళ్లి రోజున జీవిత భాగస్వామికి కానుకగా ఇవ్వదగ్గ రత్నం పెరిడాట్. ఇది కూడా మన గ్రంథాల్లో ఉంది. పాశ్చాత్య జ్యోతిష్యాలలో కొందరు పెరిడాట్ ని సూర్యునికి చెందిన రత్నంగా పరిగణిస్తే ఇంకొందరు బుధునికి చెందిన రత్నంగా పరిగణిస్తారు. వీటికి సంబంధించిన పలు చారిత్రక విశేషాలు విశ్వాసాలు ఉన్నాయి. ఈజిప్షియన్ పాలకురాలు క్లియోపాత్రకు పచ్చల అభిమాన రత్నాలు అనే ప్రచారం విస్మృతంగా ఉంది. ఆమె ధరించిన ఆభరణాల్లో పచ్చల కంటే పెరిడాట్ రత్నాలే ఎక్కువగా ఉన్నట్లు ఆధునిక రత్న శాస్త్రవేత్త నిపుణులు తేల్చారు. పచ్చల మీద నీడపడినప్పుడు ఎలా కనిపిస్తాయో పెరిడాట్ కూడా అలాగే కనిపిస్తుంది. కాబట్టి వీటిని ఈవినింగ్ ఎమరాల్డ్ అని కూడా అంటారు. పెరిడాట్ రత్నాలను హారాల్లో ధరించినట్లయితే ప్రతికూల భావోద్వేగాలు అదుపులో ఉంటాయని ప్రాచీన ఈజిప్షియన్లు నమ్మేవారు. ఇవి మానసిక బలాన్ని పెంచి ఆందోళన సద్దుమణిగేలా చేస్తాయని వారి నమ్మకం. పెరిడాట్ ఉంగరంలో ధరించినట్లయితే జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని, అధికార వ్యాపార వ్యవహారాల్లో జయం కలుగుతుందని, రోగ నిరోధక శక్తి కంటి చూపు మెరుగుపడతాయని, దృష్టి దోషాలు తొలగిపోతాయని కొన్ని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. వీటిని ధరించిన వారిపై క్షుద్ర శక్తులు ప్రభావం చూపలేవని కూడా కొందరు నమ్ముతారు. ఓకే లిసనర్స్, ఈరోజు అది సంగతి కార్యక్రమంలో ఘృతమణి గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హెలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మాస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే కీర్తిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల

0: ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
4: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
4: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
4: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
4: ఫోన్ 0818-16-23-77-96-23-7295.
5: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి ఈ రోజైతే మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
6: హలో అండి.
5: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
6: భీమవరం నుంచి రిహానాను మాట్లాడుతున్నానండి.
5: ఓకే అండి. రిహానా గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నానండి. కీర్తి గారు మీరు బాగున్నారా?
5: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఫస్ట్ కాలర్ మీరే కదా, టాపిక్ మీరేమన్నా ఇస్తారా, నేనే ఇవ్వనా?
6: మీరే ఇవ్వండి.
5: ఈరోజు అయితే వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే అండి.
6: ఓ అవునా అండి?
5: అవునండి. మరి మీరు ఫొటోస్ బాగా దిగుతూ ఉంటారా?
6: అవునండి, ఖాళీగా ఉన్నప్పుడల్లా రెడీ అయ్యి ఫొటోస్ దిగుతూ ఉంటాను.
5: అమ్మాయిలకు ఫొటోస్ దిగడం బాగా ఇష్టం కదండి.
6: అవునండి. మీరు దిగుతారా అండి?
5: నేను అంతే అండి, ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంకా ఫొటోస్ దిగడమే. మరి
6: బాగుంటది కదండి అలా.
5: అవునండి. మరి మీ ఫేవరెట్ ఫోటోగ్రాఫర్ ఎవరు?
6: అలా ఏం లేదండి.
5: మీరే మీ ఫేవరెటా?
6: అవునండి.
5: ఇంకేంటండి మరి?
6: ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి.
5: ఓకే అండి.
6: తన పేరు కల్పన.
5: ఓకే అండి.
6: తనకు విష్ చేద్దాం అనుకుంటున్నానండి రేడియో విష్ణు తరపు నుంచి.
5: తప్పకుండా అండి. మరి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
6: అవునండి, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి నువ్వు ఉంటే చాలే సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానండి.
5: ఓకే అండి, తప్పకుండా. మీ ఫ్రెండ్ కల్పన గారికి అయితే రేడియో విష్ణు 90.4 తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు కోరుకున్నట్టుగా తనకి ఒక సాంగ్ని డెడికేట్ చేస్తూ, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, విన్నారు కదండి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం, కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు, నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు, స్టాఫ్ అందరికి, విజయ మేడం గారికి అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: మీకు కూడా అండి.
1: అంతర్జాతీయ ఫోటో దినోత్సవం మేడం.
0: అవునండి.
1: ఎందుకంటే ఫోటోలే కదా మేడం, పెద్ద అయినాక అన్ని గుర్తుకొచ్చేది, ఎవరితో కలిసినవి, అందరితో కలిసినవి, ఎవరైనా బంధువులు గానీ ఫ్రెండ్స్ గానీ, ఇదే కదా మెయిన్ మేడం.
0: అవునండి. ఆ ఫోటో
1: తీపి జ్ఞాపకాలు అంటే అందరికి ఇష్టమే మేడం. ఎందుకంటే తీపి జ్ఞాపకాలు కదా మేడం.
0: అవునండి.
1: ఎవరిని కలిసినా కూడా ఇప్పుడంతా సెల్లులు వచ్చినాయి, సెల్లుతో తీసుకుంటున్నారు.
0: అవునండి.
1: అప్పుడు అంటూ ఇంకా ఫోటోలే కదా మేడం, అందరు కలిసి దిగాల, ఎవరైనా పండగలు గానీ ఎక్కడైనా కలిసినారంటే ఫోటో గుర్తుగా ఉంటదని, ఎక్కడైనా వెళ్ళినప్పుడు గానీ దేవుళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గానీ అట్లా తీసుకుంటుండ్రీ మేడం. ఎప్పటికంటే తీపి జ్ఞాపకాలు అంటే ఇంక అవే కదా మేడం.
0: ఫోటో చూడగానే మనకి ఆ రోజు జరిగిందంతా అక్కడ ఆ ఫోటోలోనే కనపడద్ది ఇంకా జ్ఞాపకాలు.
1: ఫ్రెండ్స్ గానీ

0: గానే
1: అవునండి అవును.
0: మేడం బుజ్జిగాడు మేడం సినిమా పేరు.
1: ఆ మూవీ నుండి ఏ సాంగ్ అండి?
0: ఆరేసు కోవై అనే డబ్బింగ్ సాంగ్ ఉంటుంది మేడం రామారావు గారిది.
1: ఓకే అండి తప్పకుండా.
0: మీకోసం మా కోసం ఇటు అందరి కోసం మేడం మీకు ధన్యవాదాలు మేడం ప్రత్యేకంగా.
1: ఓకే అండి మీకు కూడా.
0: పాట కూడా మీకోసం కూడా మేడం.
1: ఓకే అండి తప్పకుండా.
0: ఓకే మేడం.
1: మీరు కోరుకున్న వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే అమ్మా. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మహబూబ్నగర్ పుల్పాటి వెంకటేష్ మేడం.
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారండి?
1: మేము చాలా ఆనందంగా ఉన్నాం మేడం.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: మేడం
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: అది ఆటోగ్రాఫ్ ఉన్నాను కదా మేడం,
0: ఫోటో దినోత్సవం. అవునండి అవును.
1: అందుకే అందరికి మన శ్రోతలందరికీ ఫోటో దినోత్సవం, అంతర్జాతీయ ఫోటో దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి మీరు ఫొటోస్ దిగుతూ ఉంటారా?
1: మేము ఫోటోలు చిన్నప్పుడు ఫోటోలు మస్తు ఉన్నాయి మేడం ఆల్బమ్ లో. అదొక చూస్తుంటే ఒక పెద్ద మెమొరీ అనిపిస్తుంటది.
0: అవునండి,
1: స్వీట్ మెమొరీ, స్వీట్ మెమొరీ అనిపిస్తుంది.
0: అవునండి,
1: అది నా జ్ఞాపకం. నా దగ్గర దగ్గర నేను 10 సంవత్సరాల నుంచి ఉన్న ఫోటోలు ఉన్నాయి మేడం మా ఆల్బమ్ లో. ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి మా స్నేహితులందరూ గుర్తొస్తుంటారు మేడం.
0: అవునండి, అప్పట్లో బాగా దిగేవాళ్ళం ఫోటోస్.
1: అవును, ఈ మధ్య ఫోన్లు వచ్చిన నుంచి ఫోటోలు దిగేది తక్కువైపోయింది.
0: అవునండి అవును.
1: అట్లా అట్లా మేడం, అది స్వీట్ మెమొరీ అంట మేడం. నీ ఫోటోలు అనేది నాకు చాలా ఇష్టం మేడం, ఫోటోలు దిగడం.
0: అవునండి, ఫొటోస్ దిగడం అంటే మామూలుగా అందరికి ఇష్టమే, కొంతమంది కొంచెం దిగరు అంతే.
1: అవును మేడం, నాకైతే చాలా ఇష్టం ఫోటో. చెప్తా, అదే అదే టాపిక్ లో వస్తున్నా మేడం. ఈరోజు నేను ప్రస్తుతము మహబూబ్ నగర్ టు తిరుపతి వెళ్తున్నా, ట్రైన్ లో వెళ్తున్నా మేడం.
0: అవునా అండి?
1: లైవ్ లో ట్రైన్ కూడా ఇక్కడ ఆగింది, ఇక్కడ కొద్ది మంగపట్నం అని అంటారు, ఇక్కడ ఆగింది. మాకు లైవ్ తీసుకున్నారు కీర్తి గారు.
0: హ్యాపీ జర్నీ అండి.
1: థ్యాంక్ యూ మేడం. అయితే మనం మూవీ వచ్చేసి రౌడీ ఇన్స్పెక్టర్ మేడం.
0: మూవీ నుండి
1: తక్కువ తమ్మాన బండి తప్పాల బండి అని అంటారు మేడం. మనం అందుకే ఆ బండి ట్రైన్ కదా, ఆ పాట వేస్తారని ఆశిస్తూ నా ప్రియమైన మిత్రుడు మన కర్నూలు బ్రహ్మయ్య గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయనకు కూడా కాల్ చేసిన మేడం. మేము మా కర్నూలుకి వెళ్తానని ఆయనకు అభినందిస్తూ ఆయనకి ఈ పాట డెలికేట్ చేస్తున్నాం మేడం, మా మిత్రుడు
0: బ్రహ్మయ్య గారు. ఓకే అండి, మీరు అడిగి
1: ఓకే మేడం.
0: మీరు అడిగినట్టుగా మీ మిత్రుడు బ్రహ్మయ్య గారికి సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లెని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి పోలయ్య గారు, మీరెలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ ఉన్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం అండి. మరి మీరు ఫోటోలు దిగుతూ ఉంటారా?
1: ఫోటోలు ఇంతకుముందు కాలంలో ఫోటోలు ఎక్కడికి పోయినా మన ఏదైనా ఎక్స్కర్షన్ టైపు, ఏదైనా విహారయాత్రలకు, ఏదైనా మామూలుగా దేవస్థానాలకు పోయినప్పుడు అక్కడ మంచి మంచి సీన్స్ ఉంటే అప్పుడు అట్లా ఎక్కువ తీసుకునే వాళ్ళం మేడం.
0: అవునండి, అవును.
1: ఈ మధ్య కాలంలో మామూలుగా ఈ పెళ్లిళ్ళలో శుభకార్యాల్లో ఇట్లా మామూలుగా తీసుకుంటున్నాం, కానీ మామూలుగా ఫోటోకి ఏదన్నా ఆధార్ కార్డు వాటికి కావాల్సిన ఫోటోలు దిగడమే కానీ ఇట్లా స్టూడియోకి వెళ్ళి ఇప్పట్లో ఎవరు పెద్దగా అదే పనికి ఫోటోలు దిగడం లేదు మేడం.
0: అవునండి.
1: అలా ఈ శుభ సందర్భాలను బట్టి వాటిల్లో ఫోటోలు దిగుతున్నారే కానీ
0: ఇది వరకైతే చాలా ఎక్కువగా దిగేవాళ్ళు కదండి
1: మేడం.
0: ఇది వరకైతే చాలా ఎక్కువగా దిగేవాళ్ళం.
1: అప్పుడు పెళ్లి సందర్భాలు కాకపోయినా బయట పోయి ఎవరన్నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరం కలిసి ఫోటో తీసుకోవడం అట్లా చూసుకోవడం, బాగా ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవడం అలా జరుగుతుంది.
0: అవునండి. ఇప్పుడు ఫోన్లు వచ్చాక,
1: ఇప్పుడు ఆల్బమ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ పెళ్లిళ్ళలో శుభకార్యాలలో దిగిన ఫోటోలే ఆడ దాంట్లో సెట్ చేస్తున్నారు కానీ
0: అవునండి,
1: ఫోటోలు దిగేది లేదు ఇప్పుడు.
0: అవునండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: సాంగ్ వచ్చేసి మేడం మహాకవి క్షేత్రయ్య.
0: ఆ మూవీ నుండి
1: జాబిల్లి చూసాను నిన్ను నన్ను ఓయబో నీకంత సిగ్గేల బాల బాల నన్ను చేరరావా. ఆ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ నా తరఫున హాయ్ చెప్తూ మీకు, మిగతా ఆర్జీలందరికీ, ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ హాయ్ చెప్తూ అందరికీ బాయ్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజ్ లిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా బంగారు తల్లి. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి త్రిమూర్తుల గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి,
1: చాలా సంతోషం. ఉభయ తారకంగా అందరూ బాగోవాలని మనసారా కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: మీరు బాగుంటే మేము బాగుంటే మీరు, ఆటోమేటిక్ గా బాగుంటాం కూడా నా అభిప్రాయం.
0: అవునండి, మీరు బాగుంటేనే మేము బాగుంటాం.
1: అందరినీ ఎందుకంటే చక్కగా సంతోషంగా మీరు పలకరిస్తారు, ఆనందంగా మేము మాట్లాడతాం కదా.
0: అవునండి, అవును,
1: ఆనందం సంతోషం ఈక్వల్ పదాలు కదా.
0: అవునండి, మరి ఈ రోజు టాపిక్ విన్నారా అండి?
1: అదేండి, ఇవాళ ఛాయాగ్రహణ దినోత్సవం, ఫోటోగ్రఫీ డే కదండి.
0: అవునండి, అవును,
1: ఈవేళ ఫోటో దినోత్సవంతో పాటు ఈవేళ ప్రపంచ మానవత్వ దినోత్సవం కూడా ఈవేళనండి.
0: అవునా అండి?
1: అవునండి, ప్రపంచ మానవతా దినోత్సవం ఈవేళనండి. అదే విధంగా అలనాటి ప్రముఖ నిర్మాత నటులు అయినటువంటి అట్లూరి పునరికాక్షి గారి జయంతి కూడా ఈవేళనండి.
0: అవునండి,
1: వారికి ముందుగా నివాళి తెలియపరుస్తున్నాను. అందరూ కూడా మంచితనంతో, మానవత్వంతో, సాటి మనిషి పట్ల ప్రేమానురాగాలతో, అభిమానాలతో ఆత్మీయతతో ఉండాలని, మన అందరూ కూడా మానవత్వం కనపరుస్తూ ప్రతి విషయంలోనూ కూడా మనసున్న మనిషిగా ప్రవర్తించాలని ఆ ప్రపంచ మానవతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఫోటోగ్రఫీ డే కాబట్టి ఫోటో దినోత్సవం కాబట్టి టాపిక్ ఇచ్చారు కదా మీరు.
0: మరి ఫొటోస్ దిగుతూ ఉంటారా, మీకు ఇష్టమా?
1: నాకు మరీ ఇష్టం కాదండి, మా అక్కయ్య గారికి చాలా ఇష్టం అండి. రోజు నన్ను ఆఖరి దేవుడిని దండం పెట్టుకున్నప్పుడు కూడా దేవుణ్ణి తీయమంటారు అండి, ఆ మా అక్కయ్య గారు కూడా ఫోటో తీయమంటూ ఉంటారు అన్నమాట. చాలా ఇష్టం అండి, మీరు టాపిక్ తగ్గట్టు మా అక్కయ్య గారికి మాత్రం గొడపడి ఆలోచన రోజు చెప్తూ ఉంటారు కదా.
0: అవునండి, అవును,
1: అక్కయ్య గారికి మాత్రం నిజంగా ఫోటోలు చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమే కదండి, ఎప్పుడో తీసుకుంటాను తప్ప చేతిలో ఫోన్ ఉన్నా కానీ తీసుకోనండి నేను.
0: అమ్మాయిలకు బాగా ఇష్టం అండి ఫోటోలు అంటే. మరి
1: అవును తల్లి, నాకు అందుకే రేమండి, అయితే నాకు పెద్ద అస్సలు తీసుకుంటాను. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు, స్నేహితులు వాళ్ళు వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అలాంటప్పుడే తప్ప అస్తమాన ఫోటో తీసుకుందామని ఉంటదండి. మరి మీకు చాలా ఇష్టం, మీ ఆడపిల్లలు చాలా ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు కదా మీరు.
0: అవునండి.
1: ఓకే బంగారు తల్లి, ఈవేళ అనుకోకుండా కలిసింది. కలర్ ఫోటో సినిమాలో హీరో ఉన్నారు కదా సుహాస్ గారు.
0: ఏ మూవీ అండి?
1: కలర్ ఫోటో అండి.
0: కలర్ ఫోటో మూవీ నుండి సాంగ్.
1: అందులో హీరో సుహాస్ గారు పుట్టినరోజు కూడా ఈవేళనండి.
0: అవునండి, అవును,
1: కలర్ ఫోటో హీరోగా నటించిన, కలర్ ఫోటో సినిమాలో హీరోగా నటించిన సుహాస్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి.
0: తప్పకుండా అండి,
1: నాకు ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టు మీకు టాపిక్ తగ్గట్టు రిలేటెడ్ గా ఉంటారు కాబట్టి నేను కలర్ ఫోటో సినిమాలో పాట అడుగుతున్నాను మిమ్మల్ని.
0: ఓకే అండి, తప్పకుండా.
1: కలర్ ఫోటో చిత్రంలో కాలభైరవ పాడిన పాట గీతాద్రి కిట్టు, సంగీతం కాలభైరవ, తరగతి గదిలో అనే పాట ఉంటుందమ్మా.
0: అవునండి, ఓకే ఓకే.
1: మీకు కూడా ఇష్టమైన కొత్త సినిమాలు అయితే కొద్దిగా చిన్నపిల్లలు కదా మీరు సరదా పడతారు కూడా మీరు కూడా.
0: అవునండి, అవును, రేడియో విష్ణు మా అదే ఫ్రెండ్స్ ఎవరైనా విన్నా అంటే కొత్త పాటల్ని కొంచెం ఇష్టపడతారు.
1: అవునమ్మా, కాకపోతే రేడియో ఆకాశవాణి అనేది పాటలు భాండాగారం కాబట్టి మేము అడుగుతూ ఉంటాం, అప్పుడప్పుడు మీకోసం కూడా అడుగుతూ ఉండాలని నా అభిప్రాయం కూడా.
0: అవునండి, అవునవును, అవి కూడా పాత పాటలు కూడా బాగుంటాయండి.
1: ఆ పాట మొదలాలండి.

0: గోడే క్లాసెస్ అండి, చాలా బాగుంటాయి. కానీ ఈ తరం పిల్లలకి మాత్రం కొద్దిగా కొత్త అంటే ఇష్టపడతారు కదా.
1: అవునండి అవును.
0: మా ఇంట్లో మరి మా అక్క గారు మనమలో కాదు, మా అక్క గారు అలా పిల్లలే కాదు, కొత్త సినిమాలు కొత్త పాటలు ఇష్టపడతారు. ఏంట్రా బాబు ఎప్పుడో పాట అడుగుతావు, ఎప్పుడో పాట ఇష్టపడతావు నువ్వు అని చెప్పేసి ఒకసారి అంటూ ఉంటారండి. కాకపోతే పాద బంగారు అందులో మాత్రం మీకే తెలుసురా బాబు, మీకే తెలుసురా బాబు నవ్వుతూ ఉంటాను. కానీ నేను నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు పడకుండా నేను అడగాలి కదా అప్పుడప్పుడు.
1: అవునండి అవును.
0: అందులో ఫోటో దినోత్సవం కలిసింది, ఆ కలర్ ఫోటో సినిమాలో హీరో పక్కనే కలిసింది, అందువల్ల ఈ పాట అడిగానండి.
1: ఓకే అండి తప్పకుండా.
0: ఈ పాటను మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా మేనేజర్ గొల్లపూడి జగదీష్ కి, తర్వాత మా అమ్మాయి గొల్లపూడి రేవతికి, నెక్స్ట్ మా మనవలు, మా అక్క గారి మనవలు నాకు కూడా మనవలే కాబట్టి, గొల్లపూడి సూర్య భార్గవి, గొల్లపూడి నాగభాగ్యశ్రీ, గొల్లపూడి రష్మంత్ బాబుకి డెడికేట్ చేస్తూనే మా నిత్య శ్రోతలు ఉంటారు కదా వారి పేరు కూడా చెప్తానండి.
1: ఓకే అండి. మీరు అడిగిన వారందరికి సాంగ్.
0: హలో
1: చెప్పండి.
0: మా శ్రోతలు ఉన్నాయి కదా, మా మిత్రులు వారి పేరు కూడా చెప్తారు, పాప కాల్ కలిసినా కలవకపోయినా సంతోషంగా వింటూ ఉంటారమ్మా.
1: ఓకే అండి. ఓకే ఓకే.
0: మా అక్కయ్య గారు గొల్లపూడి, సారీ మా చెప్పేసి అక్కయ్య గారి పేరు, మా ఫాదర్లు బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమేలి వెంకటరెడ్డి గారికి, మంచు శాస్త్రీ రావు గారికి, తర్వాత నరేందర్ రెడ్డి గారికి, నెక్స్ట్ మస్తాన్ బాషా గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, బండారు శంకరయ్య గారికి, అతి ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా ప్రియాది ప్రియమైనటువంటి చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, మా నాగేంద్ర మోహన్ అన్నయ్య వీరందరి కోసం డెడికేట్ చేయమని మనసారా కోరుకుంటున్నానరా బంగారు తల్లి చిట్టు తల్లి.
1: ఓకే అండి తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818167796 237295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో మేడం, నమస్కారం. మేడం
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: మేడం, నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం మేడం మాట్లాడాలి.
2: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నా మేడం, అందరూ మంచిగా, మీరు కూడా మంచిగా కోరుకుంటారు మేడం?
2: నేను కూడా చాలా బాగున్నానండి. మరి రోజు టాపిక్ విన్నారా అండి?
3: అవును మేడం, పోటల గురించి చెప్తారు కదా మేడం, పోటల గురించి.
2: అవునండి, అవును.
3: పోటల అంటే మేడం, నేను దిగిన ఫస్ట్ పైసలు దిగిన పోట, నేను 80 ఫస్ట్ లా.
2: అవునా అండి?
3: 88 ఊర్లో దిగిన మేడం, 81 19లో 81 దిగిన మేడం ఫస్ట్ పోట నేను. తర్వాత అప్పుడు క్లబ్ ఇటుపోలేదు మేడం, అప్పుడు నేను క్లబ్ పోటీ లేకుండా కదా మేడం.
2: అవునండి, అవును.
3: ఫస్ట్ పోట మేడం, ఫస్ట్ 81 దిగిన మేడం పోట నేను. వేరు కొల్లాపురం ఉంది, తాలూకా ఉంది మాకు, ఆ తాలూకా పోయి దిగిన మేడం ఫస్ట్ పోట. తర్వాత 90 మా పెద్ద మా 90 దిగిన మేడం, 90.
2: అయితే మీకు ఫస్ట్ ఫోటో ఎప్పటికీ గుర్తుండిపోద్ది.
3: ఉంది మేడం ఫోటో, ఉంది మేడం, ఇంకా ఫోటో అట్లే ఉంది మేడం.
2: ఫోటోలు అయితే ఎప్పటికీ అలానే ఉంటాయి కదండి.
3: ఫోర్త్ క్లాస్ మేడం నేను, ఫోర్త్ క్లాస్ అనుకుంటాను మేడం. ఫోర్త్ క్లాస్ మేడం అప్పుడు,
2: ఫోర్త్ క్లాస్ లో దిగారనమాట.
3: ఫోర్త్ క్లాస్ దిగిన మేడం, పోయి టాప్ అప్పుడు దిగిన ఫోటోలు అన్ని ఫోటోలు మేడం. పాతకాలం వల్ల ఫోటోలు ప్రేమలు కట్టి మంచిగా ఇంటికి ఎదురు గణమలు పెడుతుంటారు మేడం అన్ని ఫోటోలు కట్టి.
2: అవునండి, అవును.
3: ఆ పాతకాలం వల్ల అన్ని పెడుతుంటారు ఫోటోలు. ఇప్పుడు ఫోటోలు అంటే స్టూడియో కోరే పోరు మేడం, ఫోన్ లో తీసుకుంటారు, ఫోన్ లో గుంజుకుంటారే ఉంటారు ఫోటోలు. ఇప్పుడు అప్పుడు కెమెరా ఇప్పుడు కెమెరా కదా మేడం, కెమెరా ఇవే ఫోన్ లో కెమెరా ఇప్పుడు. ఇంకా
2: అవునండి, అవును. ఇంకా ఫోన్ లో వచ్చాక ఫోటోలు అందరూ తగ్గించేసారు,
3: కెమెరా లేదే తీయండి. అప్పుడు స్టూడియో పోయి మేము పోయి దిగేది మేడం, అట్లా ఉండేది అప్పుడు ఆ కాలంలో.
2: అవునండి, అవును.
3: ఫోటో స్టూడియో ఉండేది మేడం, దాని పోయి దిగేది
2: అప్పుడు స్టూడియోకి వెళ్ళి దిగేవాళ్ళం. ఇంకా తర్వాత తర్వాత ఇంకా కెమెరామ్యాన్లు వచ్చేవాళ్ళు. ఇంకా తర్వాత
3: నా పిల్లప్పుడు కూడా ఫోటో లేదు మేడం, ఫోటో లేదు మేడం అప్పుడు మా పిల్లప్పుడు.
2: అవునా అండి?
3: 91 నా పెళ్లి అయింది కదా, అప్పుడు ఫోటోలే వెళ్ళి మేడం అప్పుడు. ఇప్పుడు ఇంకా ప్రతి పెళ్లికి ఫంక్షన్ కు అందరికి వస్తారు వస్తారంటారు మేడం.
2: అవునండి, అవును.
3: మేడం
2: మరి
3: ఈరోజు లంకేశ్వరుడు మేడం, లంకేశ్వరుడు
2: ఆ మూవీ నుండి.
3: లంకేశ్వర పాట ఒకటి శ్రీజీ పాట ఉంది మేడం, ఒకటి ఒకటి పాడింది బాలసుబ్రహ్మణ్య పాట ఒకటే ఉంది, అది పాట ఒకటే.
2: ఎవరండి, ఎవరు పాడింది?
3: బాలసుబ్రహ్మణ్యం మేడం, ఒకరు ఒకరు పాడింది, ఉంది ఇద్దరు పాడింది కాదు పాట.
2: ఓకే అండి. ఆ మూవీ నుండి ఏ సాంగ్ అయినా పర్లేదా అండి?
3: లంకేశ్వరుడు ఏ పాట నేను మేడం, మంచి ఉన్నాయండి, మంచిగా ఉండి లంకేశ్వరుడు, చిరంజీవిది.
2: ఓకే అండి, తప్పకుండా
3: మేడం. మా మిత్రులు మేడం 4 ఉండే, వాళ్ళ పేరు చెప్తా మేడం.
2: చెప్పండి.
3: ముఖ్యంగా మేడం మాకు మిత్రుడు, ముఖ్యమైన మిత్రుడు కర్నూలు జిల్లాలో ఉన్నాడు మేడం, బ్రహ్మయ్య గారు. ఆయన ఎందుకంటే మాకు మళ్ళీ రికార్డింగ్ మొత్తం రికార్డింగ్ చేసి అన్ని పెడుతుంది మేడం మాకు అందరికి.
2: అవునా అండి?
3: ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మొత్తం రికార్డింగ్ చేస్తుంటాడు ఆయన ఇప్పుడు.
2: ఓకే,
3: ఒక శ్రోత ఒక శ్రోత రికార్డింగ్ చేసి అంతా పెడుతుంటే గ్రూప్ పెడతాడు మేడం ఆయన. ఆయన ముఖ్యంగా బ్రహ్మయ్య గారికి హాయి, మళ్ళీ సాతాపురం నాగిశెట్టి గారు ఉన్నారు ఆయన కూడా హాయి, మా ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా పుల్పాటి వెంకటేశ్వర గారికి.

0: బాలాజీ గారికి
1: ఓకే అండి,
0: లోకి పెడుతుంది.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చందలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం, ఫోటోల గురించి కదా.
0: అవునండి అవును, ఈరోజు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం.
1: అవునవును అవును మేడం. అప్పుడు ఫోటోలు ఏమేమి లేదు.
0: అంటే మీరు ఇష్టమా అండి మీకు ఫోటోలు దిగడం?
1: అసలు ఇష్టం లేదు మేడం, అసలు ఇష్టం లేదు. అసలు అది కూడా అప్పుడు కూడా తీయలేదు, అప్పుడు రోజుల్లో అసలు లేదులే.
0: అవునండి, ఇప్పుడు కొంచెం ఎక్కువ. కానీ
1: అప్పుడు ఏదైనా పెళ్లిళ్ళకి ఫోటోలు తీస్తా ఉంటే మనం కూడా ఫోటో దాంట్లో దిగుతాం కావాలి, పక్కల పక్కల పడే పిల్లకాయలు దోసేసేది పక్కే. అప్పుడు అట్లా ఉండేది, ఇంకా ఇప్పుడు అసలు ఆ ఫోటోలు కూడా లేదు అని పెద్దగా ఇదిగా లేదు.
0: అవునండి, ఇప్పుడు మొత్తం ఇంకా ఫోన్లలోనే, ఇంకా
1: సెల్ లోనే చూస్తుంది.
0: అవునండి. టైటిల్ సాంగ్ అండి.
1: డీజే డిల్లు బేరు అనే పాట ఉంది చూడు మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: గుప్తా గారికి, నిలమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి, బుచ్చి తపల మస్తాన బాయ్ గారికి, మా బామతి సోమనాథ్ జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈ రోజు మన కాలర్స్తో మంచి మంచిగా మాట్లాడేసాం, అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదా. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైం పాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.
1: శరణమయ్యప్ప పల్లి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4.
1: ഗുഡ് ഈവനിംഗ് ലിസ്ണേഴ്സ്, വെൽക്കം ടു ടോളിവുഡ് ടോക്കീസ്. హీరో మోహన్ లాల్, తుడక్కం డైరెక్టర్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్యనే దర్శకుడితో కలిసిన్న ఓ ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూడ్ ఆంటోనీ జోసెఫ్తో కలిసి ఓ కొత్త సినిమా చేయబోతున్నాం, నాకు చాలా సంతోషంగా ఉంది, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే మీ ముందుకు రానున్నాయి అని చెప్పారు. మోహన్ లాల్ కుమార్తె విస్మయ నటిగా పరిచయం అయి తుడక్కం చిత్రాన్ని తెరకెక్కించి ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించారు డైరెక్టర్ జూడ్ ఆంటోనీ జోసెఫ్. ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక అతిథి పాత్రలో కనిపించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా వరా ఫిల్మ్స్ బ్యానర్పై కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ మైథలాజికల్ థ్రిల్లర్కి సునీత్ పడోల్కర్ నిర్మాత, తంత్ర ఫ్రేమ్ శ్రీనివాస గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. పి అశోక్, పి రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హుర్మత్ సర్నా క్లాప్ కొట్టారు. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదలైన నిధి అగర్వాల్ అనౌన్స్మెంట్ పోస్టర్కి మంచి టాక్ వస్తుంది. పవర్ఫుల్ కథతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిస్తున్నామని ప్రొడ్యూసర్ చెప్పారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు కనిపించని కొత్త అవతార్లో కనిపిస్తారు అని నిధి అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత హీరో హీరోయిన్లుగా కృష్ణమాయ తెరకెక్కిస్తున్న చిత్రం సావిత్రి లక్ష్మీ ఫిలిమ్స్ బ్యానర్ పై వివిజయ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్ టీజర్ విడుదల చేశారు. సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ మాట్లాడుతూ, టీజర్ బాగుంది, సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. హీరో సామ్రాట్ మాట్లాడుతూ, నిజ జీవిత ఘటనల ఆధారంగా తీస్తున్న చిత్రం ఇది. ఇందులో నన్ను త్రివిక్రమరాజు అనే పాత్రలో కొత్తగా చూస్తారు. నేను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు అని చెప్పారు. డైరెక్టర్ కృష్ణమాయ మాట్లాడుతూ, సినిమాలో టీజర్ను మించిన స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది అని అన్నారు. నిర్మాత విజయ మాట్లాడుతూ, మీ అందరి సపోర్ట్తో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని నిర్మించాలని కోరుకుంటున్నా అని అన్నారు. సునీల్, అఖిల్ ఉడ్డమారి ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న ఫైట్ మహా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఏవిఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మాతలు. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్రలు పోషించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ఇది. డైరెక్టర్ మాట్లాడుతూ, విభిన్నమైన స్లీప్ వాకింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం ఇది. కళలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావనలతో పాటు దాగి ఉన్న కొన్ని నిజాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మహా అనేది ఈకి. సునీల్, అఖిల్ వడ్డేమారి ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఫైట్ మహా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ చంద్ర డైరెక్షన్ వహిస్తున్న చిత్రం ఇది. ఏవిఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మాతలు. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్రలు పోషించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ఇది. డైరెక్టర్ మాట్లాడుతూ, విభిన్నమైన స్లీప్ వాకింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం ఇది. కళలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావనలతో పాటు దాగి ఉన్న కొన్ని నిజాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మహా అనేది ఈ కథలో

కీలక పాత్ర. అతను చేసే పోరాటం ఎలాంటిదన్నది ఆసక్తికరం. నిరాశ నిస్పృహలతో ఏ విషయాన్ని వదిలిపెట్టకూడదు, నిత్యం పోరాడుతూ ఉండాలనే మంచి సందేశం ఇందులో ఉంటుంది అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్

0: లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నా రక్తంలో స్మగ్లర్ కు ఉండే అన్ని లక్షణాలు ఉన్నాయని నాకు తెలుసు. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఆ మంటకు ఆజ్యం పోయొద్దని అంటూ ఖలీఫా చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేశారు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్. ఈ చిత్రాన్ని వైశాఖ్ తెరకెక్కించగా జినూవి అబ్రహం, సూరజ్ కుమార్ కలిసి నిర్మించారు. ఓనం పండగ సందర్భంగా ఈ నెల 20న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ టీం. ఈ ఓనంకి ఓ వారసత్వం మేల్కొంటుంది అనే వ్యాఖ్యను జోడించింది. ఈ ట్రైలర్ భిన్న గెటప్ లో పృథ్వీరాజ్ చేసిన యాక్షన్ హంగా మాతో ఆకట్టుకుంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అమీర్ లోక్. ఇందులో ప్రతి పాత్ర ప్రధాన పాత్రలాగా ఉంటుంది అన్నారు డైరెక్టర్ రమణారెడ్డి సోమ. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా ద్వారా ఈ నెల 21న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రమణారెడ్డి సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఓ బస్తీని అందంగా చూపించాలని చేసిన సినిమా ఇది. ఆ బస్తీలోని ముగ్గురు కుర్రాలు కథ. ఇప్పటికే ఈ సినిమాని కొంతమంది డైరెక్టర్ కు, నటులకు చూపించారు. విఎన్ ఆదిత్య ఇది చూసి ఎంతో మెచ్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ చేసిన జున్, రణ్వీర్ సింగ్ చేసిన గల్లీ బాయ్ చిత్రాలతో దీన్ని పోల్చారు అని అన్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: మరి వాళ్ళ తీన్మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే ఎర్రాని కుర్రదాని గోపాల ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు. ప్రభుదేవ, అన్నగ్మా లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ జాన్కి కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రాజశ్రీ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే తేరా మేరా రిష్తా, ఫ్రమ్ ద మూవీ జలేబీ. వరుణ్ మిత్రా లీడ్ రోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే తనిష్క్ భగత్సింగ్ అందించగా, కేకే అండ్ శ్రేయ ఘోషల్ కలిపి అనిపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే మహమూద్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసే పోతున్నాం. ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సగం మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఇస్ నిట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న సూపర్ హిట్ తెలుగు సాంగ్ ఏంటంటే అరే రే అరే రే అరే రే ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్. వరుణ్ సందేశ్, తమన్నా అండ్ నిఖిల్ సిద్ధార్థ్ అండ్ రాహుల్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా, కార్తిక్ గారు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: సో లిజ్నా, సగ బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే అగర్ తుమ్ సాథ్ హో ఫ్రమ్ ద మూవీ తమాషా. రణబీర్ కపూర్, దీప్ కపట్కోనే లీడర్స్.

నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించక, అల్కా యాగ్నిక్ అండ్ అజిత్ సింగ్ కలిపి అనిపించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సొల్లసిన ఒక మంచి సాంగ్ అయితే విన్నారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: లిజనర్స్, మరి ఇప్పుడు ఆపద్న తెలుగు సాంగ్ ఏంటంటే బుగ్గే బంగారమా ఫ్రమ్ ద మూవీ చందమామ. నవదీప్ అండ్ శివ బాలాజీ, కాజల్ అగర్వాల్ అండ్ సింధు మీనన్ లీడ్ రోజుకు నటించిన ఈ సబ్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే కేఎం రాధాకృష్ణ.

0: ప్రదర్శనను అందించక రాజేష్ గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ ఎతేమూర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.
1: పచ్చి

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును.

0: ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258.
1: బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతా హిందీ సాంగ్ అంటే జబ్ సే తేరే నైనా ఫ్రమ్ ద మూవీ సవారియా. రణబీర్ కపూర్ అండ్ సోనమ్ కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మోంటీ శర్మ అందించగా, షాన్ గారు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సమీర్ అంజన్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సో లిసనర్స్, మరి వాళ్ళ మన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ ఏంటంటే అల్నాటి రామచంద్రుడు ఫ్రమ్ ద మూవీ మురారి. మహేష్ బాబు అండ్ సోనాలి బింద్రే లీటర్స్ నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే మణి శర్మ అందించగా, సునీత అండ్ సంధ్య గారు కలిపి అనిపించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చినాయి ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసే బోతున్నాం. ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: లిజనర్స్, విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హెడ్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హెడ్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ స్టే ట్యూన్ యూ రేడియో విష్ణు 90.4, ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

సంతతి సమాహిత శక్తియుక్త సత్య ప్రసిక్త కరుణారసరాగ రక్త శ్రీ శిరిడి సాయి చరణం శరణం

బాలవృద్ధతరుణాశ్రితరమ్యరూపౌ సర్వత్ర దీప్తమతమానవతా ప్రదీపౌ సద్ధర్మ మార్గ పరిసర్

సమ్మోహకౌ సకలమోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హిదయావిశేషౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్య ప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛి.

0: FM 90.4
1: तवद्भुतं राघवकर्म दुष्करं समीक्षदेवाः सहसिद्धचारणैः उपेत्य रामं सहसा महर्षिभिः समभ्यषिञ्चन् सुषभैर्जलैः पृथक् जयश्वशत्रून् नरदेवमेदिनीं ससागरां पलय शाश्वतीस्समाः इतीव रामं नरदेवसत्कृतं శుభైర్వచోభిర్విధైరపూజయన్. నూరు యోజనముల సముద్రానికి సేతువు కట్టి రామచంద్రమూర్తి వానరసహితులై ఆ సముద్రాన్ని దాటి ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. ఉత్తర తీరాన్ని చేరుకున్న తర్వాత అద్భుతము దుష్కరము అయినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి వారి దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు మొదలైనటువంటి వారు వేర్వేరుగా పవిత్ర జనములతో రామచంద్రమూర్తిని అభిషేకించి ఆయనతో ఒక మాట అంటున్నారు. నాలుగు సముద్రముల వరకు వ్యాపించినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా రామా మీరు చాలా కాలము పరిపాలించవలసినది అని ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కథాపరంగా చూస్తే ఆయన నూరు యోజనముల సముద్రాన్ని దాటారు. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే రాముడికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైంది కాదు. రాముడు ఇప్పుడు సాధించవలసిన కార్యము అంత తేలికైంది కాదు. కానీ రాముడికి ఎవరు ఎక్కడా ఎన్నడూ ఊహించడానికి వీలు లేని రీతిలో భూతములన్నీ సాయం చేస్తున్నాయి. ప్రధానంగా వానరులు సాయం చేశారు, సముద్రుడు సహకరించాడు. నలుడు ఒక మాట అంటాడు సముద్రుడి గురించి, చాలా గర్వము కలిగినటువంటి వాడు, నువ్వు బాణమును విడిచిపెట్టావు కాబట్టి మాట విన్నాడు, కానీ లేకపోతే మాట వినే స్వభావం ఉన్నవాడు కాడు అంటాడు. అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు. నువ్వు సేతు నిర్మాణాన్ని ప్రారంభం చేయి, నేను వహిస్తాను దాన్ని అన్నాడు. ఇప్పుడు పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జలరూపంలో ఉపకరించింది, వానర రూపంలో భూతకోటి ఉపకరించింది.

సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు రాగానే దేవతలు మహర్షులు అందరూ ఆయన్ని విడివిడిగా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే, దేనికి చెయ్యాలి రాముడికి ఇవన్నీ? రాముడు ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు. రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదో కారణం ఉండాలి. దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి? ఈశ్వరుడుగా రాముడిని చూడ్డానికి అవకాశం లేదు అన్నది సుస్పష్టంగా తెలిసిపోతుంది కథలో. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆయన ఇలా 100 యోజనాలకి సేతు కట్టడం, తర్వాత వానర సైన్యాన్ని అంతటినీ తీసుకోవడం, లంకా పెట్టడానికి వెళ్ళడం, ఈ హడావిడంతా ఏం అక్కర్లేదు. అకస్మాత్తుగా శంఖచక్రగదా పద్మములతో ఆవిర్భవించి రావణ సంహారమునకు పూనుకోవచ్చు. ఏదో బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్ళినట్టు అకస్మాత్తుగా ఏదో ఒక నరరూపంతో వెళ్ళడమో ఏదో చెయ్యొచ్చు. కానీ కాదు, ఆయన నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కేవలం నరుడిగానే ఆయన ఉన్నాడు. ఆయన ఏ దివ్యత్వాన్ని ప్రకటించట్లేదు. నరుడిగా ఉన్నటువంటి రాముడికి పంచభూతములు సాయం చేస్తున్నాయి. నరుడిగా ఉన్న వానరుడికి మనుష్యులు కాదు, మిగిలినటువంటి వానరుల వంటి జంతుజాలం కూడా సాయం చేస్తుంది. ఏ కారణం మనకు చెయ్యాలి అంటే ఒక్కటే కారణం, ఆయన పట్టుకున్న ధర్మం ఏదో, ఆ ధర్మము వలన ఉపకారం జరుగుతుంది. రావణాసురుడు రెండో కోణం, ఒక పక్క రామచంద్రమూర్తి, రెండవ కోణం రావణుడు. రావణుడికి అప్పటికే ఉన్నాయి కొన్ని, ఆయనకు ఒక కాంచనలనుకుంది. ఆయన తన స్థావరంలో తానున్నాడు, 100 యోజనముల సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాడు, నౌకలు కూడా అక్కడికి వెళ్ళవు అని సాక్షాత్తుగా స్వామి హనుమ చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్నవాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోతున్నాడు. తాను పెట్టుకున్న రక్షణ తనకి పనికి రాకుండా రావణుడికి అయిపోతుంది. ఏ కారణం చేత? కామము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కామము లేనివాడెవడంటాను. కామము లేనివాడెవడుంటాడు లోకంలో? కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది. ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో. కామము ప్రతివాడికి ఉంటుంది. ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారండి? ప్రతివాడికి కోరిక ఉంటుంది. కానీ ధర్మబద్ధమైన కామము వేరు, అధర్మముతో కూడుకున్న కామము వేరు. రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే, ఈ నిప్పు ఎక్కడంటుకుంటోందంటే, ఆయనకి సీతమ్మ యందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చితికిపోతుంటాయి. రాముడు ధర్మమునకు ఎంత కాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది. అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు. ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే, సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే. రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్ళరు, వెళ్ళలేరు కూడా. రాముడు కూడా వెళ్ళడు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే, ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా పాడిచేస్తుంది. అనుభవము చేత ప్రయోజనమును పొందినా అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో. ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు. నాకు ఓ మంచి పంచ కొనుక్కుందాం అని ఉందనుకోండి, నేను ఒక పంచ కొనుక్కుని కట్టుకోవడం వేరు. నాకు అంత మంచి పంచ కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచతో నేను తృప్తి పొందడం వేరు. ఇప్పుడు నేను కోరిక నా యందు వ్యగ్రతని పొందుతోందనుకోండి, నేను ఎలాగైనా ఒక మంచి పంచ కట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచ అట్టుకొచ్చి కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది. కానీ బాహ్యంలో కోరిక తీర్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు. కానీ పాపం ఎక్కడ పడుతోంది? వెళ్ళి జీవుడి ఖాతాలో పడుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం.

పాప పుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలోకి పడిపోతాయి. మనస్సు ఏం చేస్తుందంటే అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు దుఃఖం అనుభవించావు అని ఏదో చెప్పి విడిచిపెట్టేస్తుంది, అయిపోతుంది. వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే మీరు పాపకర్మ చేత ఏవి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు. కానీ

0: తెచ్చుకున్నారు కదండి, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వేయరు. నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు అంతే
1: కాదు.
0: ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపుకి వెళ్ళాడు అనుకోండి, తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే, మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తానొక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ఠ స్వరూపం ఏమిటంటే క్రోధము. కామానికి రెండే రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి తీరినదన్న తృప్తి, రెండు తీరలేదన్న వ్యగ్రత. మీరెప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కామమునకు ఇద్దరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం. నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి, నేను తినేస్తే తృప్తి, నేను తినలేదనుకోండి క్రోధం. నేను లడ్డూ తినలేకపోయానని, అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను. ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి ఉండదు దానికి. అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదు. అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి, అసంభవమైనటువంటి విషయం, మీరు ఉండలేరు అలాగా. కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి. తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం అయిపోతుంది. మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో, మనసుని ఏం చేస్తారు? అది ఉండదుగా ఖాళీగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆ మనస్సుని ధర్మబద్ధమైనటువంటి కామానుభవము వైపుకి మీరు ప్రచోదనం చెయ్యాలి. దీనికి లక్ష్యం దేనివలన శుద్ధిని పొందుతుందో తెలుసా అండి? అప్పుడు ఒక్క మాట చేతే పొందుతుంది, తృప్తి. తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యుల వారు. అర్థమనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు. అర్థమునందు వ్యామోహము దాచిపెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి వ్యయం చేయడం ప్రమాదం, కానీ ధర్మబద్ధమైన ఆర్జన ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని. అంటే కామమును మీరు ధర్మబద్ధం చెయ్యాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్య యందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్ర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాను అనుకోండి ప్రసాదంగా. రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం. శరీరాన్ని పోషించాలి కాబట్టి పొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి, దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదామన్నాను అనుకోండి, ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకు, అంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే, ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోర్మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అండి పెద్దలు? తృప్తి. దేని వలన తృప్తి? ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి. ఆయనకి ఎంత ఉందని కాదు, ఆయనకి నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే, నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు, నాకేది కావాలో ఆయనకి తెలుసు, కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఇది ధర్మానికి ముడేయడం అంటే. అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది. మీకు అది లేదనుకోండి పోలిక వస్తుంది, ఎన్ని ఇవ్వండి ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు. పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడు ఏడిస్తే అమ్మ ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు, ఎందుకంటే అప్పటికి వాడికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు. ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తి

తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది. ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి, కామము విజృంభించడానికి హేతు అవుతుంది. నాకేం లేదు అని అలవాటు చేశారనుకోండి, మనసుకు ఆలోచించడం, అది మనకి ఇది లేదుగా అందో ఏం లేదో అవి మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి, నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు. చాలామందికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఇచ్చాడా? చాలామందికి అవయవాలు లేవు, నీకు అవయవాలు ఇచ్చాడా? చాలామందికి అనారోగ్యం, తిందామంటే తినలేరు, నీకు ఈశ్వరుడు తినడానికి శక్తినిచ్చాడా? చాలామంది పాపం ఏమీ మాట్లాడలేరు, నువ్వు 10 మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా? చాలామంది కొడుకులుంటే కూతుళ్ళు లేరు, కూతుళ్ళుంటే కొడుకులు లేరు, కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు, నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా? చాలామంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు, నువ్వు అలా అడగకుండా నీ దగ్గరికి మగపిల్లి వారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా? నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు? ఇంక నీకేమి ఇవ్వాలైనా, ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారనుకోండి, అది ఏం చేస్తుందంటే, అవును నాకేం లేదు, నాకేం ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను, తప్పు కదా నేను ఇది పొందదాం అనుకోవడం, ఆయన నాకు ఇవ్వవలసిందేవో, నాకు ఎప్పుడేది అవసరమో అది ఆయన ఇచ్చేస్తున్నాడుగా, కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారనుకోండి, మీరు చక్రవర్తి, ఉత్తర క్షణం మీరు చక్రవర్తి అండి, ఎంత సంతోషం. నాకేం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు, నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి, మీరు ఎన్ని ఇచ్చినా లేదని అంటుంది. అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు, తీర్చి ఆర్పలేరు, తీర్చక ఆర్పలేరు కామాన్ని, అది పెద్ద బాధ. అందుకని దానికున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ధర్మంతో ముడేయాలి, అదొక్కటే వేయుడు రావణాసురుడు, ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి. మీరు అందుకే చూడండి రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి, ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు, రావణుడు ఒక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి, ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయి చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు. కామము ప్రధానము, కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము, క్రోధము వలన యుద్ధము, లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు. అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడు అనుకోండి, మర్చిపోతాడు కొన్నాళ్ళకి సీతమ్మ విషయం, మర్చిపోతాడు అతను, అతని బుద్ధి యందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. కానీ అతనికి ఎప్పుడు ఏం గుర్తుంటుందో తెలుసా అండి, అతనికి ఎప్పుడూ సీతమ్మే, ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి తప్పులేదు, ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది, అధర్మమైన కామంతో. ఇది కాల్చేసింది రావణాసురుణ్ణి. యుద్ధకాండను యుద్ధకాండగా మీరు వినకండి, నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది, ఎక్కడ ఏ పాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి. అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖంలోంచి పైకెత్తుతారు. నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను, నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన వ్యూహాన్ని భేదించడం ఎవరికీ సాధ్యం కాదని, అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లభ్యం వస్తుంది. ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే, ఎందుకు విఘ్నం సృష్టించడం, సత్పురుషుల్ని కాపాడడానికి సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నమునందు విఘ్నం, సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం. అందుకని విఘ్నేశ్వరుడిగా వినాయకుడిగా ప్రకాశిస్తాడు ఆయన, ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు, ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు, ఇదే ఈశ్వరానుగ్రహం. దీనికి ఆలంబనం ఏమి అంటే ధర్మమే, ధర్మమే ఆలంబనమై ఉంటుంది. అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము. ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు, ఇది ఒకటే నువ్వు పట్టుకో, ఎట్నుంచి ఎటు రానివ్వండి ఇదే చెప్తారు. ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలుపెట్టారనుకోండి పొరపాటు జరిగిపోయినట్టే లెక్క. మీరు ఎట్నుంచెటుకి చెప్పినా ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించడమే, విన్నవాడు చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే. అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే చాలు, వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది, వాడి చుట్టూ ఉన్నవాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతూ ఉంటుంది రామాయణంలో. కాబట్టి ఆ సేతు నిర్మాణం జరిగింది అంటే దుష్కరమైన పని, అసాధ్యమైన పని సాధ్యమైంది అంటే కేవలం

రాముని యొక్క ధర్మ నిరతి. ఈవలివుడ్డుకి చేరగానే ఆయనకి ఋషుల యొక్క ఆశీర్వచనము లభించింది. అక్కడ రావణుడు మహర్షి ఇద్దరినీ చూపిస్తుంటారు. ఓ సర్గలో ఈయన్ని చూపిస్తారు, ఓ సర్గలో ఆయన్ని చూపిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు మీరు బాగా నిశితంగా చదువుకుంటే మీకు ఒక గొప్ప నాటకాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఆయన అవనికని ఎటువైపుకెత్తారంటే రావణాసురుని యొక్క అంతఃపురం వైపుకి తీసుకెళ్లారు. ఆయన సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం. రాముడు నూర్యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటాడు వానరులతో అన్న విషయం రావణుడికే ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు ఈయన కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు తన అమాత్యులను పిలిచాడు. శుకసారణులని అమాత్యులు. అమాత్యులు ఎందుకుంటారు? ఓ మంచి మాట చెప్పడానికి ఉంటారు. వాళ్ళని చెప్పనివ్వడు, చెబితే వినడు. చెబితే వినకపోవడం అన్న క్రోధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో బీజం అక్కడ ఉంది, అది ఆయన పాడైపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం ఆ అమాత్యులతో అంటున్నాడు, ఇంత దుష్కరమైనటువంటి సముద్రాన్ని రాముడు దాటాడు. ఒక మహాజలధి అయినటువంటి సముద్రం మీద సేతువు కట్టడము అంటే అనూహ్యము, అసలు ఎవరు ఊహించలేరు, అలా జరుగుతుంది అని అనుకోరు. అటువంటి సేతు నిర్మాణం చేశాడు. చేసి ఇంత వానర బలంతో సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. సాగరే సేతుబంధంతో నశ్రద్ధ్యాం కథంచన అవశ్యం చాపి సంఖేయం తన్మయా వానరం బలం. నేను ఇంతమంది వానరులతో కలిసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు సముద్రాన్ని దాటాడు అన్న మాట ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. అంతే, కొన్ని కొన్ని అలాగే ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు. కానీ నమ్మశక్యం కానివి నమ్మవలసిన విషయాలుగా ఇప్పుడు వస్తాయి, అవతల వారి యొక్క ధర్మమును బట్టి వస్తాయి ఈ మాట అని ఆయన అన్నాడు. మీరిద్దరూ కూడా నాకు ఒక ప్రయోజనాన్ని సాధించాలి. మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది కాబట్టి వానరబలం, మీరు రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి. మీరు కూడా సైన్యంలో కలిసిపోండి వానర రూపాలతో. కలిసిపోయి అక్కడ ఎవరున్నారు, ఎవరెవరు ఎంత బలవంతులు, ఎవరి వెనక ఎంతమంది అనుచరులున్నారు, ఎవరెవరి సామర్థ్యం ఎటువంటిది, ఎవరెవరు ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు, ఈ విషయాలన్నిటినీ బాగా తెలుసుకుని నా దగ్గరికి రావలసింది. ఇప్పుడు ఆ శుకసారణులిద్దరూ వానర రూపాలను ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు. ఇన్ని కోట్ల కోట్ల వానరములు అన్నీ ఒక చోటు నుంచి వచ్చినవి కావు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి భూమండలం అంతటి నుంచి ఆ వానరములను తీసుకొచ్చారు. ఏదో ఋషభుడు ఆయన కొంతమందిని, గంధమాధనుడు ఆయన కొంతమందిని, గవయుడు ఆయన కొంతమందిని, ద్వివిధ మైందులు వాళ్ళు కొంతమందిని ఇలా తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు. కానీ వాళ్ళల్లో కలిసిపోయాడు. కలిసిపోతే ఈ రాక్షసమాయని కనిపెట్టగలిగిన వాడెవరు? ఈ రాక్షసమాయలు తెలిసినవాడే కనిపెట్టాలి, లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు. ఈ రాక్షసమాయని భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే. కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణుడు పుట్టేటట్టు చూసి విభీషణుడు దేశకాలాదులను అనుసరించి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించాడు. వెనక ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిర్వహిస్తున్నాడు కార్యాన్నంతటిని. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? వానరులు పట్టుకోలేరు, రాక్షసులు ఆ రూపంలో వస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి. కాబట్టి విభీషణుడు ఇతి ప్రతి సమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ హరిరూపధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలం. వానర రూపాలతో వానరులో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుకసారణుల్ని విభీషణుడు గుర్తించాడు. గుర్తించి పట్టుకున్నాడు, పట్టుకుని గుర్తుపట్టాడు. తౌ దదర్శ మహాతేజాః ప్రచ్ఛన్నౌ చ విభీషణః అచచక్షేద రామాయ గృహీత్వా శుకసారణౌ. వానర రూపాలతో వాళ్లలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్ని పొంది కోపించిన వాడై వీళ్ళిద్దరినీ ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెడతానని ఇద్దరినీ తీసుకెళ్లి ఆయన దగ్గర నిల్చోబెట్టాడు. మీరు ఇక్కడే చమత్కారం ఉంటుంది. విభీషణుడు ధర్మాత్ముడే,

అని ఆయన ప్రభుభక్తి వలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు, కాబట్టి వీళ్ళిద్దరూ వధకు అర్హులు. ఇది ఆయన యొక్క బుద్ధి వ్యగ్రత. కాబట్టి ఆయన పట్టుకున్నాడు. ఆయన కూడా పరమధర్మాత్ముడు, అందుకే ఆయన బుద్ధిలో వెంటనే చంపేద్దామన్న ఉద్రేకం కలగలేదు. ఆయన ధర్మం ఎంతవరకు? తీసుకెళ్ళి ప్రభువు దగ్గర ప్రవేశపెట్టడం. ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు. నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నేను నీ వెంట ఉంటాను, నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానన్నవాడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళని శత్రుపక్షంగా గుర్తుపట్టడం అంటే మనవాళ్లే అన్న మాట ఇంకా రాకూడదు. ఏ మాట రావాలి మనసులో? వీడు పరాయి వాడన్న భావన రావాలి. వచ్చేంతసేపు అయిందన్నది కాదు, ఆ మాట అంతే. అది ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధి ఎందు అధ్యవసాయం ఉండాలి. లోకంలో ఒక సామెత చెప్తుంటారు, ఒక యజమానికి ఒక కూతురు ఒక కొడుకు, కూతురికి ఇద్దరు మగపిల్లలు, కొడుక్కి ఇద్దరు మగపిల్లలు. కూతురు పిల్లలు కొడుకు పిల్లలు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళ ఆవుల్ని ఎవరో తీసుకెళ్ళి పక్క చేయిలోకి వెళ్ళిపోయాయని బందీల దొడ్లో పెడుతున్నారు. ఈ పిల్లలు నలుగురు పరిగెత్తుకొచ్చారు తాతగారి దగ్గరికి. తాతగారండి తాతగారండి, మీ ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారన్నాడు కూతురు కొడుకు. కొడుకు కొడుకులు అన్నారు, తాతగారండి తాతగారండి, మన ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారండి అన్నాడు. కూతురు బిడ్డలు, తాతగారండి తాతగారండి, మీ ఆవుల్ని అన్నారు. కొడుకు బిడ్డలు, తాతగారండి తాతగారండి, మన ఆవుల్ని అన్నారు. అది మనసులో ఉండేటటువంటి భావన. తాతగారి వేపు ఆవులు మీ ఆవులు, అదే నాన్నగారి వేపు ఆవులు అయితే మన ఆవులు. అలా మనసు నిశ్చితమై రామచంద్రమూర్తి కైంకర్యమునకే సిద్ధంగా ఉందని గుర్తేమిటి? రాక్షసులు వస్తే మన వాళ్ళు వచ్చారనలేదు, మన శత్రువులు వచ్చారని పట్టుకున్నాడు. పట్టుకుని వచ్చి రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు. వెంటనే ఆ శుకసారణులు ప్రాణముల మీద ఆశ విడిచిపెట్టేసుకున్నారు. యుద్ధానికి ముందు ఇలా వచ్చి గూఢచర్యం చేస్తే ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి వాళ్ళు రాముడితో ఒక ప్రార్థనగా ఒక మనవిగా మా ప్రాణములను రక్షించండి అని ఒక ప్రార్థన చేశారు. అవామిహిగా గతౌ సౌమ్య రావణ ప్రహితా ఉభౌ పరిజ్ఞాతుం బలం కృత్స్నం తవేదం రఘునందన. మేము అవామిహిగా గతౌ, మేము ఇక్కడికి దేని కొరకు వచ్చాము అంటే రావణుని యొక్క పనుపున వచ్చాం. వచ్చి మీ బలాన్నంతటినీ లెక్క కట్టే ప్రయత్నం చేశాం. కాబట్టి ఓ మహానుభావ రామచంద్ర, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టు. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఎంతవరకు అంటే రాముడు విడిచిపెట్టేస్తే చాలు. కానీ రాముడు అన్నాడు, ఇది దృష్టం బలం కృత్స్నం వయం వా సుపరీక్షితాః యథోక్తం వా కృతం కార్యం చందత ప్రతిగమ్యతాం. మీరు ఏ ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చారు? మా వానర సైన్యం అంతా ఎంత ఉంది, ఎంతంత బలవంతులు ఉన్నారు, ఇది చూడ్డానికి కదా వచ్చారు. అది అయిపోయిందా చూడడం? బాగా చూశారా? లేకపోతే ఇంకా చూడవలసినవి ఏమైనా ఉండిపోయాయా? అధకించి అదృష్టం వా భూయ భూయస్తద్రష్టుమర్హత విభీషో విభీషణో నా కార్చనేన భూయ సందర్శయిష్యతి. ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉంటే, మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండి, విభీషణుణ్ణిచ్చి పంపిస్తాను, ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు తెల్లబోయారు. ఇదేంటి, మమ్మల్ని చంపవలసిన వాడు ప్రాణాలతో ఉడిచిపెట్టడం కాకుండా మీకు విభీషణుణ్ణి సాయం ఇస్తాను, చూపిస్తాడు, వానర సైన్యాన్ని అంతటినీ చూసిరండి అంటాడు ఏమిటి అని అని నచేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి న్యస్త శస్త్రౌ గృహీతవ్వా నదూతౌ అథమర్హతి. మీ దగ్గర అస్త్రములు లేవు, శస్త్రములు లేవు. అస్త్రశస్త్రములు లేని వాణ్ణి చంపడం ధర్మం కాదు. కాబట్టి ఆ కారణం చేత నేను మిమ్మల్ని చంపను. పైగా మీరు రావణాసురుని చేత వినియోగింపబడ్డారు వెళ్ళి చూసిరమ్మని. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, వెళ్ళి రావణాసురుడికి చెప్పండి. ఇప్పుడు దూతకృత్యంలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని అసలు చంపకూడదు. అస్త్రశస్త్రములు లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసలు చంపను. ప్రాణముల కోసం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఏడిచిన వాడిని నేను చంపుతానా? చంపను. కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి. చూడకపోతే చెప్పండి, మీరు అన్ని చూద్దురు కానీ నేను విభీషణుని నిశ్చి పంపిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి మీరు లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక్క మాట చెప్పండి, వానర సైన్యాన్ని అంతటినీ చూశాక దాస్తే దాగేదా సైన్యం? అదేమైనా నల్లప చిన్న నల్లపూస ఎక్కడో పెట్టి దాచడానికి?
ఎలాగో రావణాసు

కుమారుడికి తెలిసేదే, నేను వచ్చింది ప్రకటనంగా, ఏ ప్రయోజనం కోసం వచ్చాను అన్నది అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు రావణాసురుడికి చెప్పు, ప్రవిశ్యనగరీం లంకాం భవద్భ్యాం ధనధానుజ వక్తవ్యో రక్షసాం రాజా యథోక్తం వచనం మమ యద్బలంచ సమాశ్రిత్య సీతాం మే హృతవానసి తద్దర్శ యథాకామం ససైన్య సహబాంధవ. మీరు రావణుడితో ఏం చెప్తారంటే, ఏ శక్తిని ఏ సైన్యాన్ని ఏ బలాన్ని చూసుకుని నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుని నువ్వు సీతమ్మను అపహరించావు, ఏ బలాన్ని చూసుకుని అపహరించావో ఆ బలాన్నంతటినీ తీసుకుని వచ్చి ఈ వానర సైన్యాన్నంతటిని చూడు, వాళ్ళని వీళ్ళని పంపక్కర్లేదు, నువ్వే రావచ్చు, వచ్చి చూడు ఒకసారి ఈ సైన్యాన్నంతటిని, నిన్ను విడిచిపెట్టడం అన్నది మాత్రం జరగదని చెప్పానని చెప్పు. సీతమ్మని తీసుకెళ్ళాడు, సీతమ్మని రక్షించుకోవడం నా ధర్మం, కాబట్టి అధర్మం ఆయన చేశాడు, ధర్మమునందు నేనున్నాను, కాబట్టి నేను రావణ సంహారము చేసి తీరుతాను, లంకని నశింపచేస్తాను. ఒకవేళ నేను ఈ ధైర్యంతో తీసుకెళ్ళానని దేని పట్ల అనుకుంటున్నాడో ఆ బలంతో వచ్చి చూడమను వానర సైన్యాన్ని, ఆయనే చూడొచ్చు, మీరెందుకు రావడం, మీరెందుకు ఇలా భయపడడం, ఇది ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండేటటువంటి ధైర్యం. ఈ మాటలు చెప్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు, శుకసారణులు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, బాహ్యంలో రామబలం, బాహ్యంలో వానరబలం కాదు, ఆంతరమైన రామబలం తెలిసింది వాళ్ళకి.

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంటని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, తీగ వంటి పారానా బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం.

0: ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్యంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

0: చేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడ ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం, ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని బక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ID కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10%

డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் ஹலோ லிசனர்ஸ், குட் மார்னிங். நீர் வின்றனாரு ரேடியோ விஷ்ணு 90.4. இது விஜ்ஞான விகாச வினோதால சங்கமம். நேனு மீ ஆர்ஜே சாகித்யா. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో మనం ఏం తెలుసుకుంటామంటే, పిల్లలు చెప్పిన మాట ఏమాత్రం వినడం లేదని, మొండికేస్తున్నారని, భయం భక్తి లేకుండా ఎదురు తిరుగుతున్నారని తల్లిదండ్రులు చెందే ఆందోళన అంత ఇంత కాదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే నానుడి ప్రకారం చిన్నప్పటి నుండి పిల్లలను చాలా స్ట్రిక్ట్గా పెంచాలని కొందరు పెద్దలు భావిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచిదే, కానీ వారు ఆచరించే పద్ధతుల్లో మాత్రం మంచి కన్నా చెడు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. పిల్లలను చీటికి మాటికి పచ్చిగా తిట్టడం లేదా కఠినంగా కొట్టడం, మాట వినే వరకు దండించడం వంటి చర్యలు పరోక్షంగా పిల్లల్లోని విపరీతమైన మానసిక ధోరణులకు దారితీస్తూ వారి భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. అందుకే సైకాలజిస్ట్ అంటున్నారు, పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మరీ మెలగాలి అని. మరి ఈ టాపిక్ మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
4: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. వారు కోరుకున్నది దక్కాలనుకునే ఆలోచన తప్పితే అది దక్కేంత వరకు వారికి మరో ఆలోచన మదిలోకి రానే రాదుట. అందువల్ల ఆ అంశం ఒక్కటే బలంగా ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఏ విధంగా విశ్లేషించుకునే శక్తి వారికి ఏమాత్రం ఉండదు. దాన్నే పట్టుదల లేదా మొండితనం అని పెద్దలు అనుకుంటూ పిల్లలను దండించైనా సరే వారు కోరుకున్నది దక్కకుండా చేస్తుంటారు. పెద్దలు అసలు వారి కోరిక ఎందుకు తీర్చడం లేదో విశ్లేషించుకునే శక్తి కూడా లేదు కాబట్టి వారి మనసులో అదే కోరిక బలంగా పాతుకుపోతుంది. దాని ప్రభావం

స్వభావం క్రమంగా వారిలోని మొండితనాన్ని రకరకాలుగా పరిస్థితులకు అనుకూలంగా పెంచుతుంది. అదే భవిష్యత్తులో విపరీత ధోరణులకు దారితీస్తుందట. పెద్దల మనసుకు ఒక విషయాన్ని గురించి అనేక రకాలుగా విశ్లేషించుకుని ఒక ఆలోచనను కానీ లేదా కోరికని కానీ వారి ఇష్టానికి అన్వయించుకుని మరీ ఇక దాన్ని మనసు నుండి విసర్జించడం జరుగుతుంది. అందువలన పిల్లల మొండితనానికి అసలైన కారణం ఇదని తెలుసుకుని పిల్లల కోరికల్లో మంచి చెడులు వారికి విశ్లేషించి చెప్తుంటే పిల్లల ఆలోచనలో మార్పులు వస్తూ వాళ్ళు కూడా విశ్లేషణ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పిల్లల్లో మొండితనాన్ని నిర్మూలించడమే కాకుండా పిల్లలకు చక్కని విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది, తెలివితేటలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇలా ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు అవగాహనతో ఈ సునిశిత విషయాన్ని గ్రహించి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారి మంచి భవిష్యత్తుకు చక్కని బాట వేసిన వారు అవుతారు. ఇలా పిల్లల ప్రతి చర్యను పాజిటివ్ గా స్పందిస్తూ ఆ చర్యను వాళ్లలో విజ్ఞానానికి అన్వయించగలిగితే పెరిగే కొద్దీ పిల్లల్లో మంచి మానసిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే పెద్దలకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. అప్పుడే పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ల మాట మనస్ఫూర్తిగా వినగలుగుతారు. అందుకే పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మెలగాలి అంటారు సైకాలజిస్ట్. ఈ విషయంలో పెద్దలు వారికి పిల్లల దగ్గర చిన్నతనంగానో వారి మాట నెగ్గడం లేదనో ఇలాంటివన్నీ ఫీల్ అవటం అజ్ఞానం, అర్థం లేనితనమాట. ఇటీవల కాలంలో మానసిక సమస్యల గురించి చాలా మందిలో అవగాహన పెరుగుతున్న కొద్దీ పిల్లల సమస్యల గురించి పెద్దలు డాక్టర్ను కూడా సంప్రదించడం మొదలుపెట్టారు. సాధారణంగా పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి వారిలో కాదు, వద్దు ఇవన్నీ తెలియజేసే వ్యక్తిత్వం పెంపొందుతుంది. అంటే వారు వారికి కావలసినది కావాలని లేకపోతే వద్దని స్పష్టంగా చెప్పగలుగుతారు 2 సంవత్సరాల వయసు నుండి. అటువంటి వయసులోనే తల్లిదండ్రుల పెంపక విధానాన్ని బట్టి మనస్తత్వ ధోరణి మారుతుంటుంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో తాము అనుకున్నట్లుగానే ప్రవర్తించడం లేదా ఎక్కువ ఆంక్షలు విధించుతూ ఉండటం, ఒక్కోసారి పిల్లలు ఏది అడిగినా ఇవ్వడం, మరోసారి వారు అడిగింది పూర్తిగా తిరస్కరించి ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక క్రమ పద్ధతి లేని పెంపకంలో పిల్లలు ఒక రకమైన సంశయంలో పడిపోతారు. క్రమంగా అది విధేయతలకు భిన్నంగా తిరుగుబాటు ధోరణికి దారితీస్తుంది. మరి ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం ఏదో సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: లిజనర్స్, మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వేసాం కదా, సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు పిల్లల్లో కొన్ని మనస్తత్వాలు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటిలో పుట్టుకతోనే పిల్లలు కొందరు కోపదారులుగా ఉంటారు. వీరి లక్షణాలను బట్టి పరీక్షించి చిన్నతనంలోనే వైద్యపరంగా సరిచేయవచ్చు. ఉదాహరణకు తలకు గాయం లేదా ఫిట్స్ రావడం, నెలను నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు దెబ్బతినడం జరిగితే వారిలో ఈ ప్రవర్తన లోపాలు మామూలు వారికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి కాక కుటుంబ పరిస్థితులు కూడా చాలా వరకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం, తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవడం వలన గొడవలు, తల్లి లేదా తండ్రి ఒకరి పెంపకంలోనే పిల్లలు పెరగడం, పిల్లల సంరక్షణలో చేతులు మారడం వంటి పరిస్థితుల్లో పిల్లల్లో విభిన్న ప్రవర్తన పెరుగుతుంది. దీన్ని డీవియంట్ బిహేవియర్ అంటారు. ఈ క్రమంలో వారికి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థమే కాదు. దీని వలన వారిలోని భావాలను వ్యక్తం చేయలేకపోవడం, ఎవరి పట్ల వారికి అభిమానం కలగకపోవడం వంటివి జరుగుతాయి. వారి మానసిక ఆందోళనను పెద్దలు పట్టించుకోకపోవడం, వారికి సరైన సముదాయింపు లేదా బుజ్జగింపు లేకపోవడం పిల్లల్లో విభిన్న ధోరణి, కోపంతో కూడిన భావాలకు దారితీస్తుంది. దాంతో తల్లిదండ్రుల మీద కోపం, ఆగ్రహం, అసహ్యం కూడా పెరిగిపోతాయట. అందువలన తల్లిదండ్రులు పిల్లల పెంపక విధానంలో ఒక క్రమ పద్ధతిని అంటూ పాటించాలి. వీటినే ఫ్యామిలీ రూల్స్ అంటారట. ప్రతి విషయంలోనూ పిల్లలకు స్పష్టత కలిగేలా ప్రవర్తించాలి. అందుకు ప్రతి విషయం గురించి వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి చిన్నప్పటి నుండి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల నుండి ఆశించే ప్రవర్తనలో తగిన అవగాహన అంటూ కలిగి ఉండాలి. పిల్లల దగ్గర తల్లిదండ్రులు కీచులాడుకోవడం, గొడవలతో కోపోద్రేగాలతో సమస్యలను పరిష్కరించుకుంటే పిల్లలు అవే పాటిస్తారు పెద్దయ్యాక. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ సమస్యలను అవి సమస్యలు అనే భావం పిల్లలకు కలిగేలా చేయకుండా వారి సమస్యలను తగిన అవగాహనతో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పిల్లల మంచి ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆ విషయాల వారికి ఇంకా అవగాహన పెరిగేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లోపం, హింసాత్మక ధోరణి, తరచూ పిల్లలను తిట్టడం లేదా కొట్టడం,

పిల్లల వలన వారికి ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నట్లు, వారిని దరిద్రులుగా లేదా నష్టజాతకులుగా కించపరచడం, ఇలాంటివన్నీ ఎక్కువగా పిల్లల్లో మానసిక సమస్యలను పెంచుతాయి. కొన్నిసార్లు మన పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద చాలా తీవ్రంగా ఉంటుందట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం.

0: సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: లిజనర్స్, ఒక శుభేచ్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు కొన్నిసార్లు మనం పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద అతి తీవ్రంగా ఉంటుందట. స్కూల్ వాతావరణం, ఇంటి చుట్టుపక్కల వాతావరణం పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లాడు వాళ్లతో కలిసే చెడిపోయాడు, వీళ్లతో కలిసి చెడిపోయాడు, ఇంతకుముందు అసలే ఉండేవాడే కాదు అంటూ వారి పిల్లలను వెనకేసుకుని వస్తూ ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. అది నిజంగా వారి పిల్లల్లోని ప్రవర్తన లోపమే అవుతుంది. కానీ ఇతరుల మీద నిందలేస్తూ వారి పిల్లలను సమర్థించడం పిల్లల ధోరణిని మరింత పెంచుతుంది. అందువలన తల్లిదండ్రులు మంచి అవగాహనతో వారు క్రమశిక్షణ పాటిస్తూ కుటుంబ పరిస్థితులను, పిల్లల మనస్తత్వాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న తప్పు కూడా పిల్లల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుందని గ్రహించుకోవాలి. పిల్లల పోషణలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనల గురించి అవగాహన పెంచుకోవాలి. కొన్ని సమస్యలు గల పిల్లలకు ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయట. ఎవరితోనైనా సరే జంకు లేకుండా ఎక్కువగా వాదన చేయడం, పెద్దల మాటలను ఎదిరించడం, కావాలనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, ఎవరికీ సహకరించే ధోరణి లేకపోవడం, ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ అందరి మీద అరుస్తూ ఉండడం, తమ తప్పులకు ఇతరులే కారణమని చెప్పడం, వారి ప్రవర్తన తీరు ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవడం, ప్రవర్తన తీవ్ర స్థాయికి వెళ్లడం, ఎప్పుడూ ఇతరులను వేళాకోళం చేయడం లేదా దూషించడం, అబద్ధాలు చెప్పడం, కోపం, కక్ష సాధింపు కోసం అందిన వస్తువును పగలగొట్టడం, నష్టపరిచే పనులు చేయడం, తగువులు, గొడవలు, కోట్లాటకు దిగడం, ఇలాంటి సమస్యలు గల పిల్లలను కంట్రోల్ చేయడం ఎలా అసలు? దీనికి సమాధానంగా పిల్లలకు బిహేవియర్ థెరపీ, తర్వాత ఫ్యామిలీ థెరపీ, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ వంటి మానసిక వైద్య విధానాల వలన ఎంతో ప్రయోజనం ఉంటుందట. కొందరు పిల్లలకు మందులు కూడా అవసరమవుతుంటాయని పేర్కొంటున్నారు డాక్టర్స్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పిల్లల సైకాలజీని పెద్దలు ఎందుకు గ్రహించాలి అన్న విషయాన్ని. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

0: रिपुः नास्त्युदमसमोबन्धु कृत्वा यां नावसीदति।
1: తమ బద్ధక స్వభావమే మనుజులకు పరమశత్రువు. నిరంతర కృషిశీలుడు నశించడు. ప్రయత్నమును పోలిన ఆత్మబంధువు వేరేలేదు.
2: ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం క్రియావిధిజ్ఞం వ్యసనే శ్వసక్తం.

ఎవడు ఉత్సాహ సంపన్నుడో, ఉద్యమశీలుడో, అనాలస్యంగా పనులు చేయను, క్రియాసూక్ష్మజ్ఞుడో, వ్యసనదూరుడో, శూరుడో, కృతజ్ఞుడో, గాఢ స్నేహశీలుడో, అట్టివాణిని అదృష్టలక్ష్మి స్వయంగా వరిస్తుంది.

0: ಸಾಂ ಸಮಯಂ ವೀಕ್ಷ ಕರ್ಮ ಸಮಾಚರೇ.
1: ಪ್ರಯತ್ನಾಲು ಜಯಪ್ರದಂ కావలనేనని చేష్టలు అవస్థానుగతముగా క్రియలు సమయానుకూలంగా ఉండవలను. కావున ఏ కార్యాన్ని ప్రారంభించుటకైనను ముందుగా కాలమాన పరిస్థితులు జాగ్రత్తగా అంచనా వేయవలను.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్,

0: కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
6: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
7: అహింసా సత్యవచన

శరణం. అహింస, సత్యము, అక్రూరత్వము, దమము, కరుణ, ఇవి కలిగి ఉండటే తపస్సు అని పండితులు చెప్తారు. కేవలం శరీరమును శుష్కింపచేయటం మాత్రమే తపస్సు కాదు.

0: పాపమును శాంతముతోనూ, దుష్టిని సాధుత్వముతోనూ, లోభిని దానముతోనూ, అనృతమును సత్యముతోనూ జయించవలను.
1: ప్రజాదేశ కాలః

ఆరాధించు దైవం త్రాగునీరు. చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయు పని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము, ఈ పదిన్ని వ్యక్తుల్లోని గుణాలకు కారణాలగుతున్నవి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్

0: రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వీధి బాలలు పాఠం వింటారు.
1: ఈ పిల్లలు నిజంగా ఎంత అదృష్టవంతులో. వీళ్ళ నాళ్ళ అమ్మా నాన్నలొచ్చి బడి దగ్గర దింపి పోతా ఉంటారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి పోతా ఉంటారు. ఇలా తల్లిదండ్రులు ప్రేమను పొందే అదృష్టం ఎంతమంది పిల్లలకు ఉంటుంది?
2: ఎవరు బాబు నువ్వు?
1: నా పేరు ఈరయ్య, అందరూ ఈరిగాడు అనే పిలుస్తారు. నాకు ఊరు లేరు, దిక్కులేనోణ్ణి. ఈదుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరుగుతాను, ఇంటింటికి

0: అడుక్కు తింటాను, అన్నం దొరకన్నాడు పస్తు పడుకుంటాను.
1: ఓహో, మరి స్కూల్ దగ్గర ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు భిక్ష ఎవరు వేస్తారు, అన్నం ఎవరు పెడతారు?
0: ఏం లేదు, ఉతికిన బట్టలు వేసుకుని పుస్తకాల సంచులతో బడికొచ్చి చక్కగా చదువుకునే ఇలం చూస్తాంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే
1: నీకు కూడా చదువుకోవాలని ఉందా?
0: అవును ఉంది, కానీ నన్ను బళ్ళో ఎవలేస్తారు, తిండెవరు పెడతారు? నాకు అమ్మ నాన్నలు ఎవరూ లేరు.
1: అది సరే, గాని అసలు నీ కథ ఏమిటో చెప్పు. నీకు అమ్మా నాన్నలు గుర్తులేరా, లేకపోతే వాళ్ళు చనిపోయారా?
0: మాది భద్రాచలం, అక్కడే అమ్మా నాన్నలు ఉండేవాళ్ళు, బడిలో కూడా చేర్పించారు. కానీ ఆ ఏడు తుఫాన్ వచ్చింది, వరదల్లో అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు. కొన్ని రోజులు ఆడే ఉన్నా. ఆ తర్వాత ఒక ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అదేదో శరణాలయం అంట, ఆడు చల్లిపోయినాడు. ఆడా ఆడా అయ్యింది. రాత్రి అమ్మగారి కాళ్ళు పిసుకుతూ కూసున్నా 12 కొట్టే వరకు.
2: త్వరగా లేచి బాసనలు తుంపి.
0: అబ్బా, ఇద్దరు వస్తుంది సార్.
2: నిన్నేరా లేమంటుంటే లే లెగుబే.
0: అబ్బా కొట్టచ్చు. అట్లా వార్డెన్ సార్ రోజు కొట్టేవాడు, అన్నం కూడా సరిగా ఎట్టేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు పాసిపోయిన అన్నం పప్పు అది చాలా కొంచెం గిన్నెలో వేసేవాళ్ళు. పని మాత్రం రోజంతా సేమని చెప్పేవాళ్ళు. అక్కడ నాలాంటోళ్ళు ఇంకొంతమంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. బట్టలు ఉతికేటోళ్ళం, బజారుకు పోయి సామాన్ తెచ్చేటోళ్ళం, ఇల్లు ఉచ్చేటోళ్ళం ఎంత పని చేసినా అన్నం పెట్టేవాళ్ళు కాదు. అందుకే ఓ రోజు తప్పించుకొని బయటకు వచ్చేసాను. బస్టాండ్లో బిచ్చం ఎత్తుకుంటూ కొన్ని రోజులు గడిపాను. అడుక్కుంటూ ఈరోజు ఈడకొచ్చాను. ఈ పిల్లల్ని చూస్తాంటే భలే బాగుంది, అందుకే నిలబడ్డాను.
1: నేను ఒక మంచి అనాథాశ్రమంలో చేరుస్తా, వస్తావా?
0: సత్యరాను, ఈ అనాథాశ్రమాలను పెట్టించిన వాళ్ళు మంచోళ్ళైనా ఆ నడిపేటోళ్ళు చేసే అత్యాచారాలకు అంతూ పొంతూ లేదు. అందుకే అడుక్కుంటా బతుకుతా.
1: విన్నారుగా ఈ వీధి బాలుని విచారపూరిత కథ. ఇంకొద్దిగా ముందుకు పోయి ఆ హోటల్ దగ్గర ఉన్న వీధి బాలుర కథను ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బాయ్ ఇలా రా.
3: వస్తా.
1: 1 రూపాయా? 10 రూపాయలు ఇస్తా, ఇలా రా. సరే ఇదిగో తీసుకో. మరి నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి.
3: పూచో సాబ్, అడగండి, చెప్తాను.
1: నీ పేరు?
3: ఖాదర్, అబ్దుల్ ఖాదర్ సాబ్.
1: ఎన్ని సంవత్సరాలు నీకు?
3: 12 సంవత్సరాలు. బాలాజాల్
1: హాయిగా బళ్ళో చేరి చదువుకోవచ్చు కదా, ఇలా అడుక్కు తినే బదులు.
3: నాకు చదవాలనే ఉంది సాబ్, కానీ నాకు ఎవరూ లేరు. చదువు ఎవరు చెప్తారు?
1: నీకెవరూ లేరా? అంటే తల్లి తండ్రి
3: పోయిండ్రు, నా చిన్నప్పుడే పోయిండ్రు. మా బాస్ నన్ను పెంచిన ఆట పెద్ద చేసినాడు, బిచ్చమెత్తు కొడలు నేర్పినాడు. ఈ హోటల్కు వచ్చే వాళ్ళ దగ్గర ఆడుకుంటా.
1: రోజుకి ఎంత సంపాదిస్తావు?
3: ఎంత సాబ్? 10-15 రూపాయలు. అంతా మా బాస్కు ఇస్తా. ఆయన దగ్గర నాలాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరూ తెచ్చి ఇస్తే తల ఇంత బక్షిసిస్తాడు.
1: బక్షిసా అంటే?
3: తెలవరా సార్, మేము బిచ్చం అడుక్కొని 10 రూపాయలు ఆయనకి ఇస్తే 2 రూపాయలు మాకు ఇస్తాడు.
1: అడుక్కు తినేది నువ్వు, డబ్బు తీసుకునేది ఆయన.
3: అదంతే సార్, లేకుంటే బొక్కలేదు కదంతా.
1: మరి మీరంతా పారిపోతే ఏం చేస్తాడు?
3: ఎక్కడ పోయినా వెతికి మళ్ళీ పట్టుకుని వస్తాడు. అన్నం పెట్టకుండా పస్తు ఉంచుతాడు, లాఠీతో కొట్టాడు. అందుకే ఏం చేయాలో తెలియక బాస్ చెప్పినట్టు వింటున్నా.
1: నాతోరా, నీకు చదువు చెప్పిస్తా, అన్నం పెట్టిస్తా.
3: ఆహా, మా బాస్ చూస్తే నాతో కలిపి నిన్ను కొట్టాడు.
1: నీకు ఆ భయం అక్కర్లేదు. ఇదిగో ఈ ఈరాయ కూడా నీలాంటి వాడే, పదండి నాతో. ఇప్పుడు ఈ 12 ఏళ్ల పిల్ల ఏమంటుందో చూద్దాం.